విరూపాచ విరూపాచ. ఈ సీతమ్మ చాలా వికృతంగా ఉంది, విరూపంగా ఉంది. ఇదే సీతమ్మ గురించి రావణుడి దగ్గర చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుందో తెలుసండి. అసలు ఆ సీతమ్మ అందం ఏమిటంటుంది. అప్పుడు ఎందుకు, అప్పుడు అందం ఎందుకు కనపడింది అంటే, అప్పుడు అప్పుడు కక్ష ఏమిటంటే, ఆ సీతమ్మని రావణుడు ఎత్తుకొచ్చేయాలి, ఆవిడ ఏడవాలి, అందుకు సీతమ్మ అందని చెప్పింది. ఇక్కడ సీతమ్మ అందంగా మరి కనపడకపోవడం ఏమిటి అంటే, ఇప్పుడు ఈవిడ మాటలు వినేసి రాముడు అకస్మాత్తుగా చిచ్చి నిజమే ఈవిడేంటి బావులేదు అని అనేసుకోవాలి, అనేసుకుని వదిలేయాలి, వదిలేసి శుభపడకం చేపట్టేయాలి. తను ఎంత లీకి మనసో, రాముడు అంత లీకి మనసో అనుకోవడం. కొంతమంది మనం చేసే ప్రచారం కూడా అలాగే ఉంది. ఇవాళ మన అదేంటి ప్రసార సాధనాలు కానివ్వండి, మన సినిమాలు కానివ్వండి, మన సాహిత్యం కానివ్వండి, అంతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏమిటి దాని అర్థం ఏమిటో నాకు ఎప్పటికీ అవగతం కాదు. అసలు ఏమి యుక్తాయుక్త విచక్షణ ఏమి, వాడెవరో ఏమిటో ఆవిడకేం తెలియదు, ఆవిడెవరో ఏమిటో వాడికేం తెలియదు. వాళ్ళ శుభలేఖ కూడా అలాగే ఉంటుంది, ఐ సొలిసిట్ యువర్ గ్రేసియస్ ప్రజెన్స్. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, వాడు అనాథ, ఆవిడ అనాథ, ఇద్దరు అనాథాలు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ శుభలేఖ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అంత దరిద్రమైన సంస్కృతికి ఇవాళ మనం దిగజారిపోయాం. కాబట్టి వికృతాచ విరూపాచ నేయం సదృశీతవ, నీకు ఆవిడికి ఇద్దరికి సరిపోలేదు, బావులేదు, మీరిద్దరు అలా ఉండకూడదు. నేను మనం మీతో మనవి చేశా, అసలు భార్యాభర్తలైన వారు ఎప్పుడైనా కనపడితే, దంపతులు కనపడితే, పొరపాటున మనసులోకే ఒక మాట రాకూడదు. ఆయనకి తగినట్టు ఆవిడ లేదనో, ఆవిడికి తగినట్టు ఆయన లేదనో ఒక్క నాటికి అనకూడదు. నేను మొన్న మీకు ఉదాహరణలు కూడా చూపించాం. కళాభ్యాం చూడాలంకృత శిచికళాభ్యాం నిజతపఫలాభ్యాం ఒండరులు తపస్సుకు ఫలమయ్యున్నారు. తగునీ చక్రి విదర్భరాజుచతకుం తద్యంబు వైదర్భయం తగునీ చక్రికి, ఇంత మంచి తగునే దంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరి కదా. కాబట్టి ఒండరులు తగి ఉన్నారు అన్నమాట మనం అనాలి. ఆవిడంటోంది నీకు ఈవిడ తగినది కాదు, నీ ఇద్దరికి బావులేదు, ఆ దాంపత్యం చూడ్డానికి అందంగా లేదు సీత, కాబట్టి అహమేవానురూపాతే నేనైతే నీ పక్కన బాగుంటాను. భార్యా రూపేణ పశ్యమాం, కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇమాం విరూపమసతీం కరాళాం నిర్ణతోదరీం అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మనుషీం. ఈవిడికి అసలు సీతమ్మ గురించి ఏం తెలిసిన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు. ఇది శూర్పణకయ్యిందే అనుకోకండి, ఏమిటో తెలుసున్నట్టు ప్రతి వాడి గురించి ఓ అదే పనిగా. అసలు ఎవరినైనా మీరు పరిచయం చేయగానే ప్రిజుడీస్ అని ఒకటి ఉంటుంది, రైల్లో ఎదురుకుండా వచ్చి ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు, కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటాడు వీడు. అంటే ఎందుకు పెట్టి జాగ్రత్త అన్నారు అన్నారు అనుకోండి, ఆ గడ్డం అది ఆయన చూస్తే అనుమానంగా ఉంది, ఆయన ఏదో రామాయణం చెప్పుకోవడానికి గడ్డం మెచ్చుకున్నాడేమో. కాబట్టి ప్రిజుడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాత ధోరణి చేత నిర్ణయానికి వచ్చేయడమే. ఆయన ఎవరు ఏమిటి ఏమక్కర్లేదు, ఓ మాట నీయడమే. ఇమాం విరూపాం అసతీం, చాలా చెడ్డది, వికృతమైన రూపంతో ఉంది ఈ సీత. కరాళాం, బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో, ఎవరు శూర్పణక భయంకరమా, సీతమ్మ భయంకరమా, ఇంకా ఇంతకన్నా హాస్యమే ఉంటుందండి లోకంలో. నిర్ణతోదరీం, ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో. అనీనతే సహభ్రాత్ర, ఈవిడ ఆ లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఏమిటి నీతోటి ఇలాగా, ఈవిడ పక్కనుంటే ఒప్పించి ఇప్పుడు ఆవిడ్ని దూరంగా పంపించి నన్ను భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో, అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్ధంగా లేను, కాబట్టి ఏం చేస్తానంటే ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దాం అనుకుంటున్నాను. ఆ రాముడి చూపులు ఆవిడకి అంతే అర్థమయ్యాయి అనుకోవాలి. రాముడు ఆవిడ ఈ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు ఎళ్లబెట్టేసి నోటి వెంట చొంగ కార్చుకుంటూ కొంతమంది రైల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆడపిల్లల దగ్గర కిటికీల దగ్గర నిలబడి చూసేటటువంటి కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడ్ని ఆవిడ అనేసుకుని, రాముడు నా వంక పాపం ఎంత ఎలా చూస్తున్నాడో, నన్ను తొందరగా భారీగా పొందుదాం అనుకుంటున్నాడు, ఈవిడ్ని ఎలా వదులుచుకోవడం అనుకుంటున్నాడు, ఈవిడ్ని వదులుచుకోవడం అనేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి, అదేదో నేనే తీల్చేస్తే సంతోషంగా నాతో తిరుగుదాం అనుకుంటున్నాడు, ఈవిడే చెప్పేస్తోంది అంతే తీర్పు. భక్షయిష్యామి మానుషీం, దానికంత పెద్ద నువ్వేం కంగారు పడక్కర్లే, నేను తినేస్తాను వీళ్ళిద్దరిని, నేను తినేస్తాను, అప్పుడు నువ్వు నాతో సంసారం చేద్దావు, ఆ తర్వాత ఈమె తినేస్తుందేమో కూడా అనుమానం. కాబట్టి తథ పర్వత శృంగాని వనాని వివిధాని చా పశ్యన్ సహ మయా కాంత దండకార దండకాన్ విచరిష్యతి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తినేయగానే మన ఇద్దరం ఏం చేయాలో తెలుసా, ఇంకా హనీమూన్కి బయలుదేరడమే. తథ పర్వత శృంగాని, పర్వత శిఖరముల మీద మన ఇద్దరం కలిసి, వనాని వివిధాని చా, వివిధమైనటువంటి వనాలు

పశ్యన్సహమయాకాంత, నాతో కలిసి దండకాన్ విచరిష్యతి. చక్కగా ఈ దండకారణ్యమంతా మనం విహరిద్దాం. కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటల చేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే, అసలు ఆవిడ ఇప్పుడు రాముడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు. విపరీతమైనటువంటి కామోద్రేకంతో, భావన వ్యగ్రతతో ఉంది. లోకంలో ఆడదాని యొక్క మనస్సుని సముద్రంతో పోలుస్తారు, పురుషుడి యొక్క మనస్సుని పర్వతంతో పోలుస్తారు. ఎందుకంటే క్రూర మృగాలు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, పాములు కానివ్వండి, ఎన్ని అందులో చేరినా స్థిరంగా ఆయన నిలబడవలసి ఉంటుంది. సముద్రం బడబాగ్నిని కడుపులో పెట్టుకుంటుంది, పైకి గంభీరంగా ఉంటుంది. ఆడది ఎంత కష్టం ఉండనివ్వండి, పైకి సంసారంలో భర్తని వీధిలో పడేయకుండా లాక్కొస్తుంది సంసారాన్ని. వజ్రాలు కూడా కడుపులోనే ఉంటాయి, కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ పైకి గంభీరంగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఈ ఆడదానితో చీ నార్మోయ్ ఏమిటి మాటలు అన్నాడు అనుకోండి, ఇంత భావన వ్యగ్రత ఎటువైపుకు పెడుతుందో, వెళ్ళి ఇది ఏ స్థితిని తీసుకొస్తుందో. ఒక ఆడదానితో అంత పరుషంగా మాట్లాడడం ఎందుకు? మహర్షి చెప్తున్నారుగా, సమీపే స్త్రీజనస్యచ. ఆడదాని, ఆడది పక్కనున్నప్పుడు, ఆడదానితో మాట్లాడేటప్పుడు రాముడు బహుధా జాగ్రత్తగా ఉంటాడు. ఇది ఆయన దృష్టికోణం. కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని ఏమిటా తప్పుడు మాటలు అని ఒక మాట అంటే, ఈవిడ మనస్సు ఎలా విరుగుతుందో, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో, భయానికి కాదు. కోరి కోరి ఎందుకు ఒక ఆడదాంతో అంత కఠినంగా ప్రవర్తించాలి? కాబట్టి కొంచెం హాస్యరసాన్ని మేళవించి, చిచి వీళ్ళు లొంగే మనుషులు కారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వదిలిపారాయి అనేటటువంటి భావన ఆయన ఆవిడయందే మనం కల్పిస్తే బాగుంటుంది అని రామచంద్రమూర్తి అనుకున్నారు. అందుకని ఆయన అన్నారు, స్వచ్ఛయా శ్లక్షణయా వాచ స్మితపూర్వ మథాబ్రవీత్. ఆయన మహర్షి చెప్పేటప్పుడే చెప్తున్నారు, స్వచ్ఛయా పరిశుద్ధమైనటువంటి వాక్కు. ఆ వాక్కులో అవతల వారిని ఖేద పెట్టాలి అన్న ఉద్దేశం లేదు. అవతల వాళ్లతో విరసం ఎక్కువైన సరసమాడాలనేటటువంటి హృదయం ఉన్నవాడు కాడు. ఆయన హృదయం ఏమిటంటే ఆవిడ మనసు గాయపడకుండా పంపించారు. అందుకని ఇప్పుడు మృదువైన మాట, స్వచ్ఛమైనటువంటి మాట, స్మితపూర్వ మథాబ్రవీత్, ఒక చిన్న చిరునవ్వుతో ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖ ససపత్నత. ససపత్నత అంటే పక్కన వేరొక భార్యతో పురుషుడు ఉంటే ఆడది సంతోషించదు. ఒక భార్య ఉంటే ఆ భార్య పొందేటటువంటి ఆనందంతో పోల్చినప్పుడు వేరొక భార్యని కూడా పురుషుడు పొందితే ఆడదానికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. నేను కృతదారోస్మి భవతి, నేను భార్యని కలిగి ఉన్నవాణ్ణి, ఈమె యందు మనసున్నవాణ్ణి, ఈమె యందు నేను ప్రీతి కలిగి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను స్వీకరిస్తే నువ్వు నా వలన పొందేటటువంటి సుఖం కన్నా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పక్కన సపత్ని ఇంకొక భార్య ఉంటుంది, ఆ భార్య ఉండగా మనసు కొంచెం ఖేదం పొందుతుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారంతటి వారు కూడా చమత్కారం చేశారు. నవరసాలు చెప్తూ, శివే శృంగారార్ద్ర తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం అన్నారు. గంగ పట్ల రోషంతో ఉంది అమ్మవారు, ఎందుకంటే సపత్ని అన్న భావన చేత అని. అందుకని ఈ నాకు భార్య ఉంది కాబట్టి నువ్వు అంత సంతోషాన్ని పొందవు, నా భార్యగా నువ్వు ఉండాలి అన్న కోరిక కన్నా, అదిగో అక్కడ ఉన్నాడు చూసావా లక్ష్మణస్వామి, అపూర్వీ భార్యయా చార్ధి తరుణ ప్రియదర్శన అనురూపశ్చతే భర్త రూపస్యాస్య భవిష్యతి అని ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన అసపత్నావరారోహే మేరుం మర్క ప్రభాయధ, ఆయన్ని నువ్వు ఎలా పొందుతావంటే మేరుపర్వతాన్ని సూర్యుని యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రకాశం పొందినట్లు పొందు. సూర్యప్రకాశం వెనక్కే వచ్చేస్తుంది మేరుపర్వతం మీద పడి. ఆ లక్ష్మణుడు ఉన్నాడే భార్య లేనివాడు, ఇత పూర్వం భార్యాసుఖాన్ని పొంది ఉన్నవాడు, కాబట్టి ఆయన నిన్ను భార్యగా దగ్గరుంచుకోవడానికి ఇష్టపడడానికి బహుశా అభ్యంతరం ఉండదు.
కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే ఈ సపత్ని గొడవ నీకుండదు. పక్కన ఇంకో భార్య ఉండడం అన్న గొడవ ఉండదు. హాయిగా నువ్వు ఒక్కతే ఆయనకి భార్య.

హాయిగా ఉంటూ సంతోషంగా కాలం గడపచ్చు. అందుకే నేను ఆయన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది. అంటే ఆవిడకి మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడ మనసు ఎంత లీకిదో చూడండి. ఆయన్ని కాకపోతే ఆయన తమ్ముడిని, అంటే ఇది ఎలా ఉంటుందంటే కాస్త ఉప్మా చేసి పడే గబగబా వెళ్ళిపోవాలన్నాడు అనుకోండి, గోధుమ రవ్వ లేదండి మీరు, అయ్యో ఇలా అనలేదు ఇంట్లో బొంబాయి రవ్వ లేదండి, ఫోన్లే ఏదో ఉన్నా ఆ మైదా పిండితో అట్టుముక్క పోసేయి, అట్టుముక్క పోసేసినా పర్వాలేదు, లేకపోతే ఉప్మా చేసి పెట్టేసినా పర్వాలేదు, దానికి తప్పేం లేదు. ఏదో ఒకటి తిని ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, రుచికి లొంగడం కాదు, కార్యం మీద వెళ్ళడం ప్రధానం, దానికి పనికొస్తుందేమో కానీ కామన్ తీర్చుకోవడానికి అన్నయ్య అయినా పర్వాలేదు తమ్ముడైనా పర్వాలేదు అంటే ఇది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం, ఇంకా అంతకన్నా దానికి వ్యాఖ్యానం అనవసరం. ఇప్పుడు ఆవిడ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే లక్ష్మణుడు చూసి అన్నాడు, ఇలా ఇద్దరు చిచి మూర్ఖులు వీళ్ళకి అసలు ఒక ఆడదాన్ని అంగీకరించడమే చేత కాని వాళ్ళని అది ఆవిడ వెళ్ళిపోతుంది, మనని మనసులో ఒకలాగా నింద చేసుకుని వెళ్ళిపోయినా ఆడదాన్ని అంతకన్నా మనం బాధ పెట్టకుండా పంపించేస్తే గొడవ వదిలిపోతుంది, మన ధర్మం చెడకుండా ఉంటుందన్నది రాముడి యొక్క హృదయం. కాబట్టి ఆయన లక్ష్మణుడి దగ్గరికి పంపాడు. ఆవిడ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే అడిగింది, నన్ను భర్తగా స్వీకరించు. ఆయన అన్నాడు, కథం దాసస్యమే దాసి భార్యా భవితుమిచ్చసి, నేనే దాసుణ్ణి, ఆయనకు పువ్వులు తేవడం, దర్భలు తేవడం, కర్రలు తేవడం, పర్ణశాల కట్టడం, స్నానానికి ఆయనతో కలశ పట్టుకుని వెళ్ళడం, ఆయన బట్టలు పిండి ఆరేస్తుండడం, అవి నేను చేస్తుంటాను, నేనే ఓ దాసుణ్ణి. దాసుణ్ణి పెళ్ళాడితే నువ్వేమవుతావు, దాసి అవుతావు. కాబట్టి నువ్వు నేను కలిసి ఏం చేయాలంటే ఆయనకి ఆవిడికి దాస్యం చెయ్యాలి. కాబట్టి నన్ను పొంది సుఖమే ఉంటుంది, ఆయన అంటావా స్వతంత్రుడు సేవలు అందుకునేటటువంటి వాడు, కాబట్టి ఆయనకి భార్య అయితేనే బాగుంటుంది అయినా అని ఆయన చిన్న పరిహాసం ఆడాడు. ఆయన అన్నాడు, ఆర్యస్యత్వం విశాలాక్షి భార్యాభవయవీయసి, నీలాంటి అందగత్త భార్యగా వస్తాను అంటే ఆ నరకాంతను చూసి ఎవడు మాత్రం భార్యగా ఉంచుకుందాం అనుకుంటాడు, నీ మీద మోజుపడ్డావు. ఏనాం విరూపామ సతీం, ఆమె అదిగో సీత ముందు చూసావా విరూపంగా ఉంటుంది, చెడ్డది, కరాళాం, ఆవిడన్న మాటలే భయంకరమైనటువంటిది, నిరతోదరి, కడుపు లోపలికి పోయింది, ఇవి శూర్పణకన్న మాటలేగా, నీ దృష్టిలో ఆవిడ అలా ఉందని లక్ష్మణమూర్తి అంటారు ఆ సీతమ్మని. కాబట్టి భార్యాం వృద్ధాం పరిత్యజ్య, ఆవిడ వృద్ధురాలైపోయింది అందుకని వదిలిపెట్టారు. ఆవిడ వృద్ధురాలైతే ఆవిడ చేసుకున్నవాడు వృద్ధురావడేంటి, ముందే వృద్ధుడవుతాడు అసలు. అలా అసలు వచ్చి లోకంలో అనకూడని మాట ఏంటంటే, తాతగారు మీకు పిల్ల, తాతగారు మీకు పిల్లని చూస్తామంటే, తాతగారు మీరు పెళ్లి చేసుకోండి అన్నాడు అందనుకోండి మనవరాలు, ఇప్పుడు నాకు పిల్లనిచ్చేవాడెవడ్రా అంటే ఆ తాతగారు పళ్ళు ఏమైనా మిగిలితే ఊడగొట్టేయాలి, నోర్మోయి ఇప్పుడు నాకు పెళ్ళి ఏమిటి అనాలి. అంతేగాని నాకు ఇంకా పిల్లనిచ్చేవాడెవడ్రా అంటే ఏమిటి, అంటే ఎవడన్నా ఇస్తే చేసుకుంటా ఇప్పుడు. కాబట్టి ఆయన లక్ష్మణమూర్తి ఆవిడ కోణంలోనే చెప్తున్నారు, నువ్వు ఇలా కదా అనుకుంటున్నావు, అప్పుడు రాముడు నిన్ను ఎందుకు స్వీకరించాడు అనుకుంటున్నావు. కాబట్టి ఆవిడ వృద్ధురాలు అయిపోయింది, ఆవిడ వృద్ధురాలైతే రాముడు వృద్ధురావడం ఏమిటి, ఆవిడకన్నా పెద్ద ఆయన, ఆయన ముందే వృద్ధుడై కూర్చుని ఉంటుంటాడు. కాబట్టి భార్యాం వృద్ధాం పరిత్యజ్య తమేనైష భజిష్యతి, నిన్ను స్వీకరిస్తాడు సంతోషంగా ఉండొచ్చు, కాబట్టి తమేవైష భజిష్యతి, కాబట్టి నిన్ను స్వీకరిస్తాడు సంతోషంగా నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు. అంటే ఆవిడకున్న పెద్ద లోపం ఏమిటి అన్నది దిద్దబడలేదు వీళ్ళ మాటల వల్ల. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటాడు డాక్టర్ గారు, నా దగ్గర ఉన్న మందులన్నీ వాడేశానండి, ఇంజక్షన్లు అన్నీ చేసేసాము, ఈ వ్యాధి లొంగట్లేదు, ఈ వ్యాధే మందుల్ని లొంగ తీసేసుకుంటారు, కాబట్టి ఇప్పుడు ఇంకా ఈయన బతుకుతాడు అని చెప్పడం కష్టం అంటారు, బియాండ్ అవర్ హ్యాండ్స్ అంటుంటారు. ఎందుకు అంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న మందులకే ఆ రోగం లొంగలేదు అని గుర్తు. అలా వీళ్ళిద్దరూ ఈ పరిహాసాన్ని ప్రయోగిస్తే ఆవిడ వెళ్ళిపోతుంది అనేటటువంటి లక్ష్యం నెరవేరలేదు. ఎలా నెరవేరలేదు, అంతర్లీనంగా వాళ్ళు ఏ పరిహాసాన్ని వాడుకున్నారో ఆ పరిహాసము దేని కొరకు వాడబడిందో దాని కొరకు ఆవిడ స్వీకరించలేదు, ఆవిడ దాన్ని యథాతథంగానే తీసుకుంది. లక్ష్మణుణ్ణి పొందంటున్నాడని, లక్ష్మణుడు రాముణ్ణి పొందమంటున్నాడని, అంటే వీళ్ళిద్దరూ పొందడానికి సిద్ధమే, ఆయన కంటే భార్య లేదు కానీ అక్కడి ఆవిడ ఉండడానికి ఇష్టం లేదంటే దాసిగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడకు భోగమే కావాలి, అందుకని రాముడి దగ్గరికే వచ్చేయాలి ఇప్పుడు. అంటే రాముడు కూడా ఇష్టపడుతున్నాడు ఈయన చెప్తున్నాడు, కానీ ఈవిడ అడ్డొస్తోందన్నట్టుగానే అర్థమైంది ఆవిడకి పరిహాసం అర్థం కాక. మన్యతే తద్వచస్తభ్యం పరిహాస విచక్షణ,
ఆవిడికి అసలు ఆ పరిహాసము అనేటటువంటిది ఎందుకు ప్రయోగించారన్న దాని

తాత్పర్యమో అర్థము కాలేదు. అర్థము కాలేదు కాబట్టి ఆమె రాముడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సీతమ్మతో కూర్చుని పర్ణశాలలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారా వెళ్ళం మహోల్కా రోహిణీమివా, రోహిణీ నక్షత్రం మీద పడుతున్నటువంటి ఉల్క ఎలా పడిపోతుందో అలా పడిపోయింది. పడిపోయి, రామా, ఈమె నీ భార్యాస్థానంలో కుదరదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈమెని నేను తినేస్తాను, నీకు నేను భార్యనైపోతానని అమాంతం వెళ్ళి సీతమ్మ మీద పడిపోయింది. పడిపోతే హడిలిపోయింది సీతమ్మ. వెంటనే రాముడు ఒక్కసారి హుంకారం చేశాడు. ఆ హుంకారానికి ఒక్క క్షణం ఆగింది. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి అన్నాడు, క్రూరైరన అనార్యై సౌమిత్రే పరిహాస కదంచన. ఈమె చాలా క్రూరురాలు, అనార్యమైనటువంటి మనిషి. ఇటువంటి ఆవిడితో పరిహాసం కుదిరేటట్టుగా లేదు. ఇటువంటి ఆవిడితో ఎక్కువ పరిహాసం మంచిది కాదు కూడా. నా కార్య పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీం. కొంచెం నేను కానీ జాగరూకుడనై ఉండి ఉండకపోతే సీతమ్మ బతికుండేది కాదేమో. అమాంతం కొరికి తినేస్తుంది కూడా. కాబట్టి ఇమాం విరూపాం అసతీం, ఈమెని ఇటువంటి చెడ్డ మనిషిని విరూపం చేసేసాయి. ఎందుకంటే ఈమె నేను మంచి సురూపిణి అన్న భావనతో కామోద్రిక్తయ్యి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తోంది. కాబట్టి విరూపం చెయ్యి, అప్పుడు ఇటువంటి భావనలు పోతాయి. చంపడం ఇష్టం లేక ఆడదాన్ని. సాధ్యమైనంత అవకాశం ఇచ్చే ప్రయత్నం రామచంద్రమూర్తి చేస్తున్నారు. కాదు కాదు, ఒక నరుడిగా అలా ప్రవర్తించినట్లు కనపడుతూ అవతార ప్రయోజనాన్ని కూడా సిద్ధింపచేస్తుంటారు. లేకపోతే తాటకని సుబాహుని చంపినటువంటి వారు మారీచుణ్ణి విడిచిపెట్టడం కూడా రామావతార ప్రయోజనం సిద్ధింపచేసుకోవడానికి మార్గమే అయింది. కాబట్టి ఇమాం విరూపమసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితు అర్హసి. ఈమెని వెంటనే నువ్వు విరూపని చెయ్యి అనేటప్పటికీ ఇచ్చిచ్ఛేద కర్ణనాశం మహాబల. అక్కడే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి లక్ష్మణమూర్తి ఆమె యొక్క ముక్కు చెవులు కోసేశాడు. ముక్కు చెవులు కోసేస్తే చాలా విరూపంగా ఉంటారు కదండి. చెవులు అనేటటువంటివి ఏదో కళ్ళజోడు పెట్టుకోవడానికి బాగుండేవిలా ఉంటాయి అనిపిస్తుందేమో. కానీ నేను ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుండగా లోయర్ బెర్త్లో ఉండగా పక్క బెర్త్లోకి ఎవరో రాత్రి వెళ్ళేదో జాయినింగ్ ఎట్ సోషల్ స్టేషన్స్ ఉంటారు కదా, వచ్చి పడుకున్నారు. అయిపోయిందా దుప్పటి కప్పారు, పడుకోబెట్టారు. ఆ మర్నాడు నేను ఉదయం నిద్ర లేచి మొహం గడుక్కుని కూర్చున్నాను. సికింద్రాబాద్లో దిగిపోవాలి. సికింద్రాబాద్ అంటే ఎంతసేపు పడుతుంది గోదావరి ఎక్స్ప్రెస్? ఆ రోజుల్లో గౌతమి లేదు. ఆయన ఈ పడుకున్న ఆయనటువంటి ముఖం నుంచి బట్ట కిందకి జారిపోయింది. నాకు ఒక 2 రోజులు భోజనం సహించలేదు. కారణం ఏంటంటే ఆయన ఏ అగ్ని ప్రమాదానికి లోనయ్యాడో నాకు తెలియదు. కానీ ఆయన కనుగుడ్లు, ముక్కు, చెవులు అన్నీ కాలిపోయాయి. కాలిపోవడంలో ఈ ముక్కుకు బదులు 2 కన్నాలు మాత్రమే కనపడుతున్నాయి. ఈ చెవులు తీసేసి వీటి బదులు ఇక్కడ 2 కన్నాలు కనపడుతున్నాయి. నాకు విరూపం పొందడం, ముక్కు చెవులు కొయ్యడం అంటే ఎంత వికృతంగా ఉంటారో, ఎంత ఇక వెళ్ళి ఎవరి దగ్గర నేను అందగత్తెనని చెప్పుకోకుండా ఉండడానికి లక్ష్మణుడు విరూపవతిని ఎందుకు చెయ్యవలసి వచ్చిందో, ఎందుకు ముక్కు చెవులు కోశాడో అప్పుడు అర్థమైంది. ఆ ముక్కు చెవులు పోతే అంత విరూపాన్ని పొందుతారు, కానీ ప్రాణం మాత్రం పోదు. ఏదో వైటలార్గాన్ని తీసేసినట్టుగా మాత్రం కాదు. ఎందుకంటే ముక్కు కోసేసినంత మాత్రం ఊపిరాడకపోదు, చెవులు తీసేసినంత మాత్రాన వినపడవలసినవి వినపడకుండా ఉండవు. ఇక నుంచి కనీసం ఆవిడ ఈ మాట అనకూడదు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా వాసనలు గ్రహిస్తూ ఉండాలి. తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రధాన ప్రయోజనం ఒక్కటే. స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, విరూపను చెయ్యి, చంపమని చెప్పలేదు. ఇక ఎప్పుడూ ఇటువంటి కామోద్రేకం పొందకూడదు ఈవిడ, ఎవరిని బాధ పెట్టకూడదు. కాబట్టి వెంటనే లక్ష్మణమూర్తి ఆ ముక్కు చెవులు కోసేశారు. ఇప్పుడు ఆవిడ పెద్ద కేక వేసుకుంటూ, పెద్ద గర్జన చేసుకుంటూ ఆ కారిపోతున్నటువంటి నెత్తుటితోటి కరుడు అనబడేటటువంటి ఆవిడ సోదరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అక్కడే జనస్థానంలో ఆయన 14,000 మంది రాక్షసులతోటి ఉంటున్నాడు. ఆ కరుడు ఆయన దగ్గర ఉండేటటువంటి సేనాధిపతులు త్రిశిరసుడు అనబడేటటువంటి ఆయన 3 తలకాయలతో ఉంటాడు. దూషణుడు అనబడేటటువంటి ఒక సేనాధిపతి, 14,000 సైన్యం, వీళ్లతో కరుడు ఆ జనస్థానంలో ఉంటున్నాడు. ఈ కరుడు విశ్రమ

బ్రహ్మయందు పాక అనబడేటటువంటి ఒక రాక్షసాంగన యందు జన్మించినవాడు, అందుచేత శూర్పణఖకి సోదరుడయ్యాడు అని మహాభారతంలో ఉంది. కాబట్టి తనకి సోదరుడవుతాడు కరుడు. ఇప్పుడు ఆ కరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయినాడు. పడిపోతే ఆయన అన్నాడు, ఏమి ఎవరికీ అపకారం చేయకుండా పడుకున్నటువంటి నల్లత్రాసు యొక్క తోక ముట్టుకున్నవాడెవడు, కోరికోరి ప్రాణముల మీదకి ఉపద్రవం తెచ్చుకున్నవాడెవడు, జనస్థానంలో నేను ఇంతమంది రాక్షసులతో ఉండగా నీ ముక్కు చెవులు కోసి నిన్ను విరూపణి చేసినవాడెవరు, నాకు చెప్పవలసింది. ఆవిడికి ఇంకా ఎంత కామ ఉండిపోయిందంటే రామలక్ష్మణుల మీద. ఆవిడంది, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తం భ్రాతరౌ రామలక్ష్మణౌ. నేను దండకారణ్యంలో ఇద్దరిని చూశాను. వాళ్ళు తరుణవు, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, రూపసంపత్తి కలిగినటువంటి వాళ్ళు, సుకుమారులు, మహాబలవంతులు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు, నారచీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు, ఫలమూలములను తింటున్న వాళ్ళు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళు, తాపసులు, ధర్మమును ఆచరించేటటువంటి వాళ్ళు, దశరథ మహారాజు యొక్క పుత్రులు, అన్నదమ్ములు, రామలక్ష్మణులు అన్న పేరు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఒక ఆడదుంది. జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టు చెప్పదు. ఇప్పుడు ఏది రాముడు జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఆడదాని పగ కింద తిరిగింది రామాయణం. నేను మీతో మనవి చేసింది ఇదే, శ్రీరామాయణం ఎక్కడ మీరు అయిపోతుంది అనుకుంటారో అక్కడ ఒక ఆడదొచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడో అయోధ్యకాండలో అయిపోవలసిన రామాయణాన్ని మందరాప్రవేశంతో పెరిగింది. మళ్ళీ ఇక్కడ అయిపోతోందని అగస్త్యుడే ఒప్పుకున్నాడు. అయిపోయిందయా, మీ నాన్నగారు అడిగిన వరం ప్రకారం 14 ఏళ్ళు పూర్తి అయిపోవచ్చు, ఇంకో ఏడాది దగ్గర ఉంది. శూర్పణకొచ్చి కథని పొడిగిస్తోంది. ఎదరా సీతమ్మ తల్లి ఉరి వేసుకుందాం అనుకుంటే త్రిజట పొడిగిస్తుంది. రావణాసురుడు కత్తెత్తితే ధాన్యమాలిని పొడిగిస్తుంది. ఇలా రామాయణం ఎక్కడ అయిపోతోందనుకుంటే అక్కడ ఒక స్త్రీ పాత్ర వచ్చి దాన్ని ఇంకా ముందుకి కొనసాగింపచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ రామలక్ష్మణుల గురించి చెప్పినది సత్యం. నేను రామలక్ష్మణుల్ని కామించాను, కానీ రాముడు తన భార్య అయిన సీత యందు అనురక్తి కలిగినవాడు కాబట్టి నన్ను అంగీకరించలేదు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరించకపోతే నేను సీతమ్మని తినేయబోయాను. అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచి నన్ను విరూపణి చేయమన్నాడని కొనసాగించాలి ఇప్పుడు కథాభాగాన్ని. అలా కొనసాగిస్తే ఆవిడ హృదయం చాలా మంచిదైంది అని గుర్తు కదండి, సత్యం కదా మాట్లాడుతుంది. ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎక్కడ మిలిక తిప్పాలో అక్కడ తిప్పుతుంది కథని. అంటే తనది తప్పు లేదు, వాళ్ళదే తప్పన్నట్టు మాట్లాడుతుంది. కరుడన్నవాడి యొక్క రాక్షసత్వం ఏమిటో తెలుసా అండి? తన చెల్లెలు ఎంత గొప్పదో ఆయనకి తెలుసు, కానీ పైన అలా మాట్లాడుతున్నావే, తాపసవు అంటున్నావే, కందమూలములు తిన్నవాళ్ళు అంటున్నావే, దాంతవు జితేంద్రియులు అంటున్నావే, అలాంటి వాళ్ళు నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు? కేవలం ఒక చిన్న కారణానికి కోసేస్తారా అని విచారణ చేసే ప్రయత్నం ఆయన చేయడు. తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటారే అటువంటి వాళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అవకాశం దొరికితే చాలు వెళ్ళి మీద పడిపోవడం ఎవరి మీద. ఇప్పుడు ఆవిడంది, తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్టాతత్రమయా నారీ తయోర్ మధ్యే సుమధ్యమ తాభ్యాం ఉభాభ్యాం సంభూయా ప్రమదాం అధికృత్యతాం ఇమాం అవస్థాం నీతాహం యథా అనాథా సతీ తథ. ఆమె వాళ్ళ మధ్యలో ఒక కాంత ఉంది, చాలా అందగత్తె. ఇప్పుడు ఎలా అందగత్తెగా కనపడుతోంది అంటే తమకి అనుకూలంగా కథని ఎప్పుడు మార్చుకుందామనుకుంటే అప్పుడు ఆవిడ ఎవరిని పణంగా పెట్టిందంటే సీతమ్మనే పణంగా పెట్టింది, పెట్టి మాట్లాడింది. ఒక ఆడదాని కక్ష ఎవరి వైపుకి తిరిగిందంటే ఆడదాని వైపుకే తిరిగింది. ఎందుకని అంటే ఆ స్థానం భర్తీ అయి ఉండడమే తను ఆ స్థానాన్ని ఆక్రమించలేకపోవడానికి కారణం. పగంతా సీతమ్మ వైపుకే తిరిగింది. అందుకేగా అగస్త్యుడు అన్నాడు, ఇక సీతమ్మ నువ్వు తిరగకుండా కూర్చోవలసిన సమయం ఆసన్నం అవుతోందని ఆవిడ చేరాలి శిశుపావృక్షం కిందకి. కాబట్టి అనాథని ఎలా అవమానిస్తారో అలా నేను ఆమె జోలికి వెడితే, అంటే మనం రాక్షసులం కాబట్టి అందంగా కనపడినటువంటి దాన్ని తినడం వాళ్ళకి ఇష్టం. మన లోకంలో ఎలా ఉంటుందంటే అక్కడ యాపిల్ పండు, ఓ కమలా పండు, ఓ బత్తాయి పండు, ఓ ద్రాక్ష పళ్ళ గుత్తి ఉన్నాయనుకోండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మంచి గులాబీ రంగులో పొటమరించినట్టుగా ద్రాక్ష పళ్ళు, ఇంతంత కమలా పళ్ళు, ఇంతంత మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి. మామిడి పండు అప్పటికప్పుడు తినడం కష్టం, దానికి ఏదో పళ్ళే ఉంటుంది.

పక్కకి వెళ్ళాలి, దాన్ని తినాలి, చేతులు నిండా పడుతుంది, కడుక్కోవాలి. అదే ద్రాక్ష పండు అనుకోండి, ఇలా అని నోట్లో పడించుకోవడం తేలిక. కాబట్టి ఆ ముగ్గురులో సీతనే ఎందుకు తిందాం అనుకున్నావు ముందు? ఓ ద్రాక్ష పండు అంత నదరగా ఉంది కాబట్టి. కాబట్టి నేను సీతమ్మని తినడం కోసమని వెళ్ళాను, సీతమ్మ జోలికి వెళ్ళాను. వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఆ పాటి దానికి ఇలా పోసేసారు ముక్కు చెవులు, విరూపం చేసేసారు. నీ దగ్గరికి వచ్చి పడిపోయాను, అన్నయ్య నువ్వు నన్ను సఫలీకృత మనోరథను చెయ్యాలి. ఇప్పుడు నా కోరిక ఏమిటో తెలుసా? సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. యుద్ధంలో నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళ శరీరములలోంచి పైకి ఉబికి వస్తున్నటువంటి నొరగలతో కూడిన నిత్యుటిని నేను పానం చెయ్యాలి, అది నా కోరిక. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళ ముగ్గురిని చంపే. అది ఏమైనా చిన్న పనండి? వెళ్ళి ఒకసారి ఉత్తరీయం అడిగిపట్రా అన్నంత తేలికేం కాదు కదా. అంతే, ఆయన ఉద్ధతి కూడా అలాగే ఉంటుంది. రాక్షసుడంటే వినదగునెవ్వరు చెప్పినా అన్నట్లుగా వినినంతని వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళోషుమతి. ఆయనకి అదేం అక్కర్లేదు, విన్నాడంతే పగ ఎక్కడెక్కడ ఎవడి మీద తగువుకెళ్ళడానికి అవకాశం దొరుకుతూ ఉంటుందా అని వాళ్ళు వెతుక్కుంటుంటారు. ఇప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే చతుర్దశ మహాబలాన్, ఓ 14 మంది బలవంతులైనటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిచి మీరు ఆ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళండి, సీతామ రామలక్ష్మణుల్ని సంహరించి రండి. వాళ్ళు అనుకున్నారు సీతారామలక్ష్మణులు తాపసులు నరులు, పెద్ద సంపడములు, పెద్ద విశేషం ఏమిటి, వాళ్ళు పెద్ద గండ్రకర్తలు వేసుకుని వెళ్ళిపోయారు. దాని గురించి పెద్ద నేనేం వర్ణన చేయవలసిన అవసరం అందులో ఏం ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయి ఆయన్ని యుద్ధానికి పిలిచారు. ఆయన అన్నాడు, మీరెవరు, ఎందుకు వచ్చారు యుద్ధానికి అని అడిగారు. ఆయన విషయం కనుక్కోకుండా అలా వీళ్ళల్లా ఆయన చంపేస్తే అప్పుడు రాముడికి కరుడికి తేడా ఏమి ఉండదు. వాళ్ళు ఇదిగో బలానా కారణానికి నువ్వు శూర్పణకి అవమానం చేసావుట, అందుకని నిన్ను చంపేయడానికి వచ్చేసమే ఉన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను చంపేయడం ఏమిటి? నేను ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నవాణ్ణి, ధార్మికమైన నిష్ట కలిగినటువంటి వాణ్ణి. మీరు నా జోలికి వస్తే మాత్రం మీరు 14 మంది మిగలరని గుర్తించండి. వాళ్ళు అలా ఏ మాటలకి వినేటటువంటి వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు 14 మంది ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి అది పెద్ద విశేషమే ఉంటుందండి రామచంద్రమూర్తికి. 14 మంది యొక్క గుండెలు చీల్చి అసలు పారేశాడు. ఒకేసారి 14 బాణములను ప్రయోగించాడు. అవి వీళ్ళ గుండెలను చీల్చి భూమిలో గుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాయి. 14 మంది తెగటారిపోయారు. విచిత్రం ఏమిటంటే దీనికి ముక్కు చెవులు తెగిపోయి ఇంకా నెత్తురు కారుతున్నా ఈవిడ కూడా వచ్చింది వెనకాల శోభనకి. ఎందుకో తెలుసా అండి? ఆవిడ కోరిక పగ, కామము దేని కింద మారిందంటే పగగా మారింది. ఇది కదూ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి చేతిలో ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉంటాయి. మనోరూపేక్షకోదండా పంచతన్మ అత్రసాయక, ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు ఈ దిక్కుమాల కోపం ఏమిటని కోపం మీద కోపం వస్తుంది. కోపం మీద కోపం వచ్చింది అంటే మీరు సాధకుడు అయ్యారని గుర్తు. అమ్మవారి అనుగ్రహం ఉంటే కోపం మీద కోపం, అమ్మవారి అనుగ్రహం లేనంతసేపు కామం తీరకపోతే కోపం, తీరితే తృప్తి, తీరకపోతే కోపం. అక్క చెల్లెళ్ళు రెండు పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడికి కోరిక తీరలేదు కాబట్టి ఏది పుట్టింది పక్కన? పగ పుట్టింది. ఇప్పుడు ఆ పగ చల్లారాలంటే తన కళ్ళతో చూడాలి, సీతారామ లక్ష్మణులు తెగటారిపోవాలి, ఆ నిత్తురు జుర్రుకోవాలి. అదేంటంత కామించిన స్త్రీ అలా చెయ్యొచ్చా అంటే ఇదే రాక్షసత్వము అన్న మాటకి ప్రతీక. నాకు దక్కకపోతే యాసిడ్ పోసేస్తా అన్నాడు అనుకోండి, ఎప్పుడో రామాయణమని మీరు అనుకోవద్దు, ఇప్పటికీ శూర్పణక బతికే ఉంది ఆయన ఎందు అని గుర్తు.

0: రైతులు శంకర రకాలను పండిస్తూ రసాయనిక ఎరువులని వాడుతుంటే వాళ్ల పంటల మీద చీడపురుగులు దాడులు ఎక్కువ జరగవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చీడపురుగుల వ్యాప్తి, అవి కలగజేసే హాని బాగా పెరుగుతున్నాయి. అనేక మంది రైతులు కీటకాలను అదుపు చేసేందుకు కీటకనాశనులను వాడతారు. విషపూరితమైన ఈ రసాయనాలు ఖరీదెక్కువ, తరచుగా పనిచేయవు కూడా. కీటకనాశనులను మట్టిని, భూగర్భ జలాలని కలుషితం చేస్తాయి. పంటల మీద కీటకనాశనులను చల్లినప్పుడు కలుషితమయ్యే గాలిలో మనుషులు, పశువులు తమ చర్మం, కళ్ళు, నోటి ద్వారా విషపూరితమైన రసాయనాలని పీల్చి వివిధ రోగాలకి గురి కావడమే కాకుండా మరణిస్తారు కూడా.
1: அதாவது ஒரு அரிசி இத்தனை மாசம் இதனால தான் விளையும். ஆனா நம்ம இந்த பூச்சிக்கொல்லி மருந்து
2: கீட்டகநாசுலனி சல்லே வாழ்வு வேறு வேறு ரகாலுகா వాటికి గురవుతారు. అది తీవ్రమైన రోగాలకి దారితీస్తుంది. రోగ లక్షణాలు బయటపడటానికి సమయం పడుతుంది కాబట్టి తాము జబ్బు పడటానికి కారణాలు మనుషులకి చాలా సార్లు తెలియరావు. క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు రావడానికి కీటక నాశనులు ఒక ముఖ్య కారణం. పురుగు మందులకి గురైన పురుషులు వంద్యులై బిడ్డలను కనలేరు. అలాగే స్త్రీలు కూడా వంద్యత్వానికి గురి కావచ్చు. పురుగు మందులు నీళ్లలో కలిస్తే అవి విషపూరితమై ఆ నీళ్లు తాగిన పశువులు, మనుషులు జబ్బు పడవచ్చు లేదా మరణించవచ్చు.
0: పురుగుల మందులు అనేక కీటకాలను చంపుతాయి. మన పంటల్లో పుష్పపరాగం జరిపి వాటిని కాపాడే వాటిని కూడా. పురుగుల మందులు చల్లిన కూరగాయలను, పళ్లను తినడం ప్రమాదకరం. అందుకనే వినియోగదారులు రసాయనాలు లేని సేంద్రియ ఆహారాన్ని కొంటుంటారు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశపు రైతుల ద్వారా మొక్కలను వాడి కీటకాలను వికర్షించే పద్ధతులను నేర్చుకుందాం. దానికి ముందు అసలు కీటకాలను అరికట్టడం ఎలానో చూద్దాం. సేంద్రియ లేక స్థానిక విత్తనాలను వాడాలి. ఆరోగ్యవంతమైన మట్టిలో నాటితే మీకు ఆరోగ్యవంతమైన, బలమైన, పురుగుల దాడికి తక్కువ గురయ్యే మొక్కలు లభిస్తాయి. ప్రకృతిలో మన పంటల్లో పుష్పపరాగం జరిపి వాటిని పురుగుల బిడద నుంచి కాపాడే కీటకాలు అనేకమున్నాయి. సాయం చేసే ఇలాంటి పురుగులని ఆకర్షించేందుకు మీ పొలాల్లో గాని, చుట్టుపక్కల గాని పూల మొక్కలని వేయండి. లేదా కొన్ని అడవి మొక్కలని మీ పొలాల చుట్టూ పెరగనివ్వవచ్చు. ప్రకృతిలో కొన్ని మొక్కల మీద పురుగులు అరుదుగా దాడి చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అవి పురుగులను వికర్షిస్తాయి.
3: తెల్ల ఈగ దాడులను తగ్గించడానికి మా వంగ, టమోటా, పచ్చిమిరప మొక్కల మధ్య తులసిని పెంచుతున్నాం. తులసి వాసనకి తెల్ల ఈగలు పంట జోలికి రావు. ఉల్లి, పుదీనా, వెల్లుల్లి వంటివి అంతర పంటలుగా వేసి కూడా పిస్సు పురుగులు, చిమ్మటాల నుంచి పంటలని కాపాడవచ్చు. పైగా ఈ అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.
0: ఈ రకమైన మొక్కలని మీ పంటల మధ్యలో వేసి కీటకాలు మీ పంటల జోలికి రావు కాబట్టి వాటి దాడులని అరికట్టవచ్చు.
2: చేదైనా పాలుగారే ఆకులు పురుగులకు నచ్చవు. వాటికి కొన్ని వాసనలు పడవు. అందుకే అవి వాసనలు వచ్చే మొక్కల ఆకులు మీద దాడి చేయవు. అలాంటి ఆకులు తినడానికి పశువులు ఇష్టపడవు. పురుగులు ఆ ఆకులని తినలేవు, సొనని తీర్చలేవు. కనుక ఈ ఆకులు పురుగుల బారిన పడవు.
0: కానీ మీ పంట మీద పురుగులు దాడి చేస్తే ఆ ఆకులను వాడి మీరే సొంతంగా కీటక వికర్షకాన్ని తయారు చేసుకోవచ్చు. 10 లీటర్ల పురుగుల మూలిక వికర్షకాన్ని తయారు చేయడానికి 5 వేర్వేరు రకాల ఆకులని కలిపితే మంచిది. పాల వంటి సొన ఉండే జిల్లెడు, అడవి ఆముదం వంటి ఆకులు 1 కిలో కావాలి. ఆ పాల వంటి సొన పురుగులకి మాత్రమే కాక పశువులకి, మనుషులకి కూడా విషమే కాబట్టి జాగ్రత్త. ఒక పంట మీద చల్లితే పురుగులకి ఆ మొక్కలు విషపూరితంగా తోచి ఆ పంట మీద దాడి చేయవు. 1 కిలో వేప, అడ్డరసం వంటి చేదు ఆకులని, పశువులు తినని కొల్లివిత్తు, ఆముదం ఆకులు 1 కిలోతో కలపాలి. 1 కిలో కొండబావిలి, యూకలిప్టస్ వంటి వాసన వచ్చే ఆకులను, పురుగుపట్టని కానుగా, మద్ది వంటి ఇతర ఆకులను కలపాలి.
2: ఒక్కోసారి తెల్ల సొన ఉండే ఆకులు

0: దొరికినప్పుడు చేదుగా ఉండే ఆకులు ఇంకో కిలో కలుపుతాను. కొన్ని ఆకులు దొరకలేదని బెంగ అక్కర్లేదు. దొరికిన వాటితోనే ఈ ద్రవాన్ని తయారు చేయవచ్చు.
1: ఈ ఆకులని తరిగితే అవి తమ వాసనలని త్వరగా వెదజల్లుతాయి. వాటిని ఒక డబ్బాలో పోసి 10 లీటర్ల నీళ్లు పోయాలి. 1 లీటర్ గోమూత్రాన్ని ఆకులతో తయారయ్యే కీటక వికర్షక మిశ్రమాన్ని కలిపి నీడలో ఉన్నప్పుడు మూత్రంలోని సూక్ష్మజీవులు త్వరగా పెరిగి ఆకుల్లోని సొనని వెలువరిస్తాయి. కాబట్టి డబ్బాని నీడలో ఉంచి మూత పెట్టాలి. శుభ్రమైన కర్రతో రోజూ కలియబెట్టాలి.
0: వారంలోపు డబ్బాలో ఆకులు రంగు మారుతాయి. ఆకులు కొద్దిగా కుళ్ళుతాయి కూడా. దాంతో మిశ్రమం తయారైనట్లు తెలుస్తుంది.
1: వారం తర్వాత నూలుగుడ్డ లేదా జల్లెడతో మిశ్రమాన్ని వడగట్టాలి. ఈ వికర్షకాన్ని గాలిచోరని డబ్బాలో పోసి 2 నెలల వరకు నిల్వ చేయవచ్చు. వడగట్టిన తర్వాత మిగిలిన ఆకులని మీ గాయగూరల మొక్కలు లేదా పండ్ల మొక్కల మధ్య ఉంచి మట్టి సారాన్ని పెంచవచ్చు. మీకు కాషాయం త్వరగా కావాలన్నా మీ వద్ద గోమూత్రం లేకపోయినా మలర్విలి చెప్తున్నట్లు మీరు మరో పద్ధతిని పాటించి దాన్ని తయారు చేయవచ్చు.
0: కషాయం త్వరగా కావాలంటే ఈ ఆకులన్నీ ఒక పెద్ద కుండలో పోసి 20 లీటర్ల నీళ్లు పోసి అవి 10 లీటర్లు మిగిలేంత వరకు ఉడకబెట్టాలి. మూత పెట్టి ఒక రోజంతా కుండని నీడలో ఉంచాలి. చల్లే ముందు 10 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి అందులో 250 గ్రాములు ఇంగువా వేసి 200 చదరపు మీటర్ల మీద చల్లవచ్చు. ఇంగువా వాసన పురుగులకి నచ్చదు.
2: ఒకే వికర్షకాన్ని వాడితే పురుగులు తెలివిగా దానికి అలవాటు పడతాయి. అందుకని 2 రకాల వికర్షకాల్ని వాడాలి. ఒకసారి ఒక రకాన్ని చల్లితే రెండోసారి 2 రకాన్ని చల్లాలి. ఇలా వికర్షకాల్ని మార్చుతుంటే కీటకాలు దాడి చేయలేవు.
1: ఇంకో రకం వికర్షకాన్ని తయారు చేయడానికి 250 గ్రాముల అల్లం, 250 గ్రాముల వెల్లుల్లి, 250 గ్రాముల పచ్చిమిరపకాయలని కలిపి దంచాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరప చాలా కారం కాబట్టి ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు గ్లవ్స్ వేసుకోవాలి. 1 కుండలో 5 లీటర్ల నీళ్లు పోసి ఈ గుజ్జుని బాగా కలిపి ఉడకబెట్టాలి. కషాయం చల్లబడ్డ తర్వాత 1 లీటర్ గోమూత్రాన్ని కలిపి వారం పాటు పులియనివ్వాలి. వారం తర్వాత కషాయాన్ని వడగట్టాలి. దీన్ని 3 నెలల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. దీన్ని పంట మీద చల్లే ముందు జిగటగా మార్చవచ్చు. 1/2 కిలో మందార ఆకుని మెత్తగా గుజ్జు చేసినా లేదా కలబంద ఆకుతో జిగురుని చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మూలిక కీటక వికర్షకాన్ని పంట మీద ఎలా చల్లాలో చూద్దాము. 1 లీటర్ మూలిక కషాయాన్ని 10 లీటర్ల నీళ్లలో 500 గ్రాముల జిగురుతో కలిపి ఏ పంట మీదనైనా చల్లవచ్చు. ఈ మొత్తం 200 చదరపు మీటర్లకు సరిపోతుంది. పురుగు దాడి తీవ్రంగా ఉంటే 5 లీటర్ల కషాయాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపవచ్చు. మీ పంటని రోజూ గమనించాలి. పురుగులు దాడి చేసిన మొదట్లోనే వికర్షకాన్ని చల్లితే వాటిని పూర్తిగా అరికట్టవచ్చు. పంట మీద పురుగుల దాడి జరగకుంటే నివారక చర్యగా నెలకోసారి చల్లితే చాలు.
2: వికర్షకంలో నిమ్మరసాన్ని కలుపుతాను. అది పురుగులను చికాకు పెడుతుంది. 1 లీటర్ వికర్షకంలో 100 మిల్లీలీటర్ల నిమ్మరసాన్ని కలిపితే మంచి ఫలితాలు వస్తాయి.

మనం ఏం నేర్చుకున్నాం? వ్యవసాయం ప్రకృతి మీద చేసే యుద్ధం కాదు, దానితో భాగస్వామ్యం. మీ పొలానికి చుట్టూత మధ్యలోనూ ఎక్కువ పూల మొక్కలు వేసి పుష్పపరాగం చేసి పంటలని కాపాడే పురుగులని ఆకర్షించాలి. కొన్ని మొక్కలు కీటకాలని సహజంగానే వికర్షిస్తాయి. వాటిని మీ పంట మధ్యలో నాటి పురుగులను వికర్షించవచ్చు. మీ ప్రాంతంలో పెరిగే అడవి మొక్కలని గుర్తించి ఖర్చు లేకుండా మీరే స్వయంగా మూలికా కీటక వికర్షకాన్ని తయారు చేయవచ్చు. తెల్లసన వచ్చేవి, చేదుగా ఉండే ఆకులు, వాసన వచ్చే ఆకులు 5 కిలోలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి 10 లీటర్ల నీళ్లు పోయాలి. వికర్షక మిశ్రమాల కషాయాన్ని తయారు చేయడానికి 1 లీటర్ గోమూత్రాన్ని కలపాలి. డబ్బాను నీడలో ఉంచి రోజూ కలియబెట్టాలి. 2 రకాల మూలికా వికర్షకాలను మార్చి మార్చి వాడటం మంచిది. 2 రకం వికర్షకాన్ని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపల గుజ్జుతో చేయాలి. గుజ్జుని 5 లీటర్ల నీళ్లలో ఉడకబెట్టాలి. చల్లబడిన తర్వాత అందులో 1 లీటర్ గోమూత్రాన్ని కలిపి పులియనివ్వాలి. ఏ పంట మీదనైనా పురుగులని అదుపు చేయడానికి ఈ కీటక వికర్షకాలను

0: అని వాడవచ్చు.
1: పురుగుల మందులు కొనడానికి మేము డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. ప్రయోజనకరమైన కీటకాలు ఉంటే దిగుబడి బాగుంటుంది. కీటక నాశనులు వాడని పళ్ళు రుచి బాగుంటాయి, కాబట్టి జనాలు వాటికి ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. మా ఆవిడ కీటక వికర్షకాలని తయారు చేసి అమ్ముతుంది, దాంతో మాకు అదనపు ఆదాయం వస్తుంది. అంచేత మేం చాలా సంతోషంగా ఉన్నాం.
2: నమ్మకాయ ఎల్లమే విరింబి వాంగ ఆరంభికరాంగా.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాలు మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిలో దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని ప్రవర్తన

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS

0: మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమట. మరి ఆ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీ వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18-24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
3: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం.

0: Contact 9494565858.
1: After a short break, welcome back to Ayushman Bhava. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తిను బండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించిన వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టన వేలు మీదో చేతులు ఊపుతూనో గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన శబ్దం వెలుతురు చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో కంటికి చాలా దగ్గరగా పట్టుకునో ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: विष्णु एफएम 90.4
1: మాశ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. మరి మాశ్రోతలందరి కోసం ఈ సూక్తి. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా. మరి ఈ సూక్తి యొక్క అర్థం, అన్నీ తెలిసినవాడు అందరికీ బాగా తెలిసినవాడి గురించి వివరాలు చెప్పనవసరం లేదు, వారి ఘనత తెలియని వారు లేరు ఉండరు. గౌరవ భావంతో ఇలా సభలో సమావేశాల్లో పెద్దలని కొందరు పొగుడుతూ అటువంటి వారి ఎందు తమ ఆత్మీయతను విశేష గౌరవ ప్రపత్తులను ప్రకటిస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలోనే ఈ సూక్తిని వాడతారు, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. అలవాటు లేని అవపోసన. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొంతమంది నిత్యం తమకు అలవాటు లేని పనుల్ని కొన్ని సందర్భాల్లో నలుగురిలో తమ పరువును నిలుపుకునేందుకుగాను చేయడానికి ప్రయత్నించి సరిగా చేయలేక అవమానపడుతూ ఉంటారు. మరి వారి అవస్థను చూసిన వారందరూ ఇలా అంటారు, ఏ పనైనా సరిగా చేయాలంటే కొంత అలవాటు కూడా తప్పనిసరిగా ఉండాలి, అందుకే ఇలాంటి అలవాటు లేని అవపోసనలు వద్దు అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. నారు పోసినవాడు నీరు పోయడా. మరి ఈ సూక్తి యొక్క అర్థం, పంటకై నారు పోసిన రైతు నీటిని కూడా ఏ విధంగా పోస్తాడో అదేవిధంగా మనలను కన్న ఆ భగవంతుడు మనకు ఎప్పుడు ఏది అవసరమో అనేది కూడా చూస్తూనే ఉంటాడు. ఆ నమ్మకం మనకుండి మన కర్తవ్యాన్ని ధర్మాన్ని మనం నెరవేర్చినన్నాళ్ళు మన యోగక్షేమం ఆయన తప్పక చూస్తాడు. అని చెప్పడానికే ఈ సూక్తిని ఉపయోగిస్తారు.

0: సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-5873.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి కథ మళ్లీ మొదటికొచ్చింది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, సమస్యయక ముగియనుంది అనే తరుణంలో కొందరు ఏదో ఒక నెపంతో విషయాన్ని మళ్లీ మొదటికి తీసుకొస్తారు. అటువంటి సమయంలో విసిగి ఇలా అంటారు, కథ మళ్లీ మొదటికొచ్చింది అని.

మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. స్వామి కార్యంతో పాటు స్వకార్యం. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఉద్యోగరీత్యా యజమాని పని మీద గాని లేదా వేరే ఎవరి పని మీదైనా ఒక కార్యాన్ని నిర్వహిస్తూనే కొందరు అదే అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సొంత పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఇలా అంటారు, స్వామి కార్యంతో పాటు స్వకార్యం అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. నిందలేనిదే బొందిపోదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ప్రతి ఒక్కరి చావు వెనక ఏదో ఒక కారణం కనిపిస్తూనే ఉంటుంది. ఒక అనారోగ్యమో, వార్ధక్యమో, లేదా ఒక ప్రమాదమో, ఏదో ఒకటి కారణంగా మనం చూస్తూ ఉంటాం. దాన్నే ఇలా అంటారు, నిందలేనిదే బొందిపోదు అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. అంతా కప్పగంతు వ్యవహారంలా ఉంది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, తాము అనుకున్న విషయాలను దాటేసి అవతలి వారు నేర్పుగా మిగతా విషయాలనే ముచ్చటించిన సందర్భంలో ఇలా అంటారు, అంతా కప్పగంతు వ్యవహారంలా ఉంది అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఇల్లు కాలుతోంది బావి తవ్వు అన్నట్లు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఇల్లు కాలుతుంటే ఏదో ఒక విధంగా ముందు మంటలని ఆర్పే ప్రయత్నం చేయాలి. అంతేకాని అప్పుడు బావి తవ్వడానికి మొదలు పెడితే ఆ ఆలోచన ఎంత తెలివి తక్కువగా ఉందో చూడండి. అలాగే కొంతమంది ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు తక్షణ చర్యలు ఏమైనా ఉన్నాయో లేదో చూడాలి. అంతేకాని ఆ సందర్భానికి పనికిరానివో, నిరుపయోగమైనవో ఆలోచనలతో కాలం వృధా చేస్తే ఇలా అంటూ ఉంటారు, ఇల్లు కాలుతోంది బావి తవ్వు అన్నట్లు అని.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మా శ్రోతలు వింటున్నారు రేడియో 90.4 సూక్తి సుధా. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. గీటురాయి ఉంటే గాని బంగారం విలువ తెలియదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, గీటురాయి మీద పరీక్షిస్తే బంగారం ఎంత వన్నె కలది, దాని విలువ ఏంటి అనేది నిర్ధారిస్తారు. అలాగే ఒక ఉద్యోగ అర్హతను నిర్ణయించడానికి పోటీ పరీక్షలు, అలాగే ఆటపాటల్లో ఇంకా మరెన్నో విషయాల్లో కూడా వారి స్థాయిని, సమర్థతను నిర్ణయించడానికి పోటీలు, పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల్ని ఎన్నిక చేస్తూ ఉంటారు. ఇది ఎంతైనా అవసరం అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. తినలేదనే వాణ్ణి ఆడి తప్పేవాణ్ణి నమ్మరాదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొందరు మన వల్ల ఎంతో సహాయం పొందిన తర్వాత అటువంటిదేమీ లేదు అంటారు. అలాగే కొందరు తప్పక చేస్తాము అని వాగ్దానం చేసి మేమలా ఎప్పుడు చేయలేదే అని చెప్పి తప్పించుకుంటారు. మరి ఇటువంటి వారి మాటల్ని నమ్మరాదు అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఇద్దరూ తోడు దొంగలే. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఇద్దరూ కలిసి ఏదో ఒక చేయకూడని తప్పుడు పని చేసిన తర్వాత ఎవరి మటుకు వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కనిపెట్టినప్పుడు వారి విషయంలో ఇలా అంటారు, ఇద్దరూ తోడు దొంగలే అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. కాలే కడుపుకు మండే గంజి. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కడుపు ఖాళీ ఏదైనా గంజైనా తాగుదామంటే అది కూడా నోరు గొంతు కాల్చేదిగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. మరి మనకు పరిస్థితులు బాగోలేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతగానో దిగజారి ఏదో విధంగా జీవితం గడుపుదాంలే అనుకుంటే

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

మరి ఈ సూక్తి యొక్క అర్థం, తైలాభ్యంగనము నిత్యము ఆచరించవలెను, అది సర్వాంగములకు పుష్టిని కలిగించును. శిరస్సు, చెవులు, పాదములు వీటి యందు విశేషముగా తైలమర్ధనము చేయవలెను. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

0: యుక్తం వినా లభ్యతే.
1: మరి ఈ సూక్తి యొక్క అర్థం, చందన గంధము పూసుకొన్నచో దేహమునకు సౌభాగ్యము కలుగును, పుష్టినిచ్చి విసర్పిని, దేహశ్రమను, పైత్యాన్ని, కోపతాపాదులను, దాహమును పోగొట్టును, ఆయా ఋతువులలో ఆయా సుగుణములు కలిగి ఉండును. సుకృతులైన విశిష్ట వ్యక్తులకే కాని ఇటువంటి సుఖము లభించదు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. నసరి

మరి ఈ సూక్తి యొక్క అర్థం? శారీరక మలినములను తొలగించుకున్నట్టు వల్లనే మనుజుడు నిర్మలుడు కాడు. మనోమాలిన్యములు తొలగించుకొన్ననే అతడు నిజముగా నిర్మలుడు అగును.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4 విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించు.

చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: సమతుల ఆహారం పాఠం వింటారు.
1: రమేష్ రమేష్, తొందరగా హోంవర్క్ పూర్తి చేసిరా, భోంచేద్దు గాని.
2: హోంవర్క్ పూర్తి చేసేసానమ్మా.
1: అయితేరా, భోంచేద్దు.
2: నాకు భోజనం వద్దు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా.
1: భోజనం చేయకపోతే నీరసం వస్తుంది. ప్రొద్దున లేచి స్కూల్కి ఎలా వెళ్తావు?
2: నిద్ర లేచి స్కూల్కి వెళ్తా, కానీ ఇప్పుడు భోజనం వద్దు, వెళ్ళి పడుకుంటున్నా.
1: ఎన్ని చెప్పినా వినవు, నీ ధోరణి ఇది. నిద్ర వచ్చిందని ప్రతిరోజు ఇలా భోజనం మానేస్తే ఎలా? రమేష్ రమేష్ రమేష్, అప్పుడే నిద్రపోయావా?
2: ఎవరు మీరు?
3: మేము పోషక పదార్థాలం.
2: పోషక పదార్థాలా?
3: అవును, మానవ శరీర అభివృద్ధికి, ఆరోగ్యం చెడిపోకుండా రక్షణ కల్పించే ఆహార పదార్థాలం.
2: మానవ శరీరాభివృద్ధికి, ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలా?
4: అవును, నీ శరీరాభివృద్ధికి కూడా మేమే కారణం.
2: అలాగా? అయితే మీ పేర్లేంటి?
3: నా పేరు మాంసకృత్తులు. నా పేరు పిండి పదార్థాలు.
4: ఇక నా పేరు క్రొవ్వు పదార్థాలు.
5: నా పేరు ఖనిజ లవణాలు.
3: ఇక నా పేరేమో విటమిన్లు.
4: మరి మమ్మల్ని అందరినీ కలిపి సమతుల ఆహారం అంటారు.
2: సమతుల ఆహారమా?
3: అవును, సమతుల ఆహారం లేక సమీకృత ఆహారం అంటారు.
2: సరే, ఇంతకీ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినట్లు?
3: నువ్వు సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు.
2: రోజు తింటున్నానుగా.
4: రోజు నువ్వు తింటున్నది సమతుల ఆహారం కాదు. అన్ని పోషక పదార్థాలు నీ శరీరానికి అందడం లేదు.
2: సమతుల ఆహారం అంటే?
3: అంటే మమ్మల్ని అందరినీ కలిపి తగు మోతాదులో తినడాన్ని సమతుల ఆహారం అంటారు.
2: అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నింటినీ కలిపి తినాలా?
3: అవును, మాతో పాటు నీటిని కూడా సమృద్ధిగా తాగాలి.
2: అసలు తీసుకోకపోతే ఏమవుతుందంట?
4: ఏమవుతుంది? తీసుకోకపోతే అనారోగ్యం వస్తుంది.
5: అంటే? అబ్బబ్బబ్బా, నీకు చెప్పలేక చస్తున్నావు కదా.
2: కోపగించుకోకండి, నేను చిన్నవాణ్ణి కదా, మీరు చెప్పే విషయాలన్నీ నాకు కొత్తగా ఉన్నాయి.
3: అలాగా అయితే విను, అనారోగ్యం అంటే రకరకాల జబ్బులు వస్తాయి.
2: అమ్మ బాబోయ్, జబ్బులే, జబ్బులంటే నాకు భయం.
4: అందుకే నువ్వు తినే ఆహారంలో 5 ఆహార పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి.
2: అంటే సమతుల ఆహారం తీసుకోవాలి, అంతే కదూ?
3: అవును.
2: సరే, అలాగే తింటాను, కానీ మీరందరూ కలిపి ఏ ఆహార పదార్థంలో పుష్కలంగా ఉన్నారో చెప్పండి. రేపటి నుండి ఆ ఆహారాన్నే తింటాను.
3: చూడు రమేష్, మేమందరం అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ కలిసి ఒకే ఆహారంలో ఉండం.
2: మరి మిమ్మల్ని అందరినీ కలిపి తినాలంటే ఏం చెయ్యాలి?
4: ఏం చెయ్యాలా? మేము ఏ ఆహార పదార్థాల్లో ఉన్నామో ఆయా ఆహార పదార్థాలన్నింటినీ కలిపి తీసుకోవాలి.
2: అలాగా? అయితే తొందరగా మీరు ఏ ఆహార పదార్థాల్లో ఉన్నారో చెప్పండి.
3: చెబుతాం చెబుతాం, జాగ్రత్తగా విను. నేను పిండి పదార్థాన్ని, నన్ను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్లు అంటారు. నేను బియ్యం, గోధుమ, జొన్న, బంగాళాదుంప, అరటి పళ్ళల్లో సమృద్ధిగా ఉన్నాను. వీటిలోనే కాక చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో కూడా ఉన్నాను.
2: పిండి పదార్థాలు శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయి?
3: నేను శరీరానికి కావలసిన శక్తిని, ఉష్ణాన్ని ఇస్తాను. ఒకవేళ శరీరంలో కార్బోహైడ్రేట్లు తక్కువైతే శరీరం బలహీనమైపోతుంది.
2: మాంసకృత్తులు ఏ ఆహారంలో ఉన్నాయి?
3: మాంసకృత్తులైన నన్ను ఆంగ్లంలో ప్రోటీనులు అని అంటారు. నేను మాంసము, చేపలు, పాలు, గుడ్లలోను, బఠానీలు, చిక్కుడు లాంటి కూరగాయల్లోను, రకరకాల పప్పు దినుసుల్లోనూ ఉన్నాను. మానవ శరీరంలో నా ఉపయోగం చాలా ఉంది. నేను మానవ శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఉపయోగపడతాను. ఒకవేళ మాంసకృత్తులు శరీరానికి తగిన పాళ్ళలో అందకపోతే శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. మనిషి సన్నగా, బలహీనంగా ఉంటాడు.
2: అలాగా?
4: ఇక నేను క్రొవ్వు పదార్థాన్ని, నేను నీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాను.
2: మరి పిండి పదార్థాలు కూడా శక్తిని ఇస్తాయి కదా?
4: నిజమే, కానీ నేను పిండి పదార్థాల కన్నా ఎక్కువ శక్తిని, వేడిని ఇస్తాను. పాలు, వెన్న, మేగడ, ఆముదము, నువ్వులు, వేరుశనగ గింజలు వీటిలో ఎక్కువగా ఉన్నాను. రోజు నువ్వు తీసుకునే ఆహారంలో

0: నేను గనక తక్కువైతే ఎడీమా అనే వ్యాధి వస్తుంది, అలాగే నన్ను ఎక్కువ తీసుకున్నా కూడా అపాయమే. సరైన మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా ఎదిగే నీలాంటి పిల్లలకి నా అవసరం ఎంతో ఉంది.
1: ఇక నేను ఖనిజ లవణాన్ని నేను నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణింపచేయడంలో ఉపయోగపడతాను.
2: అంటే?
1: అంటే నువ్వు తిన్న ఆహారం నోటి నుండి వెళ్ళి జీర్ణకోశంలోకి చేరుతుంది. జీర్ణకోశం ఆహారాన్ని అంతా జీర్ణింపజేస్తుంది. ఆ జీర్ణక్రియలో నేను ఇంధనంలాగా పనిచేస్తాను.
2: మరి నువ్వు ఏ ఆహార పదార్థాల్లో ఉన్నావు?
1: నేను ఆకుకూరలు, పాలు, గోంగూర, ద్రాక్ష, బెల్లం మొదలైన వాటిలో ఇనుప ఖనిజాల రూపంలోను, తాగే నీటిలో అయోడిన్ లవణ రూపంలోను, గుడ్లు, చేపలు, మాంసంలో ఫాస్ఫేట్ లవణ రూపంలోనూ ఉన్నాను.
2: అబ్బా, నువ్వేమేమో చెప్తున్నావు, నాకు అర్థమవడం లేదు. కానీ అసలు ఖనిజ లవణాలు ఏ ఆహార పదార్థాల్లో ఉన్నాయో చెప్పు.
1: చెప్పానుగా, ఆకుకూరలు, బెల్లం, గోంగూర,
2: చేపలు, గ్రుడ్లు, మాంసం వీటిలో ఉన్నావు.
1: అవునవును.
2: మరి విటమిన్లు?
3: వస్తున్నా వస్తున్నా, నేనే విటమిన్. నేను 6 రకాలు, ఏ, బి, సి, డి, ఇ, ఇంకా కే అనే ఈ 6 పేర్లు నా పేర్లే.
2: అమ్మా బాబోయ్, ఇన్ని పేర్లున్నాయా నీకు?
3: అవును. మరి నీ శరీరానికి రక్షణనిచ్చేది, వ్యాధులు రాకుండా కాపాడేది నేనే కదా.
2: అంటే విటమిన్లు లోపిస్తే జబ్బులొస్తాయన్నమాట.
3: అంతేగా. మరి
2: నువ్వు ఏ ఆహార పదార్థాల్లో ఉంటావు?
3: నన్ను విటమిన్ ఏ అని పిలిచేటప్పుడు పసుపు పచ్చని, ఆకుపచ్చని ఫలాలు, అంటే మామిడి పండు, జామ పండు, బొప్పాయి వంటి పండ్లలోను, కూరగాయల్లోను, గ్రుడ్లు, చేపలు, కాలేయంలోనూ అధికంగా ఉన్నాను. నేను విటమిన్ ఏ రూపంలో నీ శరీరంలో లోపిస్తే రేచీకటి లాంటి కంటి జబ్బులొస్తాయి.
2: అమ్మ బాబాయ్, కంటి జబ్బే?
3: ఒకవేళ నేను బి విటమిన్ రూపంలో ఉన్నప్పుడు నీ శరీరంలో లోపిస్తే బెరిబెరి వ్యాధి వస్తుంది. దానితో పాటు నోటిపూత వంటి వ్యాధులు కూడా వస్తాయి.
2: ఈ వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
3: మొలకెత్తే గింజలు, అంటే మొలక వచ్చిన పప్పులు, గుడ్లు, కాలేయం, దంపుడు బియ్యం తినాలి.
2: మరి నువ్వు విటమిన్ సి రూపంలో ఉన్నప్పుడు శరీరానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
3: విటమిన్ సి రూపంలో శరీరంలో ఉన్నప్పుడు శక్తిని కలుగజేస్తాను. గాయాలు ఏవైనా నీ వంటికి తగిలినప్పుడు తొందరగా మానేటట్లు చేస్తాను. అలాగే వ్యాధి నిరోధకంగా కూడా పనిచేస్తాను. ఇంకో విషయం, నేను సి విటమిన్గా ఉన్నప్పుడు శరీరంలో నిలువ ఉండను, కాబట్టి సి విటమిన్ ఉండే పదార్థాలను రోజూ తీసుకోవాలి సుమా.
2: అలాగా? అయితే విటమిన్ సి ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది?
3: నారింజ, నిమ్మ, సంత్రా, బత్తాయి, ఉసిరి, జామ, సీతాఫలం, రేగు, మామిడి వంటి ఫలాలలోను, పాలు, టమాటో మొదలగు ఆహార పదార్థాల్లో కూడా నేను విటమిన్ సి రూపంలో ఉన్నాను.
2: అంటే దాదాపు అన్ని ఫలాల్లో విటమిన్ సి ఉందన్నమాట.
3: అవును. ఇక నేను విటమిన్ డి రూపంలో సూర్యరశ్మి, అంటే సాయంత్రపు ఎండలో లభిస్తాను. సాయంత్రపు ఎండలో ఉండే విటమిన్ డి రూపంలో ఉన్న నేను నీ శరీరంలోనున్న ఎముకలను బలంగా ఉంచుతాను. ఇక నేను విటమిన్ ఈ రూపంలో ఉన్నప్పుడు కూడా శరీరంలోని ఎముకలను అభివృద్ధి చేస్తాను. గోధుమలో ఎక్కువగా లభిస్తాను. విటమిన్ కే రూపంలో ఉన్నప్పుడు నీ శరీరానికి ఏవైనా గాయాలు తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తాన్ని గడ్డగట్టేటట్టు చేస్తాను. బటానీ, క్యాబేజీ ఆహార పదార్థాల్లో విటమిన్ కే రూపంలో మీకు లభిస్తాను. తెలిసిందా?
2: తెలిసింది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు మీ అందరినీ నా శరీరంలో ఉండేట్లు నేను సమతుల ఆహారం తీసుకోవాలంటారు, అంతేనా?
4: అవును అవును అవును.
2: అలాగే తీసుకుంటాను.
5: రమేష్, ఏం కలవరిస్తున్నావు? లేనాన్నా, తెల్లవారింది, తొందరగా స్నానం చేసి స్కూల్కి రెడీ అవ్వాలి. లే.
2: ఇంతసేపు నేను విన్నదంతా కల?
5: ఏంటి రమేష్, అలాగే తీసుకుంటాను కలవరిస్తున్నావు?

0: మా అమ్మ మాంసకృత్తులు, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ నా కళ్ళు వచ్చి వీటినన్నింటి నేను రోజు ఆహారంలో తీసుకోవాలన్నాయమ్మా.
1: అవును రమేష్, ఇవన్నీ మానవ శరీరాభివృద్ధికి తోడ్పడే పోషక పదార్థాలు. ఇవన్నీ ఉన్న ఆహార పదార్థాలను మనం రోజు తినాలి.
0: వీటినన్నింటినీ కలిపి తగు పాళ్లల్లో తినే ఆహారాన్ని సమతుల ఆహారం అంటారట.
1: అవును రమేష్, దీన్నే సమీకృత ఆహారం అని కూడా అంటారు.
0: అయితే అమ్మా, రోజు నేను సమతుల ఆహారాన్నే తీసుకుంటా.
1: అలాగే తీసుకుందు గాని, లేచి తొందరగా ముఖం కడుక్కుని స్నానం చేసి స్కూల్కి రెడీ అవ్వు, నేను టిఫిన్ తీసుకొస్తాను.
0: అలాగేనమ్మా.
2: ఇప్పుడు
3: ఇంతవరకు మనం పరిసరాల విజ్ఞానంలోని సమతుల ఆహారం విన్నాం కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అల్లూరి సీతారామరాజు అనే పాఠం వింటారు.
4: బాబాయ్, బాబాయ్.
5: ఏంట్రా కిరణ్, ఏమిటి?
4: మరేమో బాబాయ్, నేనేమో మరి.
5: మరి చెప్పబోయ్.
4: మా స్కూల్లో జరగబోయే యానివర్సరీలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేస్తున్నాను.
5: వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి పాత్ర ఎన్నుకున్నావు.
4: మరేమో, ఆ డైలాగ్స్ ఎలా చెప్పాలో కాస్త నేర్పించవా?
5: తప్పకుండా నేర్పిస్తాను. ఒక డైలాగులో ఏమిటి, ఎలా నటించాలో కూడా చక్కగా నేర్పిస్తాను.
4: థ్యాంక్ యూ బాబాయ్.
5: అయితే ఒక్క విషయం, నువ్వు అల్లూరి సీతారామరాజులా నటించాలంటే ముందుగా ఆయన గురించి, స్వాతంత్ర సంపాదన కోసం బ్రిటిష్ వారితో ఆయన చేసిన పోరాటాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు చాలా చక్కగా నటించగలుగుతావు.
4: ఓ అలాగే, చెప్పండి బాబాయ్.
6: నమస్తే అంకుల్.
5: అరేరే, దీప్తి, శిరీష, మనోజ్ ముగ్గురు వచ్చేసారే, రండి రండి. మంచి సమయానికే వచ్చారు, వచ్చి కూర్చోండి. వెరీ గుడ్. అలా కొంచెం దగ్గర జరగండి. అది ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఏ మనోజ్, వింటున్నావా?
7: అలాగే అంకుల్.
5: బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు కదా.
7: అవును.
5: మరి మన స్వాతంత్రం కోసం పోరాడిన కొంతమంది నాయకుల పేర్లు చెప్పండి చూద్దాం.
8: మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ,
9: ప్రకాశం పంతులు, బాల గంగాధర తిలక్,
10: అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్.
5: మంచిది, చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు మన దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం అహింస, సత్యాగ్రహం అనే మార్గాన్ని ఎన్నుకున్నారు. మరి మన అల్లూరి సీతారామరాజు మాత్రం హింసతో కూడిన విప్లవం, అంటే ఒక రకంగా ఆయుధాలతో వారిపై పోరాటం జరిపి తరిమి కొట్టాలని ప్రయత్నించాడనమాట.
4: అంటే అల్లూరి సీతారామరాజు ఒక్కడే ఆయుధాలతో ఆంగ్లేయులతో పోరాడా బాబాయ్?
5: లేదు లేదు, ఇంకా కొంతమంది కూడా ఆయనకు సహాయం చేశారు. ఆ విషయాలు తర్వాత తెలుసుకుందాం. కానీ ముందుగా ఆయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, తల్లిదండ్రులు ఎవరో, బాల్యం ఎలా గడిచిందో తెలుసుకుందాం.
4: సరే బాబాయ్. అలాగే
5: తల్లిదండ్రులు ఎవరో, బాల్యం ఎలా గడిచిందో తెలుసుకుందాం.
4: సరే బాబాయ్, అలాగే చెప్పండి.
5: అల్లూరి కుటుంబీకుల జన్మస్థానం నేటి మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర మోగల్లు గ్రామం. కానీ అల్లూరి సీతారామరాజు గారు మాత్రం వారి అమ్మమ్మ గారి ఊరైన పాండ్రింకులో జన్మించాడు.
4: అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది కదా అంకుల్?
5: కాదమ్మా, పాండ్రింకి విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక ఆయన 1897 జూలై 4వ తేదీన పుట్టాడు.
9: అంటే ఆయన జన్మించి సుమారు 100 సంవత్సరాలు అవుతుందన్నమాట.
5: కరెక్ట్. అల్లూరి సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకటరామరాజు. సీతారామరాజుకు 10 ఏళ్ల వయసు వచ్చేసరికి పాపం తండ్రిగారు చనిపోయారు. అదీగాక సీతారామరాజుకు మొదటి నుంచి చదువు మీద కంటే ఇతర వ్యవహారాల పట్ల ఎక్కువ ఇష్టమైనందువల్ల మొత్తం మీద ఆయన చదువు 4th ఫారంలోనే ఆగిపోయిందో.
10: 4th ఫారం అంటే ఏంటండి?
5: 4th ఫారం అంటే ఇప్పటి 9వ తరగతితో సమానం అన్నమాట. చూడండి పిల్లలు, మన సీతారామరాజుకు జ్యోతిష్యం, హస్తసాముద్రికం, మూలికా వైద్యం, మంత్రశాస్త్రం మొదలైన విద్యలన్నీ బాగా తెలిసి ఉండడంతో కొండజాతుల వారైన మన్యం ప్రజలు ఆయన బాగా గౌరవించేవారు. తన విద్యలతో

0: ప్రజలను ఆదుకుంటూ ఉండడంతో ఆయన వారు ఎంతగానో ప్రేమించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీతారామరాజుని మన్యం ప్రజలు సాక్షాత్తు దేవుడులా కొలవసాగారన్నమాట. దాంతో తన లక్ష్యాన్ని సాధించడానికి వారిని అందరినీ తయారు చేయడం ప్రారంభించాడన్నమాట. ఇంతకీ ఆ లక్ష్యం ఏమిటై ఉంటుంది అనుకుంటున్నారు?
1: ఇంకేమై ఉంటుంది? బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి తరిమి కొట్టడమేగా.
0: శబాష్, సరిగ్గా చెప్పావమ్మా. అయితే ఆయన ఎంచుకున్న మార్గం సాయుధ పోరాటం. ఇది రంపచోడవరం ప్రాంతంలో జరిగింది, కాబట్టి దీనిని రంప తిరుగుబాటు అని కూడా పిలుస్తారు.
1: ఇది ఎప్పుడు ఎక్కడెక్కడ జరిగింది అంకుల్?
0: ఇది 2 ఏళ్ల పాటు 1922 నుండి 24 వరకు జరిగింది. ఈ తిరుగుబాటు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని గిరిజన ప్రాంతాలకు పరిమితమైపోయింది.
1: ఆంగ్లేయులపై కత్తి కట్టడానికి కారణం ఏమిటండి?
0: అప్పట్లో బ్రిటిష్ అధికారులు మన్యం ప్రజలను చిత్రహింసలు పెట్టేవారు. వీరు పండించుకున్న పండ్లు, కాయలు, కలప మొదలైన వాటన్నింటినీ డబ్బు ఇవ్వకుండానే తీసుకెళ్లేవారు. అదేమని అడిగితే వాళ్ళను చావబాదేవారు.
2: అయ్యో పాపం!
1: మరి సీతారామరాజు అప్పుడేం చేశారు అంకుల్?
0: ముఖ్యంగా ఆయన మద్యపాన నిషేధాన్ని పాటించాలని ప్రజలకు ప్రబోధం చేశాడు. ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ వారు దానిని పాటించారు. అలాగే అధికారులకు పెట్టి చాకరీ చేయవద్దని ఉద్బోధించాడు. అంతేకాదు పంచాయతీ న్యాయస్థానాలను తానే ఏర్పరిచి తానే వారి తగవులను పరిష్కరించడం మొదలుపెట్టాడు. దీనితో ప్రజలకు కోర్టుల చుట్టూ తిరగడం తగ్గడంతో దానికి అయ్యే అనవసరపు ఖర్చులు కూడా తగ్గిపోయాయి.
1: మరింకే వారు సుఖంగా జీవించడం మొదలై ఉంటుందన్నమాటేగా.
0: కానీ దీంతో అవినీతి పరులు, స్వార్థపరులు అయిన బ్రిటిష్ అధికారులకు మన్యం ప్రజలపై విపరీతమైన ఆగ్రహం కలిగిందో. ముఖ్యంగా ఆ ప్రాంతపు తహసీల్దార్ బాస్టియన్ ఏం చేశాడంటే, సీతారామరాజు మాట విని ఎదురు తిరిగిన స్త్రీలను, పురుషులను రప్పించుకుని నీచాతి నీచంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ హింసాత్మక సంఘటనలు ఎదుర్కోవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు. ఈ పరిస్థితులలో సీతారామరాజుకు అండగా పోరాడడానికి కొందరు మన్యం వీరులు ముందుకొచ్చారు.
1: వాళ్ళెవరండి?
0: ఉండమ్మా, తొందరపడకు, చెబుతాగా. వాళ్లల్లో ముఖ్యులు గంటం దొర, మల్లు దొర, వీరయ్య దొర, అగ్గిరాజు మొదలైన వారు.
2: అగ్గిరాజు పేరు భలే ఉందే.
0: ఇతని అసలు పేరేమిటనుకున్నారు? వేగిరాజు సత్యనారాయణ రాజు. ఇతను చాలా పరాక్రమవంతుడు గనక అగ్గిరాజు అని పిలిచేవారు. వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వారితో పోరాడడానికి ఆయుధాలు ఎలా సంపాదించారో తెలుసుకుందామా?
1: అవునవును, తుపాకులు, పిరంగులు అవే కదా ఆనాటి ఆయుధాలు.
0: అవి సాధించడానికే సీతారామరాజు ఎన్నో పోలీస్ స్టేషన్లపై మెరుపుదాడులు చేశాడు. చింతపల్లి, కృష్ణదేవిపేట, నడింపాలెం, రాజవమ్మగి, శరభరం, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీడి చాంతాడవుతుంది. ఆశ్చర్యంగా లేదు? వీటన్నింటిలో మొదటిది, ముఖ్యమైనది చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి. ఇది 1922 ఆగస్టు 22వ తేదీ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలో ఈ చింతపల్లి ఒక కీలక స్థావరం అన్నమాట.
1: మరి ఈ దాడి జరిగే సమయంలో స్టేషన్లో పోలీసులు లేరా బాబాయ్?
0: లేకే. అయితే 300 మంది అనుచరులతో సీతారామరాజు మెరుపుదాడి చేయడంతో అక్కడున్న 3 పోలీసులు కొయ్యబారిపోయారంటే నమ్మండి. ఆ 3 స్తంభాలు కట్టేసి ఆయుధాలన్నింటినీ తీసుకుని వెళ్ళారు.
1: భలే పనిచేశారండి.
0: సీతారామరాజు ఇలా వరుసబెట్టి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను దోచుకోవడం కొనసాగించడంతో తెల్లబోవడం తెల్లవారి వంతైందో. అదీగాక తాను చేయబోయే దాడుల గురించి సీతారామరాజు ముందుగానే మిరపకాయ టపాతో చెప్పే చేసేవారన్నమాట.
1: మిరపకాయ టపానా? వింతగా ఉందే, అదేంటి బాబాయ్?
0: అవును, తాను చేయబోయే పనిని చీటీ రాసి దానికి మిరపకాయ కట్టి తన అనుచరుల ద్వారా సరాసరి స్వయంగా శత్రువుల చేతికే చేరవేసేవాడనమాట. అందుకే మరి మిరపకాయ టపా చూస్తే చాలు, భయంతో వణిగిపోయేవారు బ్రిటిష్ అధికారులు. ఇక లాభం లేదనుకుని సీతారామరాజును పట్టిబంధించాలని ఆంగ్ల సేనానులైన స్కాట్ కవర్స్, హైటర్లు స్వయంగా రంగంలోకి దిగారు.
1: మరి సీతారామరాజు వాళ్ళ చేతిలో చిక్కాడా?

0: వై
1: లేదోయ్, పైగా వాళ్లను మన సీతారామరాజే హతమార్చాడు. దాంతో ఊపిరి తిప్పుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో పెద్ద ఎత్తున మలబారు సైన్యాన్ని మోహరించి అతిరథ మహారాజులైన సేనాను పిలిపించి సీతారామరాజుపై దాడులను ఉధృతం చేశారు.
0: మరి అప్పుడు ఏం జరిగిందండి?
1: ఇలా మన్యాన్ని ఆవరించిన బ్రిటిష్ సైనిక బలగాలు ఒకవైపు, మన్యం ప్రజలను ఆవహించిన మలేరియా జ్వరం మరోవైపు, ఆహార పదార్థాలు అందక భయంతో పారిపోతున్న ప్రజలు ఇంకొక వైపు, మొత్తం మీద మన్యం వాతావరణం సీతారామరాజుకు వ్యతిరేకంగానే మారింది. ఇంతలో పెదగడ్డపాలెం వద్ద అకస్మాత్తుగా బ్రిటిష్ సైన్యం రామరాజు బృందంపై విరుచుకుపడింది. రెండు కంపెనీల అస్సాం తుపాకీ దళాలను పంపి రూదర్ఫర్డ్ని నాయకుడుగా నియమించింది. ఈ పోరాటంలో చాలా వరకు విప్లవ సైనికులు మరణించడము, ఆయుధాలు తరిగిపోవడము జరిగిపోయాయండరా.
0: అలాగా పాపం.
1: అంతేకాదు, తర్వాత ఎలాగైతేనేం బ్రిటిష్ వారు మల్లుదొరను పట్టి బంధించగలిగారు. అంతటితో సరిపోలేదు, అగ్గిరాజును కూడా కాల్చి చంపారు.
0: అయ్యో పాపం.
1: దీంతో సీతారామరాజులోని శక్తి చాలా వరకు హరించుకుపోయినట్లయింది.
2: తర్వాత ఏం జరిగింది అంకుల్?
1: ప్రజలను కష్టాల నుండి విముక్తులు చేయాలని తలపెట్టిన ఉద్యమం తుదకు ప్రజలకే శాపంగా మారడంతో సీతారామరాజు మనసుకు చాలా కష్టం వేసిందోయ్. ఇక తాను బ్రిటిష్ వారికి లొంగిపోనంత వరకు మన్యం ప్రజలకు మోక్షం లేదని భావించి ఆయుధాలు వదిలేశాడర్రా.
3: అరెరే, ఆయుధాలను వదిలేశాడా?
1: అవును. అలా సీతారామరాజు 1924 మే నెల 7వ తేదీ దాహం తీర్చుకోవడానికి ఒక ఏటి వద్దకు వెళ్ళగా పోలీసులు అతను నిర్బంధించి మేజర్ గుడాల్ వద్దకు తీసుకెళ్లారోయ్.
0: మరి గుడాల్? మన సీతారామరాజు ఏం చేశాడు బాబాయ్?
1: అక్కడ కూడా సీతారామరాజు వారి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి మాట్లాడాడు. దాంతో వారు ఆయన్ని ఒక చెట్టుకు చేతులు విరిచి కట్టి కాల్చి చంపారు. అలా స్వాతంత్ర పోరాటంలో 27 ఏళ్లకే 100 ఏళ్లు నిండిన మన సీతారామరాజు మహాపురుషుడు, త్యాగమూర్తి, అమరవీరుడు కదూ.
4: అవును, నిజంగా అమరవీరుడు మన అల్లూరి సీతారామరాజు.
1: ఒరే కిరణ్, ఇప్పుడు చెప్పరా, ఏకపాత్రాభినయం ఎలా చేస్తావో?
0: మీరే చూస్తారుగా, ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చి తీరుతుంది.
1: ప్రైజ్ సంగతి సరే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి చూద్దాం.
3: అడగండి, తప్పకుండా చెప్తాము.
1: చూడు కిరణ్, సీతారామరాజు ఎప్పుడు పుట్టాడో చెప్పు.
0: 1897 జూలై 4వ తేదీ కదా బాబాయ్.
1: వెరీ గుడ్. ఆయన తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోండి.
3: సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు.
1: సీతారామరాజుకు తెలిసిన విద్యల్లో నీకు తెలిసిన కొన్ని చెప్పబోయ్ మనోజ్.
2: జ్యోతిషము, అష్ట సముద్రము.
1: సముద్రం కాదు, సాముద్రికము.
2: సారీ అంకుల్, సాముద్రికము, మూలిక వైద్యము, మంత్రశాస్త్రము.
1: చక్కగా చెప్పావోయ్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఆయన పోలీస్ స్టేషన్లపై చేసిన దాడిలో ముఖ్యమైనది ఏది, అది ఎప్పుడు జరిగింది, నువ్వు చెప్పు శిరీష.
3: చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి, అది
0: నేను చెప్తాను బాబాయ్, అది 1922 ఆగస్టు 22వ తేదీ.
1: మరి ఈ పోరాటంలో ఆయనకు సహాయపడిన మన్యం వీరులు ఎవరో దీప్తి నువ్వు చెప్పమ్మా.
3: మల్లుదొర, గంటందొర, అగ్గిరాజు.
1: ఇక చివరిగా ఒక ప్రశ్న, మన సీతారామరాజు మరణించింది ఎప్పుడు కరెక్ట్గా చెప్పాలి కిరణ్.
0: 1924 మే నెల 7వ తేదీ బాబాయ్.
1: వెరీ గుడ్. మీరు అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకుంటే చాలదోయ్. ఆయనలా దేశభక్తి పెంచుకుని అవసరం వచ్చినప్పుడు ఎలాంటి త్యాగానికైనా వెనుకాడకుండా ఉండాలి. తెలిసిందా మరి?
4: ఓ అలాగే.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి అర్రా.
0: ఓకే, మనం రేపు స్కూల్లో కలుద్దాం.
5: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో పరిసరాల విజ్ఞానంలోని సమతుల ఆహారం, అలానే అల్లూరి సీతారామరాజు అనే పాఠాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళి కలుద్దాం. అందువరకు సెలవు, నమస్కారం.
6: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు.

0: 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
5: హై లిసనర్స్, గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజయ.
6: నేను మీ ప్రసాద్.
5: లిసనర్స్, మరి రోజు May 13 కదండి, మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?
6: తప్పకుండానమ్మా. ఈ రోజు గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఎందుకంటే మన దేశ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన రోజు అన్నమాట. మన పార్లమెంట్ మొట్టమొదటిసారిగా కొలువు తీరింది ఈ May 13, 1952, అంటే సరిగ్గా ఇదే రోజు అన్నమాట. మన నాయకులందరూ కూడా తొలిసారిగా సమావేశం జరిపిన రోజు ఈ May 13.
5: మరి అవునన్నయ్య, మన ప్రజాస్వామ్యానికి అది పుట్టినరోజు లాంటిదే కదా.
6: ఎగ్జాక్ట్లీనమ్మా.
5: అలానే మరి రోజు సైన్స్ విషయానికి వస్తే, మనం ఇప్పుడు వాడుతున్న ఈ రేడియోలు, ఫోన్లకి పునాది పడింది కూడా ఈరోజే కదా.
6: అవును కదా.
5: అంటే మార్కోని అనే శాస్త్రవేత్త మరి 1897లో తొలిసారిగా వైర్లెస్ సిగ్నల్ పంపి చరిత్ర సృష్టించాడు.
6: కరెక్ట్ అమ్మా. అదే విధంగా మన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు తెలుసు కదా.
5: అవునవును.
6: ఆయన పుట్టింది కూడా ఈవేళ. ప్రపంచానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా శాంతిని పంచుతున్నారు ఆయన.
5: నిజమన్నయ్య. అలానే మరి మనం చిన్నప్పుడు టీవీలో మాల్గుడి డేస్ వచ్చేది కదా.
6: అవును,
5: గుర్తుందా?
6: అవునవును. ఆ ప్రోగ్రామ్ వస్తుంటే టీవీలు కతుకుపోయే వాళ్ళం కదా.
5: అవును కదా. మరి ఆ అద్భుతమైన కథలు రాసిన ఆర్కే నారాయణ గారు 2001లో అనగా ఈ రోజే కనుమూశారనమాట. మరి ఆయన రాసిన కథలు ఇప్పటికీ కూడా మనల్ని అలరిస్తూనే ఉన్నాయి కదా. మరి ఆ మాల్గుడి ఊరు, అందులో స్వామి చేసే పనులు అస్సలు

0: అలానే మరి పర్వతారోహులు కూడా మరి రోజు పండుగ చేసుకుంటారు తెలుసా?
1: ఏంటో ఇవాళ స్పెషాలిటీ?
0: అంటే 1960లో మరి ప్రపంచంలోనే 7వ ఎత్తైన పర్వతం ధవళగిరిని తొలిసారి అధిరోహించింది ఈ రోజే అనమాట.
1: వావ్, ధవళగిరి పేరు విన్నాను గానీ 1960వ సంవత్సరంలో 7వ ఎత్తైన పర్వతం, గ్రేట్ అమ్మ నిజంగా. సో అదే విధంగా ఇవాళ 1962లో సరిగ్గా ఇదే మే 13వ తేదీన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారమ్మా.
0: అవును, మరి మన దేశానికి 2వ రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు తీసుకున్నది కూడా ఈరోజే కదా.
1: అవునవును.
0: అసలు ఆయన పుట్టినరోజునే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అటువంటి గొప్ప విద్యావేత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన పవిత్రమైన రోజు అన్నమాట ఈ రోజు.
1: అవునమ్మా. తర్వాత ఇవన్నీ ఒకెత్తైతే ప్రపంచ ఆరోగ్య చరిత్రనే మార్చేసిన మరో గొప్ప విషయం కూడా ఉంది తెలుసా?
0: ఏంటది?
1: అదేంటంటే మలేరియా దోమ వల్ల వస్తుందని కనిపెట్టి నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్త రొనాల్డ్ రాస్ పుట్టింది కూడా 1857 మే 13వ తేదీనే.
0: అవునన్నయ్య, మరి ఆయన మన సికింద్రాబాద్ లోనే కదా ఆ పరిశోధనలు చేసింది.
1: అవునవును.
0: మన తెలుగు నేల మీద మరి దోమల మీద రీసెర్చ్ చేసి ప్రాణాంతకమైన మలేరియాకి విరుగుడు కనిపెట్టడానికి కారణమయ్యారు. మరి ఆయన పుట్టినరోజు కూడా ఈ రోజే అంటే మనకి ఇది గర్వకారణం కదా.
1: కరెక్టేనమ్మా. అదే విధంగా మన తెలుగు తేజం వజ్జల కాళిదాస్ గారిని మర్చిపోతే ఎలా చెప్పే రోజున?
0: అవును.
1: 1909 మే 13న జన్మించారు. ఆయన కవి మాత్రమే కాదమ్మా, గొప్ప రచయిత, అదే విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలనుకో.
0: అవునన్నయ్య, ఆయన గురించి అయితే విన్నాను. మరి తెలుగు భాషా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు వెలకట్లేవి. మరి రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. మరి అన్నయ్య, ఇన్ని మంచి విశేషాలు ఒక ఎత్తైతే ఇదే మే 13వ తేదీన మన దేశం ఒక పెద్ద విషాదాన్ని కూడా చూసింది కదా.
1: అయ్యయ్యో, ఏంటమ్మది?
0: మరి 2008లో పింక్ సిటీగా పిలుచుకునే జైపూర్ లో మరి ఉగ్రవాదులు జరిపిన 8 వరుస బాంబు పేలుళ్లు మరి గుర్తొస్తే ఇప్పటికీ కూడా మనసు అనేది వెలవెల్లాడుతుంది కదా.
1: అవునమ్మా, కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు రక్తం చెందిన జైపూర్ వీధులు, దాదాపు 75 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక చీకటి రోజు అనుకో. శాంతికి మారుపేరైన మన దేశంలో అశాంతి రేపాలని చూసిన సంఘటన ఎప్పటికీ మాయని గాయంలాగే మిగిలిపోయింది.
0: అవును.
1: అదే విధంగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఆయన తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా చలనచిత్ర గీతాల్లో అద్భుతమైన ముద్ర వేసిన మల్లాది వారు 1965 మే 13న కనుమూశారమ్మా. చివరకు మిగిలేది వంటి సినిమాలకి ఆయన రాసిన సంభాషణలున్నాయి చూడు, అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయనుకో.
0: అవునన్నయ్య, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తెలుగు నుడికారం వాళ్ళే ఉంటుంది కదా. మరి ఆయన వర్ధంతి కూడా ఈ రోజే అన్నమాట. అంటే మే 13న తెలుగు సాహితీ వనంలో మరి కాళిదాసు గారు అనే ఒక పువ్వు పూస్తే మల్లాది వారు అనే ఒక మరొక పువ్వు రాలిపోయింది.
1: కరెక్ట్ అమ్మా. అదే విధంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు, ఆయన 1925 మే 13న కన్నుమూశారు. ఆయన గీసిన చిత్రాలు అక్కడ ఇక్కడ కాదమ్మా, లండన్ లో రాయల్ అకాడమీలో కూడా ప్రదర్శించబడ్డాయి. అంటే ఆయన గొప్పతనం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు చిత్రకళకి ఆయన అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు.
0: నిజమన్నయ్య, అందుకే రాజమండ్రిలో ఆయన పేరు మీద ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది కదా. మరి అది చూస్తుంటే మన తెలుగు వారి కళాహృదయం ఎంత గొప్పదో కూడా తెలుస్తుంది.
1: కరెక్ట్ అమ్మా. అదే విధంగా మరి శాస్త్ర సాంకేతిక రంగంలో ఇంకొక ముచ్చట ఏంటంటే 1958 మే 13న అమెరికా తన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం వాన్గార్డ్1ని అంతరిక్షంలోకి పంపించిందన్నమాట. అది ఇప్పటికీ అంతరిక్షంలోనే తిరుగుతోందట.
0: అయ్యో బాబోయ్, 1958 నుండి ఇప్పటిదాకా అంటే అది మామూలు విషయం కాదు కదనయ్య. మరి ఇవన్నీ వింటుంటే మే 13 అనేది ప్రపంచాన్ని, దేశాన్ని, మన తెలుగు నేలని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తూనే ఉంది కదా.
1: అవునమ్మా.
0: మరి మే 13 1916లో సరిగ్గా ఇదే రోజున దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారు కూడా జన్మించారు. మరి ఈయన మన తెలుగు సాహిత్యంలో కవిత విక్రమాదిత్యుడు అని పేరు తెచ్చుకున్న గొప్ప కవి కదా.
1: అవునమ్మా, దేవులపల్లి వారి వంశం అంటేనే సాహితీ సౌరభం కదా. మరి ఇంతవరకు మే 13 గురించిన ఎన్నో విషయాలు మన శ్రోతలతో పంచుకున్నాం కదా, మరి ఒక చిన్న పాట వినేసి వస్తే ఎలా ఉంటుందంటావు?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి మే 13కు గల ఉచ్చట్లు కార్యక్రమం, మే 13కు గల వింతలు విశేషాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాటనైతే విందాం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. అమ్మ, ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచం గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా?
4: ఏంటది?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నామే, ఆర్కే నారాయణ

0: గారి మాల్గుడి డేస్ అని, అదే మాల్గుడి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట.
1: ఓకే, మరి మాల్గుడి డేస్ అని గానీ ఆర్కే నారాయణ గారు సృష్టించిన మాయా ప్రపంచం గుర్తొస్తుంది.
0: అవునమ్మా,
1: అసలు మాల్గుడి అంటే ఏంటో చాలా మందికి ఒక సందేహంగానే ఉంటుంది, అది నిజంగా ఉన్న ఊరా లేక కల్పితమా అని.
0: నిజమేనమ్మా, మాల్గుడి అనేది ఒక కల్పిత పట్టణం. దక్షిణ భారతదేశంలో ఒక చిన్న ఊరు ఎలా ఉంటుందో ప్రతిబింబించేలా నారాయణ గారు దీన్ని సృష్టించారన్నమాట. మైసూరు, కోయంబత్తూరు లాంటి నగరాల కలయికతో ఏర్పడిన పేరే మాల్గుడి అని చెబుతూ ఉంటారన్నమాట.
1: మరి కథల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులో ఉండే పాత్రలు, స్వామి అనే చిన్నప్పై, అతని స్నేహితులు, ఆ ఊర్లో ఉండే పోస్ట్మ్యాన్, డాక్టర్, ఇలా ప్రతి పాత్ర మన ఇంట్లో మనుషులాగానే అనిపిస్తారు కదా.
0: నువ్వు కరెక్ట్ గా చెప్పావు అమ్మా. దీనిలోని సాహిత్య విలువ గురించి మాట్లాడుకుంటే ఆర్కే నారాయణ గారు చాలా సరళమైన ఆంగ్ల భాషను వాడారమ్మా. క్లిష్టమైన పదాలు లేకుండా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా రాయడం ఆయన శైలి. అందుకే ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
1: అవునన్నయ్య, మరి ఆ కథల్లో ఒక అమాయకత్వం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో ఉండే ఆనందాన్ని, మధ్య తరగతి జీవితాల్లో ఉండే ఇబ్బందులను చాలా సున్నితంగా హాస్యంతో కలిపి చూపించారు. మరి ముఖ్యంగా శంకర్ నాకు తీసిన టీవీ సిరీస్ వల్ల ఆ కథలు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇక ఆ తానానా తానానా అనే ట్యూన్ వింటేనే చాలు, మన చిన్ననాటి రోజులకు వెళ్ళిపోతాం కదా.
0: ఎగ్జాక్ట్లీ అమ్మా, మాల్గుడి అనేది కేవలం ఒక ఊరు కాదమ్మా, అది ఒక ఎమోషన్ కూడా. మానవ సంబంధాలు, సమాజంలోని విలువల్ని ఎంతో సహజంగా ఆవిష్కరించిన గొప్ప సాహిత్యం అనుకో అది. మాల్గుడి నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈ కథలు అప్పట్లో సమాజం మీద ఎలాంటి ముద్ర వేశాయని నువ్వనుకుంటున్నావు చెప్పు.
1: మరి చాలా లోతైన ముద్ర వేసింది. నిజానికి ఆ రోజుల్లో ఆంగ్ల సాహిత్యం అంటే కేవలం మేధావులకే పరిమితం అనే ఒక భావన ఉండేది. కానీ ఆర్కే నారాయణ గారు సామాన్య భారతీయుడి దైనందిన జీవితాన్ని, మన ఊర్లని, మన సంస్కృతిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టారు. మరి భారతీయతను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచనలు కదివి.
0: నువ్వు చెప్పిన అక్షరాల నిజమమ్మా. ముఖ్యంగా ఆ కథల్లో ఉండే మానవత్వం గురించి చెప్పుకోవాలి. సమాజంలో ఉండే అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యల్ని ఆయన ఎక్కడా ప్రసంగాలు దంచకుండా కథా ప్రవాహంలో చాలా సహజంగా చూపించారు. ఉదాహరణకి స్వామి అండ్ ఫ్రెండ్స్ చూస్తే పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వారి స్నేహం ముందు ఇలాంటి సామాజిక అడ్డుగోడలు ఎలా చిన్నవైపోతాయో మనకు అర్థమవుతుంది.
1: అవునన్నయ్య, మరి మాల్గుడి కథలు సమాజానికి ఒక అద్దం లాంటివి. ఒక సామాన్యుడు తన నిజాయితీతో, అమాయకత్వంతో కష్టాలను ఎలా ఎదుర్కొంటాడనేది ఇందులో కనిపిస్తుంది. అందుకే చదువుకున్న వారే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ పాత్రలతో తమను తాము పోల్చుకుంటున్నారు. ఆ రోజుల్లో మరి రేడియోలో, ఆ తర్వాత టీవీలో ఈ కథలు వస్తుంటే వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయేవట.
0: నిజమేనమ్మా, ఈ కథల వల్ల సమాజంలో ఒక మార్పు అయితే వచ్చింది. కథలంటే కేవలం రాజులు రాకుమారులే కాదు, మన పక్కింటి వ్యక్తిది కూడా ఒక గొప్ప కథే అని ప్రజలు గుర్తించారు. ఇది సామాన్య జీవితం పట్ల గౌరవాన్ని పెంచింది కూడా. ఇప్పటికీ మనం ఎక్కడైనా ప్రశాంతమైన ఊరిని చూస్తే అచ్చం మాల్గుడిలా ఉంది కదూ అని అనుకుంటున్నామంటే ఆ పేరు జనాల మనసుల్లో ఎంత బలంగా నడిచిపోయిందో అర్థం చేసుకోవచ్చు కదా.
1: కరెక్ట్ గా చెప్పావన్నయ్య. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా, ఆ కథల్లోని మనుషులు, వారి మధ్య ఉండే ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకు మళ్లీ ఆ పాత రోజులను గుర్తు చేస్తూ మానసిక ప్రశాంతతనిచ్చే అద్భుతమైన సంపద ఈ మాల్గుడి డేస్.
0: అద్భుతంగా చెప్పావమ్మా. మరి మాల్గుడి ప్రపంచం నుంచి బయటికి రావడం కష్టమే. అసలు మాల్గుడిలో దాదాపు 32 కథలు ఉన్నాయి కదా, అవన్నీ చదువుకుంటే మన సొంత కథలే అనిపిస్తాయి.
1: అవును నిజం. మరి ఈ కథల్లోని సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితం అంటే పెద్ద పెద్ద విజయాలు కాదు, చిన్న చిన్న క్షణాల సమాహారం. మరి ఉదాహరణకి స్వామి అండ్ ఫ్రెండ్స్ తీసుకుంటే అది కేవలం ఒక బాబు కథ కాదు, మనందరి బాల్యం. స్కూల్కి వెళ్ళడానికి సాకులు వెతకడం, స్నేహితులతో చిన్న చిన్న గొడవలు, ఇవి మన జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి రోజులను అందులో చూసుకుంటారనుకో.
0: అవునమ్మా. అలాగే ద గైడ్ లేదంటే ద ఆస్ట్రాలజర్స్ డే ఇలాంటి ఈ కథలు చూసుకుంటే మనిషి తన గతాన్ని దాచుకోవాలని చూసినా పరిస్థితులు ఎలా మారుతాయో చూపిస్తూ ఉంటాయి. ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయమ్మా. అదేంటంటే సంతృప్తి, ఉన్నదాంతో ఆనందంగా ఉండడం ఎలాగో మాల్గుడి మనుషులు నేర్పిస్తారు. మానవత్వం, అది ఆస్తిపాస్తుల కంటే పక్క మనిషి పట్ల చూపే ఆదరణే మిన్నా అని ప్రతి కథ చెప్తుంది. తర్వాత సమస్యల్ని ఎదుర్కోవడం, అంటే మాల్గుడిలో పాత్రలకి కష్టాలు వస్తాయి కానీ అవి మనల్ని కుంగదీసేలా కాకుండా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశని కలిగిస్తూ ఉంటాయి.
1: కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. మరి కథలు మనకు నేర్పే పెద్ద పాఠం నిజాయితీ.

0: ఒక పోస్ట్మ్యాన్ తన విధిని ఎలా నిర్వహిస్తాడు, ఒక సామాన్య తండ్రి తన పిల్లల కోసం పడే తపన, ఇవన్నీ చూస్తుంటే మన చుట్టూ ఉన్న మనుషుల మీద మనకు గౌరవం పెరుగుతుంది. మరి మాల్గుడి కథలు చదివితే మనకు పక్కవాడి మీద కోపం రాదు, జాలి మరియు ప్రేమ కలుగుతాయి.
1: కరెక్ట్ అమ్మా. ఈ కథల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పెర్ఫెక్ట్ కాదమ్మా, అందరిలోనూ లోపాలుంటాయి. కానీ ఆ లోపాలతోనే ఒకరినొకరు ప్రేమించుకుంటూ బతకడమే అసలైన జీవితం అని మాల్గుడి మనకి నేర్పుతుంది.
0: అందుకే మాల్గుడి డేస్ కేవలం పుస్తకం కాదు, అది ఒక జీవన పాఠశాల. మన ఇంట్లో పిల్లలకు కూడా ఈ కథలు పరిచయం చేస్తే వాళ్ళకి మన సంస్కృతి విలువలు మరియు సామాన్య జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది.
1: చాలా చక్కగా చెప్పమ్మా. మాల్గుడి డేస్లో ఆ 32 కథల అంతరార్థాన్ని, అవి మనకి నేర్పే జీవిత సత్యాల్ని ఇంకొంచెం లోతుగా చూద్దామా?
0: తప్పకుండానయ్యా. మరి ఈ 32 కథలను ఒకేసారి చూస్తే అవి మన సమాజంలోని భిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి. ఇందులో కొన్ని కథలు మనల్ని నవ్విస్తాయి, మరికొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి, మరికొన్ని కథలు ఆలోచింపచేస్తాయి.
1: అవునమ్మా. ఉదాహరణకి ఎన్ ఆస్ట్రాలజర్స్ డే తీసుకుంటే, తన గతాన్ని దాచుకుని బతుకుతున్న ఒక వ్యక్తి తనను చంపాలనుకున్న వ్యక్తికే జోస్యం చెప్పాల్సి వస్తుంది. గతం మనల్ని ఎప్పుడు వెంటాడుతుందని, కానీ తెలివితేటలతో ఆ గండం నుంచి ఎలా బయటపడచ్చో ఈ కథ చెప్తుందన్నమాట. మన జీవితాల్లో కూడా మనం చేసే తప్పులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదా.
0: అవునన్నయ్య. మరి అలానే ద మిస్సింగ్ మెయిల్ అంటే అందరి ఉత్తరం కదా, గుర్తుంది కదా. మరి ఆ పోస్ట్మెన్ దానప్ప ఒక పెళ్లి ఆగిపోకూడదని ఒక అశుభవార్త ఉన్న ఉత్తరాన్ని దాచిపెడతాడు. ఇక్కడ మనకు ఒక ధర్మ సంకటం కనిపిస్తుంది. అబద్ధం చెప్పినా అది ఒకరి మేలు కోసమే అయినప్పుడు అది మానవత్వమే అనిపిస్తుంది. మన నిత్య జీవితంలో కూడా ఎదుటివారి సంతోషం కోసం మనం కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటాం కదా.
1: అవునమ్మా. ఇంకా ద బ్లైండ్ డాగ్, గుడ్డివాడి కుక్క, ఆ కథే కనుక తీసుకుంటే అది విశ్వాసానికి ప్రతీక. మనిషి స్వార్థంతో ఆ కుక్కని వాడుకున్నా అది మళ్ళీ అతనికి దగ్గరగా వస్తుంది. ఇది మనకి కృతజ్ఞత గురించి నేర్పిస్తుందన్నమాట. అలాగే ఇంజన్ ట్రబుల్ కథ చూస్తే, ఏదో అదృష్టం కలిసి వస్తుందని లాటరీలో రోడ్ రోలర్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని వదిలించుకోవడానికి పడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. అనవసరమైన ఆశలు మనల్ని ఎలా ఇబ్బందుల్లోకి నెడతాయో ఇందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట.
0: అవునన్నయ్య. మరి ముఖ్యంగా స్వామి అండ్ ఫ్రెండ్స్ లోని కథలు పిల్లల అమాయకత్వాన్ని చూపిస్తే, ద గేట్ కీపర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వంటి కథలు మన ఆత్మ గౌరవం గురించి చెప్తాయి. ఇలా ప్రతి కథలోనూ ఒక సామాన్యుడు ఎదుర్కొనే సవాళ్లుంటాయి. మరి ఆర్కే నారాయణ గారు ఈ 32 కథల ద్వారా చెప్పేది ఒకటే, మనుషులు తప్పులు చేస్తారు, ఆశపడతారు, భయపడతారు, కానీ వీటన్నిటి మధ్య జీవితం అందంగా సాగిపోతుంది.
1: కరెక్ట్ అమ్మా. మనం మాల్గుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకో, అయితే ఈ రోజుల్లోని కొత్త తరం పిల్లలకి యువతకి ఈ పాతకాలపు కథలు ఏ రకంగా ఉపయోగపడతాయని నువ్వనుకుంటావు?
0: చాలా మంచి ప్రశ్న అయితే అడిగావన్నయ్య. మరి ఈ కాలం పిల్లలంతా కూడా మొబైల్స్, ఇంటర్నెట్ లోకంలో ఉంటున్నారు కదా. మరి వారికి మాల్గుడి కథలు ఒక జీవన నైపుణ్యాల పాఠ్యాంశంలో పనిచేస్తాయన్నమాట.
1: అంటే లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాయన్నమాట. సో కరెక్ట్ గా చెప్పావమ్మా. ఉదాహరణకి ద అండర్ ద బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు కింద అన్న కథ ఉంది చూడు, అందులో నంబి అనే కథకుడు తనకి కథలు చెప్పడం రానప్పుడు మౌనంగా ఉండిపోతాడు. ఇది నేటి తరానికి వినయమే కాదు నిజాయితీని కూడా నేర్పుతుంది. మనకి తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడంలోనే గొప్పతనం ఉందని ఈ కథ మనకి చెప్తూ ఉంటుంది.
0: అలాగే మరి ఆ కథల్లోని భావోద్వేగాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయనయ్య. మరి ఏ హార్స్ అండ్ 2 గోట్స్ అంటే గుర్రం మరియు 2 మేకలు, మరి ఈ కథని తీసుకున్నామనుకో, భాష తెలియని ఇద్దరు వ్యక్తులు అంటే ఒక విదేశీయుడు, ఒక పల్లెటూరి ముసలైన, మరి ఎలా సంభాషించుకుంటారో చాలా హాస్యంగా ఉంటుంది. కానీ అందులో ఒక సందేశం ఉంటుంది, మనుషుల మధ్య అనుబంధానికి భాష కంటే మనసు ముఖ్యం అని. మరి నేటి కాలంలో మనం ఎన్నో భాషలు నేర్చుకుంటున్నాం, కానీ పక్క మనిషి మనసుని మాత్రం అర్థం చేసుకోవడంలో వెనకబడిపోతున్నాం.
1: అద్భుతమైన పాయింట్ చెప్పావమ్మా. ఈ 32 కథలు నేటి తరానికి ఇచ్చే సందేశాలు సహనం. మాల్గుడి మనుషులు చాలా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఇన్స్టెంట్ సక్సెస్ కోసం ఆరాటపడే నేటి తరం ఈ సహనాన్ని నేర్చుకోవాలి. ప్రకృతితో అనుబంధం. మాల్గుడిలో చెట్లు, నదులు, జంతువులు అన్ని కథలో భాగమే కదా. పర్యావరణాన్ని ప్రేమించడం ఈ కథల ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా వైఫల్యాన్ని అంగీకరించడం కూడా మాల్గుడి కథల నుంచే నేర్చుకోవచ్చు. మాల్గుడిలో హీరోలు ఎప్పుడూ గెలవరు, కొన్నిసార్లు ఓడిపోతారు కూడా, కానీ ఆ ఓటమిని ఎలా తీసుకోవాలో ఈ కథలు నేర్పుతాయి మనకి.
0: అవునన్నయ్య. మరి ఈ కథలు చదువుతుంటే మనకు తెలియకుండానే ఒక రకమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం

0: ఎలానో మాల్గుడి నేర్పుతుంది. మరి ఇది నేటి యువతకి ఎంతో అవసరం కదా.
1: కరెక్టేనమ్మా. చెప్పాలంటే మాల్గుడి డేస్లో ఈ 32 కథలు 32 రత్నాలు లాంటివి. అవి మనల్ని మట్టి వాసనలోకి, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాల్లోకి తీసుకెళ్తాయి. టెక్నాలజీ ప్రపంచంలో మనం కోల్పోతున్న ఆ మాయా ప్రపంచాన్ని మళ్ళీ మాల్గుడి కథల ద్వారా తిరిగి పొందొచ్చు కూడా. ఇందాక మనం కొన్ని కథల గురించి చెప్పుకున్నాం కదా, కానీ ఇంకా చాలా రత్నాలు లాంటి కథలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా హాస్యం వెనుక ఆలోచనని దాచిపెట్టిన కథలు కూడా ఉన్నాయి.
0: అవునవును. మరి ఆర్కే నారాయణ గారి పెళ్లిలో ఒక మ్యాజిక్ అనేది ఉంది. ఆయన మనుషుల బలహీనతలను కూడా నవ్విస్తూనే ఎందుకడతారు. మరి ఉదాహరణకి ది టాకెటో మ్యాన్ అంటే వాగుడికాయ కథ తీసుకుందాం. మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మరి లేనిపోని కబుర్లు చెప్తూ అందరినీ బురిడి కొట్టించేవారు. కానీ ఆ కథలో హాస్యం వెనుక మనిషి గుర్తింపు కోసం ఎంత తాపత్రయపడతాడో తెలుస్తుంది.
1: భలే గుర్తు చేసావమ్మా. అలాగే గేట్ మ్యాన్, గేట్ కీపర్ కథ ఉంది కదా. ఒక రిటైర్డ్ వాచ్మెన్ తనకి పెన్షన్ కింద వచ్చే ఉత్తరం చూసి అది తన తప్పుల గురించి వచ్చిన నోటీసేమో అని భయపడి పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తాడనుకో. ఇది చూస్తుంటే మనకి నవ్వొస్తుంది. కానీ నిరుపేదలు చదువులేక వ్యవస్థ అంటే ఎంత భయపడతారో అర్థమై ఆలోచింపజేస్తుందన్నమాట. మన నిజ జీవితంలో కూడా అనవసరమైన భయాలతో మనం ఎంత ప్రశాంతతని కోల్పోతున్నామో ఈ కథ ఒక అర్థం పడుతుంది.
0: మరి ఇది ఎంక్లోజర్ కథ సంగతి. ఒక వ్యక్తి తనకి అదృష్టం కలిసొస్తుందని నమ్మి ఒక ఖాళీ స్థలంలో కూర్చుంటాడు. ఇది వినడానికి వింతగా ఉన్నా నేటి కాలంలో షేర్ మార్కెట్లు, లాటరీలు వెంటబడే యువతకి ఇదొక హెచ్చరిక లాంటిది. మరి కష్టపడకుండా వచ్చే లాభం ఎప్పుడు కష్టాన్ని మిగులుస్తుందని ఆచరణాత్మకంగా కూడా చెప్తుందన్నమాట.
1: కరెక్ట్ అమ్మా. మాల్గుడి కథల్లో జీవం ఎక్కడుంటుందంటే అది ఆ పాత్రల సహజత్వంలో ఉంది. ఆదర్శం చూసుకో ద హెల్ప్ మిస్ట్ లాంటి కథల్లో భార్యాభర్తల మధ్య అనుబంధం, ఒకరికొకరు తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో అనిపిస్తుంది. అదేవిధంగా ఆచరణ కూడా. ప్రతి కథలోనూ ఒక సమస్య వస్తుంది, కానీ దాన్ని హింసతోనో కోపంతోనో కాకుండా ఒక చిన్న ఉపాయంతో ఎలా దాటాలో చూపిస్తారు. అది మన నిజ జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట.
0: అవును. మరి కథలన్నీ చదువుతుంటే అరే ఇది మా పక్కింటాయిల్లా ఉంది, ఇది నా చిన్నప్పుడు జరిగినట్టే ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయత, కొంచెం వెటకారం, మరికొంచెం నీతి, మరి ఇవన్నీ కలిపిన అద్భుతమైన మిశ్రమం ఈ కథలు. మరి ఇవి మనల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే కాకుండా కష్టకాలంలో కూడా చిరునవ్వుతో ఎలా బతకాలో నేర్పిస్తాయి.
1: చాలా బాగా చెప్పావమ్మా. లిజనర్స్, మాల్గుడి అనేది ఒక ఊరు మాత్రమే కాదండి, అది మనందరి మనసుల్లో ఉండే ఒక ప్రశాంతమైన ప్రపంచం. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే ఈ కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి పాతకాలపు కథలు జనాలకి ఎందుకు కావాలి? ఇవి మనల్ని ఎలా కదిలిస్తాయి అనుకుంటున్నావు నువ్వు?
0: మరి ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ కథలు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇవి ఒక రకమైన ఎమోషనల్ థెరపీ అంటే మానసిక ప్రశాంతత లాంటివి. మరి ఈ రోజుల్లో అందరూ కూడా ఒత్తిడిలో ఉన్నారు, కానీ మాల్గుడి కథలు చదివినప్పుడు మనకు తెలియకుండానే మనసు అనేది తేలిక పడుతుంది. మరి ఎందుకంటే అందులో మనలాంటి సామాన్య మనుషులే కనిపిస్తారు కాబట్టి.
1: కరెక్టేనమ్మా. ఈ కథలు ప్రజల్ని కదిలించడానికి ప్రధాన కారణం అందులో ఉన్న నిజాయితీ. ఉదాహరణకి ఒక తండ్రి తన కొడుకు కోసం పడే ఆరాటం, ఒక సామాన్య గుమాస్తా తన ఆత్మ గౌరవం కోసం పడే తపన, ఇవన్నీ చూసినప్పుడు అయ్యో ఇది నా కథే కదా అని ప్రతి ఒక్కరి కన్ను చెమ్మగిలుతుంది. సరే, మనం మాల్గుడి డేస్ గురించి ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదమ్మా, సో శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దాం.
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి మాల్గుడి కథల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు బికాస్ ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విజన్ 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం.
0: మరి అన్నయ్య, ఈ కథలు జనాలకి ఎలా ఉపయోగపడతాయంటే పక్కవాడి బాధను మన బాధగా అనుకోవడం ఈ కథలు నేర్తాయి. మరి మాల్గుడిలో చిన్న చిన్న పాత్రలు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటాయి. మరి ఇది చూసి మనలో కూడా ఎదుటి వారికి సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, కానీ వాటిని ఎలా స్వీకరించాలో మాల్గుడి మనుషులు నేర్పిస్తారు. మరి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇదే గడిచిపోతుంది అనే ధైర్యాన్ని ఇస్తాయి. మరి నేడు అందరూ కూడా ఫోన్లలో బిజీగా ఉండి బంధాలను మర్చిపోతున్నారు. మరి మాల్గుడి కథలు చూస్తే ఒక వీధిలో మనుషులు ఎలా కలిసిమెలిసి ఉండేవారు తెలుస్తుంది. ఇది మనల్ని మళ్ళీ మనుషుల వైపు మళ్ళిస్తుంది అన్నమాట.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ కథల్లోని జీవం మనల్ని కదిలించి మన లోపలున్న మంచితనాన్ని నిద్రలేపుతుంది. ఆదర్శప్రాయంగా ఎలా ఉండాలో, ప్రసంగాలు ఇవ్వకుండా ఆచరణాత్మకంగా ఆ పాత్రల ద్వారా చూపిస్తారు. అది నేటి తరానికి చాలా ఉపయోగపడే విషయం. జీవితం అంటే కేవలం సంపాదన కాదు, పక్కవాడితో పంచుకునే ఆత్మీయత కూడా అని ఈ కథలు గట్టిగా చెబుతాయి.
0: అందుకే కదా అన్నయ్య, మరి మాల్గుడి కథలు చదవడం వల్ల

0: లేదా వినడం వల్ల మనలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి అందరూ గొప్పవాళ్ళు అయిపోవాలని చూస్తున్న ఈ లోకల్లో ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలో ఈ కథలు నేర్పిస్తాయి. మరి అది అన్నింటికంటే పెద్ద ఉపయోగం.
1: అవునమ్మా, మాల్గుడి కథలు వెనుకున్న అసలు ఫిలాసఫీని, ఆ కథల్లో నారాయణ్ గారు చిలికించిన చమత్కారాన్ని ఒక్కసారి చూద్దామా?
0: తప్పకుండా. మరి మాల్గుడి కథలు పైకి సరళంగా కనిపిస్తాయి, కానీ లోపల ఒక పెద్ద తత్వమే దాగుంటుంది. ఇక ఆర్కే నారాయణ గారి దృష్టిలో జీవితం అంటే ఒక పెద్ద డ్రామా. మరి ఈ విషయాన్ని ఆయన ఎంత చమత్కారంగా చెప్తారంటే మన మీద మనకి నవ్వొచ్చేలా చేస్తారనమాట.
1: అవునమ్మా, ఉదాహరణకి ఆ కథల్లోని తత్వం గురించి మాట్లాడుకుంటుంటే ఏది శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఆయన ఎక్కడా వేదాంతంలో చెప్పరు. ద గైడ్ కథలో రాజు అనే పాత్ర ఒక దొంగ గైడ్ నుంచి మహాత్ముడిగా మారిపోతుంది. పరిస్థితులు మనిషిని ఎలా మారుస్తాయో, మనిషిలోని దైవత్వం ఎలా బయటపడుతుందో అందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది మన నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం కదా. ఒక సాధారణ మనిషి విపత్కర పరిస్థితుల్లో హీరోగా మారిపోతూ ఉంటాడు.
0: నిజమే. మరి ఆ కథల్లోని చమత్కారం గురించి చెప్పుకోవాలంటే నారాయణ గారు సమాజంలోని వేషధారణలను, డాంబికాలను చాలా సున్నితమైన హాస్యంతో ఎండగడతారు. మరి మాల్గుడిలో ఉండే పాత్రలు తప్పులు చేస్తాయి, అబద్ధాలు చెప్తాయి, కానీ అవి ఎవ్వరికీ హాని చేయవు. ఆ అమాయకత్వమే మనల్ని నవ్విస్తుంది. మన చుట్టూ ఉండే మనుషుల బలహీనతలు చూసి కోపం తెచ్చుకోవడం కంటే వాటిని చూసి నవ్వుకోవడం అలవాటు చేసుకుంటే జీవితం ఎంత సుఖంగా ఉంటుందో అని నేర్పిస్తారు.
1: అవునమ్మా, ఇక భావోద్వేగాలు కరెక్ట్ అమ్మా. ఇక భావోద్వేగాల విషయానికి వస్తే మాల్గుడిలో ఒక రకమైన నిశ్శబ్దమైన ఆర్త్ ఉంటుంది. ఒంటరితనం, ఒక వృద్ధుడు తన కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూడడం. అదే ప్రేమ విషయానికి వస్తే మాటల్లో చెప్పలేని, కేవలం చూపుల్లోనూ చేతల్లోనూ కనిపించే అనురాగం. భయం గురించి చూస్తే సమాజం ఏమనుకుంటుందో అనే సామాన్యుడి ఆందోళన. ఇవన్నీ చదువుతుంటే గుండె బరువెక్కుతుందనుకో. ప్రతి మనిషిలోనూ ఒక మాల్గుడి ఉంటుంది, ప్రతి మనసులోనూ ఒక స్వామి ఉంటాడు.
0: కరెక్ట్గా చెప్పామన్నయ్య. మరి ఈ కథలు మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే జీవితాన్ని అది ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించు. మరి విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఒక సాక్షిలా జీవితాన్ని చూడటం మాల్గుడి మనకు నేర్పుతుంది. అది గొప్ప ఆచరణాత్మక వేదాంతం.
2: కరెక్ట్గా చెప్పావమ్మా. మాల్గుడి డేస్ కేవలం కథల సంపుటి మాత్రమే కాదు, అది మన మనసులకి అర్థం పట్టే ఒక అద్భుతమైన కావ్యం.
1: ఈ రోజు మన మాల్గుడి ముచ్చట్లు ముగిసిన ఆ కథలు మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని ఆశిద్దాం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్న మనం ఆనాటి మాల్గుడి రోజుల్ని ఒక్కసారి పోల్చి చూస్తే ఎంత వింతగా ఉంటుందో కదా.
0: నిజమన్నయ్య, ఇప్పుడు మన చేతుల్లో ప్రపంచం ఉంది, కానీ పక్కనున్న మనిషితో మాట్లాడే తీరిక లేదు. మాల్గుడిలో మనుషులు సమాచారం కోసం కాకుండా సంభాషణ కోసం బతికారు. నేటి తరంలో మనకి వందల మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఉండొచ్చు, కానీ స్వామి, మణి, రాజన్ లాంటి ప్రాణ స్నేహితులు ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే.
1: అప్పటి వేగం ఇప్పటి వేగంతో పోలిస్తే మాల్గుడిలో ఉత్తరం రాయడానికి వారం పట్టేది. ఆ ఎదురు చూపులో ఒక తీపు ఉండేది. ఇప్పుడు మెసేజ్ పంపిన సెకండ్లో రిప్లై రాకపోతే టెన్షన్ పడిపోతున్నాం. మాల్గుడి కథలు మనకి ఓపిక నేర్పుతాయి. అదేవిధంగా పిల్లల బాల్యం గురించి చూస్తే నేటి పిల్లలు వీడియో గేమ్స్లో గెలుస్తున్నారు, కానీ మాల్గుడిలో స్వామిలాగా వర్షం పడితే కాగితం పడవలు వేసి ఆనందించే ఆ చిన్న చిన్న సంతోషాలను అయితే మాత్రం కోల్పోతున్నారు. ఆ కథలు చదివితే అరేరే, ప్రకృతిలో మనం ఎంత దూరం జరిగామో అని ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.
0: అవునన్నయ్య, మరి ఇందులో ఒక గొప్ప చమత్కారం కూడా ఉంది. మాల్గుడిలో ఒక చిన్న పుకారు వచ్చినా అది ఊరంతా షికారు చేసేది. అది చూసి మనం నవ్వుకుంటాం, కానీ ఇప్పుడు ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయితే ఎంత అనర్థం జరుగుతుందో చూస్తున్నాం. ఆ రోజుల్లో మనుషుల మధ్య నమ్మకం ఉండేది, ఇప్పుడు కేవలం లింకులు మాత్రమే ఉన్నాయి.
1: నిజమేనమ్మా. ఈ కథల తత్వం ఏంటంటే వస్తువులు తక్కువ ఉన్నప్పుడు బంధాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు వస్తువులు పెరిగాయి బంధాలు తగ్గాయి. మాల్గుడి కథలు మనల్ని హెచ్చరిస్తాయి. ఏమనంటే కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి నీ పక్కనున్న మనిషితో కబుర్లు చెప్పు, ఆ మట్టి వాసన్ని ఆస్వాదించు అని.
0: అందుకే అన్నయ్య, మరి కథలు నేటి తరానికి ఒక లైట్ హౌస్ లాంటివి. మనం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్ళినా మన మూలాలు ఎక్కడున్నాయో ఇవి గుర్తు చేస్తాయి. మాల్గుడి కథల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆడంబరం లేని జీవితం మరియు నిజాయితీతో కూడిన బంధం. మాల్గుడి అనేది ఒక కాలం కాదు, అది ఒక మనస్తత్వం. ఆ మనస్తత్వాన్ని మనం మళ్ళీ అలవర్చుకుంటే మన జీవితాలు కూడా మాల్గుడిలాగే అందం.

0: ఇంకా మారుతాయి.
1: కరెక్ట్ అమ్మా, చూస్తుండగానే గంట అయిపోయింది. మాల్గుడి కబుల్ మాల్గుడి కబుల్ చెప్తూ ఉంటే మన స్టూడియోలో కూడా మాల్గుడి రైల్వే స్టేషన్లో మారిపోయినట్టు అనిపిస్తుంది కదా.
0: నిజమే అన్నయ్య, కానీ మరి స్టేషన్లో రైలు ఎప్పుడూ లేటుగా రాదు, మనం ముచ్చట్లే అస్సలు ముగియు. అయితే వెళ్లే ముందు మన శ్రోతల కోసం కొన్ని ఆలోచనలు పంచుకుందామా?
1: తప్పకుండానమ్మా. మాల్గుడి మనకి నేర్పిన ఒక పెద్ద పాఠం ఏంటంటే, జీవితం అనేది ఒక సెల్ఫీ కాదు.

0: ఇన్నర్నెట్ అంటే మనసుల అనుబంధం బలంగా ఉండేది. అందుకే ఈ తరం వారందరికీ నా చిన్న విన్నపం, వారానికి ఒక్క గంటైనా మీ స్మార్ట్ ఫోన్ను సైలెంట్లో పెట్టి మీ పక్కన ఉన్న మనుషుల మనసుల్ని వైబ్రేషన్లో పెట్టండి. అప్పుడు మీ ఇల్లే ఒక మాల్గుడి అవుతుంది.
1: చాలా మంచి సందేశం ఇచ్చావమ్మా. మాల్గుడి అంటే ఎక్కడో ఉన్న ఊరు కాదండి. మనం ఎక్కడైతే స్వార్థం లేకుండా పక్కవాడికి సాయం చేస్తామో, ఎక్కడైతే చిన్న చిన్న విషయాలకి మురిసిపోతామో, ఎక్కడైతే నిజాయితీగా బతుకుతామో అదే మాల్గుడి.
0: అవునన్నయ్య, మరి మన చేతిలో ఉన్న ఫోన్లో 4G 5G ఉండొచ్చు, కానీ మనలో కొంచెం జీ అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఉంటేనే జీవితం 5-స్టార్లా ఉంటుంది. సంపాదన పెరిగితే సౌకర్యాలు వస్తాయి, కానీ సంబంధాలు పెరిగితేనే సంతోషం వస్తుంది.
1: చాలా అద్భుతంగా చెప్పావమ్మా. మరి ఈ మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజు మన ముచ్చట్ల కార్యక్రమాన్ని ముగిద్దాము. మరి
0: తప్పకుండా
1: ఆర్కే నారాయణ గారు మనకిచ్చిన ఈ గొప్ప సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఏమంటాం?
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంతవరకు ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మన మాల్గుడి కథల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: సీత రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0%

నోకాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి

0: సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-11117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100-9993. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఒక వ్యక్తి మంచితనం గురించి చర్చిస్తే అందరూ మూగవాళ్ళే, అది అతని లోపాల గురించి చర్చిస్తే మూగవాళ్ళకు కూడా మాటలు వస్తాయి కదండి. అంటే ఒక వ్యక్తి యొక్క మంచితనం గురించి చర్చ అనేది వస్తే అందరూ కూడా మూగవాళ్ళలానే ఉంటారు. మరి అదే అతని లోపాల గురించి చర్చ వస్తే మాత్రం మూగవాళ్ళకు కూడా మాటలు వస్తాయి. ఏమంటారు? ఓకే లిసనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నా కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారండి. మరి రాజశేఖర్ నటించిన సింహరాశి చిత్రం నుండి అమ్మ అని పిలిచి పిలిచి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి అలానే అష్టావక్రుడు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి వెళ్తాడు కదా, అక్కడికి వెళ్తాడు, ఆ జ్ఞానోదయం కూడా అవుతుంది. మరి పార్వతీ పరమేశ్వరుని సందర్శిస్తాడు, అక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్తూ ఉంటాడు కదా. వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంటుందన్నమాట. అంటే మరి పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఉత్తరానికి మరి ఆకాశ మార్గాన్ని వెళ్ళాడని చెప్పుకున్నాం కదండి. అక్కడ కదంబ వనం ఉంటుందన్నమాట. ఆ మధ్యలోనే ఒక స్త్రీ అనేది కూర్చుని ఉంటుంది. ఆమె పరాశక్తి యొక్క అంశలో ఉంది అని చెప్పుకున్నాం కదండి. ఆమె ఏం చేస్తుంది, ఇతన్ని బాగా పరీక్షిస్తుంది. పరీక్షించి సమస్త రాజోపచారాలన్నీ చేశాక తనను వరించమని కోరుతుందన్నమాట. అది అధర్మం, మరి నేను అలా చేయను. మరి నేను ఒక కన్యను వరించాను, అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. నా మామగారు పెట్టిన పరీక్ష ఇది, కాబట్టి మీరు నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలా, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడనమాట. మరి ఆయన నియమనిష్టలకు మెచ్చుకుని ఆమె అతడికి వరాలనిస్తుంది. నీ బోధలు అమోఘమైన జ్ఞానాన్ని ఇవ్వగ

కలిగిన శక్తివంతమై ఉంటాయి. నీ బోధనలు చదివిన వారికి జ్ఞానోదయం అవుతుంది. జగస్పిత్తమైన కీర్తిని సంపాదించి నువ్వు జగస్పీఠుడు అవుతావు. మరి బ్రహ్మతుల్యుడిగా నిన్ను పూజిస్తారు. నువ్వు బ్రహ్మజ్ఞానిగా ఖ్యాతి పొందుతావు అని చెప్పి ఆవిడ ఆయన్ను పంపిస్తుందన్నమాట. ఆయన తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మరి ఏకపాదుడు తన కొడుకు యొక్క కీర్తి విని సంతోషించాడు. సుప్రభ అష్టావక్రుల వివాహం బాగా జరిగింది. ఇక కుబేరాదులందరూ వచ్చి ఆశీర్వదించారు. దేవతలు కూడా వారి వివాహానికి వచ్చి ఆశీర్వదించారట. ఇక ఆ తర్వాత ఆయన చిరకాలం అనేక మందికి బోధ చేశారు. అష్టావక్ర సంహిత అనే గ్రంథం అష్టావక్రుడి బోధలతో నిండి ఉంటుందన్నమాట. మరి అనేక వైదిక గ్రంథముల బోధకునిగా కర్తగా ఆయన చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా నశించిపోయాయి, నేడు దొరకటం లేదు. ఆయన గీత సంహిత మాత్రమే ఉన్నాయి. మరి అష్టావక్రుడికి సుందరమైన రూపం రాకముందు వంకర టింకరగా కుంటుకుంటూ వంగుతూ లేస్తూ నడుస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళంతా కూడా 8 వంకరలుగా ఉంది కదా, పాపం ఆయన ఒకసారి నడుస్తూ వెళుతూ ఉంటే మరి అర్భకుడైనటువంటి భగీరథుడు కూడా అష్టావక్రుడులాగానే నడుస్తున్నట్ట. మరి అష్టావక్రుడు భగీరథుడు తన రాజు కొడుకు కాబట్టి అహంకారంతో నన్ను వెక్కిరిస్తున్నాడు అనుకుని భగీరథుణ్ణి శపించడానికి కోపంతో శాపోదకం చేతిలోకి తీసుకున్నట్ట. మరి అంతలోనే ఆయనకు సందేహం వచ్చిందట, వీడు నిజంగానే అర్భకుడా లేక నన్ను వెక్కిరిస్తున్నాడా అని. మరి ఈ విషయం ఆయనకు అనుమానంగా ఉండటం చేత ఒకవేళ నాలాగా అర్భకమైన శరీరంతోనే ఉండి ఉంటే మంచి దృఢమైన శరీరాన్ని పొందుతాడు, ఇతడి శరీరం ఆరోగ్యంగా దివ్య తేజస్సుతో వెలుగుగాక అని ఆ శాపోదకం భగీరథుడి మీద చెల్లాడు. మరి సహజంగానే అతడు అర్భకమైన శరీరాన్ని కలిగి ఉండటం చేత అష్టావక్రుడి దయచేత ఉత్తమమైన శరీరాన్ని ధరించాడు భగీరథుడు. మరి కొంతకాలానికి అష్టావక్రుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన భార్య అయిన సుప్రభాదేవికి ఆయన ఉత్తమగతులు కల్పించి ఆమెను ముందరే పంపించాడు. ఆమె వెళ్ళిపోయింది. ద్వాపర యుగం వచ్చింది. ద్వారకలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుణ్ణి వెతుకుతూ ద్వారక చేరుకున్నాడు అష్టావక్రుడు. ఆయన కృష్ణుణ్ణి చూశాడు. వెంటనే ధ్యాన యోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయన్ను చూసి లేచి గౌరవించి ఆహ్వానించాడు. అష్టావక్రుడికి కృష్ణుడు అర్ఘ్యపాద్యాలు ఇవ్వబోతున్నాడు. ఇంతలో ఆయన శ్రీకృష్ణుడి పాదాలపై తల ఉంచి శరీరాన్ని వదిలేశాడు. శ్రీకృష్ణుడు ఆయనకు స్వయంగా అంత్యక్రియలు జరిపించాడు. మరి ఉదకాలను తనే స్వయంగా ఇచ్చి ఆ జీవుణ్ణి ఎంతో గౌరవించాడు. అప్పుడు ఆయన పత్నులు మంత్రులు అందరూ కూడా మరి అష్టావక్రుని గురించి అడిగారు. ఎవరి అష్టావక్రుడు నీ సన్నిధిలోనే శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు? ఆయనకు అంత పరమ భక్తి తాత్పర్యాలతో ఉత్తరక్రియలు నీవే నిర్వహించావు, ఇతడి వృత్తాంతమేమిటి అని. మరి దానికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓకే లిసనర్స్, మరి అష్టావక్రుడు గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నా కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి SMS చేశారు. మరి నమస్కారం విజయ గారు అంటున్నారు. నమస్తే అండి. మరి అష్టావక్రుడి గురించి చాలా చక్కని విషయాలైతే తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎదుటి మనిషిలో మంచితనం లోపం, మరి లోకానికి చర్చనీయాంశంగా మన తరుణంలో లోపాన్ని చేయి ఎత్తి చూపుతారని చెప్పిన మంచి మాట చాలా బాగుంది అని చెప్పంటున్నారు. అలానే మరి అష్టావక్రుడి యొక్క వివాహం వదాన్యుడు సుప్రభ మరి అంశాలు చాలా అద్భుతం అని చెప్పంటున్నారు. మరి అష్టావక్రుడికి కాబోయే మామగారు పెట్టిన పరీక్ష, మరి కదంబవనంలో అమ్మ ఎదుట ఆ ముని మాటలు కూడా అద్భుతం, చాలా గొప్ప సబ్జెక్ట్ అండి అని చెప్పంటున్నారు. అలానే మరి ఈరోజు మా కోసం అమ్మంటే పేగు, అమ్మంటే పెన్నిది, అమ్మంటే ముంగిలి, అమ్మంటే పొంగలి, అమ్మంటే గోడు, అమ్మంటే గూడెం, అమ్మంటే నిర్మాత, అమ్మంటే పరమాత్మ అంటున్నారు. మరి 1956 రిలీజ్ అయిన బుద్ధిబిడ్డ చిత్రం నుండి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అద్భుత రచన ఎవరు కన్నారెవరు పెంచారు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఈనాటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు ఏకాదశి కదా, అంటే మనకి తగులు మిగులు వచ్చాయి కదండి. మరి ఏకాదశి వెళ్ళిపోయింది, ద్వాదశి కూడా వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనం ఏకాదశి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అండి. మరి ఈరోజు ఏకాదశిని అపర ఏకాదశి అని చెప్పంటూ ఉంటారు కదా. మరి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక అగ్నికి ఆహుతవుతుంది. మరి ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాచూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. మరి దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తి. ఆ తల్లి ఈ రోజునే అవతరించింది అని ఓ నమ్మకం. అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు. మరి ఒడిశాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలు వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని, అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెప్తూ ఉంటారు. అపర అంటే శిశువుని కప్పి ఉండి మాయ పొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుణ్ణి ఆరాధిస్తే మనసుని కమ్ముకుడి ఉన్న మాయ కూడా తొలగిపోతుందని శాస్త్రవచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పినట్లు పురాణవచనం. మరి అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాట. మరి ఇతర ఏకాదశి రోజుల్లానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి రోజు తలార స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను

ఎంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రివేళ జాగరణ ఉండి ద్వాదశ గడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసిన శుభాలు చేకూరుతాయని పురాణవచనం. మరి అపర ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీఠాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచాలి. తర్వాత కలశాన్ని ప్రతిష్ఠించాలి. అనంతరం స్వామివారికి ధూపదీపాలు వెలిగించి పండ్లు పూలు తమలపాకులు కొబ్బరికాయ లవంగం మొదలైన పూజ సామాగ్రిని సమర్పించాలి. మరి ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడి చేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి లేదా వినాలి. మరి ఆ అపర ఏకాదశి శీఘ్ర కథ ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇలాగ మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్కారం, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం, అందరిలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి భక్తు రఘునాథ చిత్రం నుండి నీ గుణ గానము అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలానే అపర ఏకాదశి వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. మరి చెప్పుకున్నాం కదా, అంటే సాయంత్రం వరకు మరి భక్తులు తమ కుడి చేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని భగవంతుడి ప్రార్థించాలి అని చెప్పుకున్నాం కదా. ఇక అలానే సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి లేదా వినాలి అని చెప్పుకున్నాం కదా. ఆ కథ ఏంటనేది తెలుసుకుందాం. మరి శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఇక దాని మహత్యం ఏంటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాట. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ కూడా ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. మరి రాజా, ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధం, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డాంబికములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, సొంత శాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా సరే ఈ ఏకాదశి వ్రత పాలనతో నశించిపోతాయి. మోసగాడు, విద్యా జ్యోతిష్కుడు, దొంగ వైద్యుడు వంటి వారు తప్పుడు సాక్ష్యమిచ్చే వారంతటి పాపాత్ములైనప్పటికీ ఇటువంటి పాపాలన్నీ కూడా అపర ఏకాదశి వ్రత పాలనతో దూరమవుతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు. రాజా, మరి గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిజంగా పాపాన్ని మూటగట్టుకుంటాడు. అంతటి పాపి అయినా కూడా అపర ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. మరి రాజేంద్ర, కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితం, గయలు విష్ణు పాదాల చింత పిండ ప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలం, బద్రీనాథ్ క్షేత్ర దర్శన పూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుర్రాలు, గోవులు, సువర్ణం, భూమి మున్నగు వాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడా అపర ఏకాదశి వ్రత పాలనచే సులభంగా లభిస్తాయి. మరిది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొట్టలి వంటిది. పాపమని అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం. ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు. పాపాటవిలో జింకకిది సింహం వంటిది. మరి రాజా, ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా, విష్ణువును త్రివిక్రమని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణు పదాన్ని పొందుతాడు. అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్లే ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు అని చెప్పాడనమాట. లిజ్నెస్, మరి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి, ధర్మరాజుకు చెప్పినటువంటి అపర ఏకాదశి కథ గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం రథసారథి విజయ మామకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారండి. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా కోసం శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి అయోధ్య నగరం గుండా ప్రవహించే సరయూ నదికి, శ్రీరాముడికి మరియు ఆయన వంశమైన ఇక్ష్వాకు వంశానికి అంటే రఘువంశం మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిది. మరి పురాణాల ప్రకారం ఆ కథ ఏంటనేది తెలుసుకుందాం. ఇక సరయూ నది పుట్టుక విషయానికి వస్తే బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు. సరయూ నది సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క మానస సరోవరం నుండి ఉద్భవించింది. మరి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కంటి నుండి రాలిన ఆనంద బాష్పం, కన్నీటి చుక్క మానస సరోవరంలో పడిందని, అక్కడి నుండి వెలువడిన ధారయే సరయూ నది అని చెబుతూ ఉంటారు. ఇక ఇక్ష్వాకు వంశానికి కులదైవం లాంటిదటండి. మరి శ్రీరాముని పూర్వీకుడైన వైవస్వత మనువు కాలం నుండి కూడా సరయూ నది అయోధ్యకు జీవనాడి. ఆయన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని

ప్పుడు ఈ నది తీరాని రాధ్యాన్ని నిర్మించాడు. అందుకే ఈ వంశీయులందరూ సరియూ నదిని పవిత్రంగా పూజించేవారు. ఇక అలానే శ్రీరాముని జీవితంలో ప్రాముఖ్యత ఏంటంటే, శ్రీరాముని జీవితంలో ప్రధాన ఘట్టాలన్నీ కూడా ఈ నది సాక్షిగానే జరిగాయి. ఎందుకంటే జననం విషయానికొస్తే, శ్రీరాముడు జన్మించినప్పుడు అయోధ్య మొత్తం ఈ నది తీరాన వేడుకలు జరుపుకుంది. ఇక అలానే విద్య మరియు యాగం విషయానికొస్తే, విశ్వామిత్రుడితో కలిసి సిద్ధాశ్రమానికి వెళ్లేటప్పుడు మరి రామచంద్రుడు ఈ నదిని దాటే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక వనవాసం విషయానికొస్తే, సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లేటప్పుడు అయోధ్య ప్రజలు సరయూ తీరం వరకు వచ్చి కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. ఇక 14 ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చినప్పుడు సరయూ నదీ తీరాన్ని భరతుడు ఆయనకు స్వాగతం పలికాడు. ఇక అలానే అవతార సమాప్తి విషయానికొస్తే, శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయన సరయూ నదిలోకి దిగి అంతర్ధానమయ్యారు. మరి శ్రీరాముడితో పాటు అయోధ్యలోని సమస్త జీవరాశులు, పశు పక్ష్యాదులు కూడా సరయూ నదిలో మునిగి తమ భౌతిక దేహాలను వదిలి ఉత్తమ గతులను పొందాయి. ఇక సరయూ నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన ధన్య నది. రామాయణంలో సరయూ నదిని ఇక్ష్వాకు వంశానికి తల్లి వంటిది అని వర్ణిస్తారు. మరి నేటికీ కూడా అయోధ్యకు వెళ్లే భక్తులు సరయూ నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కర్ణాటక పెత్తనిపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు మా కోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి తారలు దిగి వచ్చిన వేళ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పేడన జోగనందరావు కాలు నుండి. అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మీరు చెప్పే ప్రతి మాట కూడా మాకు కొన్ని లక్ష్యాలతో సమానం అని చెప్పి అంటున్నారు. మరి మంచి మంచి మాటలు చెప్తున్నారు. సరదాగా కార్యక్రమం అంటూ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నా. మరి విష్ణురెడే వారికి వ్యాఖ్యాతగా ఉపకరిస్తున్న మీకు మా అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించిన ముద్దుల మావయ్య చిత్రం నుండి ఓం శాంతి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి అనంతపూర్ నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి చుట్టాలున్నారు జాగ్రత్త, ఈ చిత్రం నుండి రెక్కలు తొడిగి రెపరెపలాడిన చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్స్, మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మోటలు కథ వింటారు. టైమింగ్ చూశాను, ఇంకా అర్ధగంట ఉంది గుడి ఖాళీ కావడానికి. గుళ్ళో ఎవరూ లేకుండా చూసి దేవుణ్ణి కడిగి పారేయాలి. ఆ తర్వాత నా నిర్ణయాన్ని అమలు చేయాలి. ఒకటా రెండా, 10 ఏళ్ల నుంచి ఒకటే బాధలు, ఒకటి తీరితే మరొకటి వేదనకు చేస్తున్నాను. దేవుడు కలికరించడు, అవి తీరం. ఈ రోజుతో తీరిపోవాలి, తేలిపోవాలి కూడా. చుట్టూ చూశాను, జనం తోసుకుంటూ తొక్కుకుంటూ కళ్ళు మూసుకుని కొందరు తెరచి కొందరు గొణుక్కుంటున్నారు. ఆయన్ని స్తుతిస్తున్నారు, సమస్యలు ఏకరువు పెడుతున్నారు. అర్థం కావడం లేదు. ఆ ఏమైతే నాకెందుకు, దేవుణ్ణి అడగాల్సినవి అడిగేసి చచ్చేవాణ్ణి. ఎవరెటిపోతే నాకెందుకు, ఏమైతే నాకెందుకు. ప్యాకెట్ తడుముకున్నాను, పురుగుల మందు సీసా తగిలింది. ఆప్యాయంగా తడుముకున్నాను. మందు ఉండేది 100 ml మాత్రమే. నా 100 ఏళ్ల జీవితాన్ని, సారీ, నా 50 ఏళ్ల జీవితాన్ని శుభప్రదంగా ముగించబోతున్నది. అయినా దేవుడు ఎందుకిలా చేస్తాడో అర్థం కాదు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, రోజు జిల్లా అధికారులతో టెన్షన్ పెడతాడు. ఎందుకో భార్య మంచిది, నిత్య అసంతృప్తురాలు. అదేమిటో, కొడుకు ఇంజనీరు, మాట వినడు, జీతం ఏం చేస్తాడో తెలీదు, అడగకూడదు. అదంతే, కూతురు ఇంజనీరే, ప్రేమించిన వాడిని చేసుకుంటానని చంపుతోంది, లేదా తను చేస్తానంటోంది. ఎలా, పక్క పురుషుల్లో ఉండేవాడు, బాడుగ సరిగా ఇవ్వడు, ప్రతీనెలా సినిమా కష్టాలు చెప్తాడు. స్నేహితుడికి షూరిటీ పెడితే వాడు కట్టడు, వాయిదాల వాడు నన్ను చంపుతాడు, పైగా కోర్టులో కేసేస్తానని బెదిరింపులు. ఏంటిదంతా చెత్త, గానిగెత్తు జీవితం. ఉదయం లేవడం, ఆఫీస్కు పరిగెత్తడం, సాయంత్రం రాగానే గోస్త, భార్య ఏడుపులు, కూతురి బెదిరింపులు, కొడుకు పోకేళ్ళు. ఛీ, నా వల్ల కాదు, కాదంతే. దీనికి కారణం దేవుడే. అందరికీ అన్ని లింకులు తగిలిస్తాడు, ఆనందంగా నవ్వుకుంటాడు. నేనైతే ప్రతిరోజు అష్టోత్తరపు చేస్తాను. ఏం లాభం, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తాను, అయినా అవి తీరం. నాకు తెలిసి ఒక్కటే పరిష్కారం, హాయిగా ఆత్మహత్య చేసుకోవడం. దెబ్బతో అందరి దిక్క కుదురుతుంది. నా వరకు నేను చేస్తాను, కాబట్టి నేను సేఫ్టీ. మిగతా వాళ్ళు ఎక్కడ చేస్తే నాకేం. విగ్రహం వంక చూశాను, చిరునవ్వు చిందిస్తున్నాడు. కచ్చిగా అనిపించింది. ఏం సార్, బాగున్నారా? భుజం మీద చేయి వేస్తూ అడిగాడు మా కాలనీలో ఉండే బ్యాంక్ ఆఫీసర్. నిదానంగా తలుపాను. ఆయన వట్టి షోకిల్లరాయుడు, రిటైర్డ్ కాబట్టి రోజు క్లబ్కెళ్ళి 10 గంటలకు వస్తాడు. భార్య మహిళా మండలికి పోయి 11 వస్తుంది. ఆయన కొడుకు వచ్చే టైం చెప్పడం కష్టమే. అయితేనేం, హాయిగా జీవిస్తున్నారు. మరి నా కర్మ ఎందుకిలా కాలిందో అర్థం కాలేదు. దీనికి కారణం ఆ దేవుడే. నా నుదుట విధవరాత రాశాడు, నా బతుకు బస్టాండ్ చేశాడు. మరి నా కూతురు చేసిన పని వలన ఎందుకులే, అందరూ జాలిగా చూసేవాళ్లే. కర్మ, ఏ జన్మ పాపమో. ఆలోచనలు రేగుతున్నాయి, తిక్కు పుట్టిస్తున్నాయి. గుళ్ళో భక్తులు పలచబడుతున్నారు. నా టైం దగ్గర పడుతోంది. లోపలికెళ్ళి ఓ మూల స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. కళ్ళు మూసుకుని తిట్లదండకం మొదలుపెట్టాను. నేనాయనకి చేసిన పూజలు, వ్రతాలు, ఒక్క పొద్దులు అన్నీ ఏకరువు పెడుతూ మనసులోని నిజం చెప్పదు అనరాని మాటలు అనసాగాను. ఒక్కో మాటకి నా మనసు హాయిగా తేలిపోతోంది. నా ఉక్రోషం, కోపం అన్నీ శబ్దం లేకుండా దేవుణ్ణి అభిషేకిస్తున్నాయి. ప్రశాంతపూరితంగా కూర్చుని తిడితే ఇంత బాగుంటుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. హఠాత్తుగా భుజం మీద చేయి పడింది. ఉలిక్కిపడి పక్కకు చూశాను. దేవుడు, నిజంగా దేవుడే. కళ్ళు నిలుముకుని మరీ చూశాను. విగ్రహానికి ఆయనకి తేడా లేదు. భక్తిగా నమస్కరించాను, చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ, నీ తిట్లకు భయపడి వచ్చాననుకున్నావా చంద్రయ్య అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, లేదు ప్రభు, నా చివరి క్షణాల్లో దర్శనం ఇవ్వాలనిపించి వచ్చావనిపిస్తోంది, పారవస్యంగా అన్నాను. మంచిది, ఇంతకీ నన్ను ఇంతలా ఆడిపోసుకోవడం దేనికి, నీకు తెలీదా దేవా, ఉక్రోషంగా అడిగాను. తెలుసు, నీ నోట విందామని, ప్రశాంతంగా అన్నాడు దేవుడు. అయితే విను, చుట్టూ ఆర్థిక సమస్యలు, కొడుకు మాట వెండు, కూతురు కులం తక్కువని ప్రేమించింది, భార్య చూస్తే ఎప్పుడు ఏడిపే, ఎలా వేగను. గబగబా ఏకరువు పెట్టాను. ఇంకా చెప్పబోతున్న నన్ను వారిస్తూ, వీటికి నేనేం చెయ్యాలి అన్నాడు దేవుడు. చిర్రెత్తుకొచ్చింది నాకు.
నువ్వేం చేయలేవనే కదా, నేను చావబోతున్నాను వ్యంగ్యంగా అన్నాను. చంద్రయ్య, నీ కొడుకు, కూతురు, భార్య ఇవి నీ సమస్యలు, నువ్వే పరిష్కరించుకోవాలి. మరి నిన్నెందుకు కొలవడం? కోపంగా అడిగాను. నన్ను కొలవమని నేను చెప్పలేదే, ఎవరో రాశారు, దాన్ని మీరు ఆచరిస్తున్నారు, నేనేం చేయను? దేవుడు చేస్తున్న ఆ వితండ వాదనకు నేను తెల్లబోయాను. నిజం చంద్రయ్య, నా సృష్టిలో ఏ లోపం లేదు, నీ ఆలోచనలో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దు అనునయంగా అన్నాడు ఆయన. నీ సృష్టిలో లోపం లేదా? ఏం చెబుతున్నావు స్వామి, అవినీతి, అకృత్యాలు, ద్వేషాలు, లోకం భ్రష్టు పట్టిపోతుంది తెలుసా? ఆవేశంగా అన్నాను. నవ్వాడైన. నా సృష్టిలో కులం లేదు, కేవలం పశు పక్ష్యాదులు, వృక్ష మానవ జాతులు ఉన్నాయి అంతే. నేను ధనాన్ని సృష్టించలేదు, పాపాలు చేయమనలేదు. బాగా ఆలోచించు, మీ జాతి సృష్టించుకున్న సమస్యలకి నేనెలా బాధ్యున్నవుతాను చెప్పు. ఆయన గొంతులో అమిత ప్రశాంతత ధ్వనిస్తోంది. నిజమే, కానీ మరి ఎక్కడో ఏదో లోపం అర్థం కావటం లేదు. వెర్రిగా ఆయన వంక చూస్తూ, స్వామి మీతో నేను వాదించగలనా చెప్పండి అన్నాను దీనంగా. దేవుడు నా మాటలు పట్టించుకున్నట్టు, చంద్రయ్య ఆ గుడి ముందు కూర్చుని ఉన్న వ్యక్తిని చూసావా అన్నాడు. అటువైపు

0: చూశాను. ఆ వ్యక్తి పిచ్చివాడ్డే ఉన్నాడు. చేతులు మూట, కాళ్ళకి చేతులకి బ్యాండేజీ కట్లు, మాసిన బట్టలు, పరమ అసహ్యంగా ఉన్నాడు. చేతిలోని మూటను మటుకు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చూశానన్నట్టు తలుపాను. ఆ మూటలో ఏముందో చూసిరా చంద్రయ్య. స్వామి, వాడసలే పిచ్చివాడు తంతే, భయంగా అన్నాను. గట్టిగా నవ్వాడు దేవుడు. ఇంతసేపు నిన్నే నమ్మాను అంటూ వాపోయావు, నేను చెప్పిన పనికే భయపడితే ఎలా? పెట్టేయమని చెంప దెబ్బ తగిలినట్టు అనిపించింది. ఇంకేం మాట్లాడలేదు. లేచి వాడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. వాసన భరించలేనంత దుర్వాసన. నన్ను చూస్తేనే ఆ మూటను వాడు భద్రంగా వెనక దాచిపెట్టుకోబోయాడు. వంగి లాక్కుబోయాను. వాడు ఇవ్వకుండా పెనుగులాడసాగాడు. బలవంతంగా వాణ్ణి తోసేసి మూట లాక్కున్నాను. విప్పి చూస్తే ఏముంది, అన్నీ పిచ్చి కాగితాలే. మొత్తం వెతికాను. పనికిరాని కాగితాలు తప్ప రూపాయి బిళ్ళ కూడా లేదందులో. మూట కింద పడేసి దేవాలయంలోకి వచ్చేస్తాను. దేవుడు దీక్షగా వాణ్ణి చూస్తున్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. పిచ్చివాడు ఆ కాగితాలను జాగ్రత్తగా ఏరుకుంటున్నాడు. ఎగిరిపోతున్న వాటిని కూడా తెచ్చి మూటలోకి తోస్తున్నాడు. అన్నింటినీ ఏరి మూటని భద్రంగా కట్టి అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు. దేవా, అతను ఎందుకలా చేస్తున్నాడు? ఆశ్చర్యంగా అడిగాను. తల తిప్పకుండానే, అవి అతని దృష్టిలో డబ్బులు, చెక్కులు ఇంకా ఎంతో విలువైనవి తెలుసా అన్నాడు దేవుడు. కానీ అవి పిచ్చి కాగితాలు అన్నాను. నీ దృష్టిలో అవి పిచ్చివే, మరి అతని దృష్టిలో? నా వంక సాలోచనగా చూస్తడిగాడు దేవుడు. అర్థమైంది నాకు. మనం ఎంతో విలువైనవిగా భావించే కరెన్సీ నోట్లు దేవుడి సృష్టిలో ఉత్త కాగితాలు. వాటిని ఏ దృష్టితో చూడాలో తెలిసినా సర్వాంతర్యామి ఆయన. చంద్రయ్య, అర్థమైంది కదా, నీ దృష్టిలో విలువైనది నాకు పనికిరానిది. ఆ పిచ్చివాడు మోస్తున్న మూటలో ఏం లేదని నీకు తెలుసు, కానీ ఆ పిచ్చివాడికి తెలియదు. చెప్పినా అర్థం కాదు, మోస్తూనే ఉంటాడు. జీవితాంతం మోస్తాడు కూడా నీలాగే. దెబ్బతిన్నట్లు దేవునివైపు చూశాను. అనునయంగా నా భుజం తట్టాడాయన. బాధపడకు, ఈ లోకంలో చాలామంది ఇలాంటి బంధాల మూటలు మోస్తూనే ఉంటారు. తప్పదు, పక్కవాడి దృష్టిలో నువ్వు మోసే మూట వృధా, కాని వాడు మోసే మూట ఎంతో విలువైనది. లోకం తీరంతే. నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజమే, అనవసరంగా ఈ బంధాల మూట మూస్తున్నాను. తెంచుకుంటే ఏ బాధ లేదు. అందుకని నేను చావడం కరెక్టే. నా భావం అర్థమైనట్లు మళ్ళీ నవ్వాడు దేవుడు. నవ్వడం దేవుని లక్షణం కాబోలు. ఇంకా మాయ వదల్లేదు నిన్ను చంద్రయ్య. నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు. ఏ బంధాన్ని ఎంతవరకు మోయాలో ఆలోచించుకో. చావటం పరిష్కారం కాదు. నిజానికి బంధాల మూటలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. లోకం నిర్వీర్యమైపోతుంది. అవి ఉండాల్సిందే, భరించాల్సిందే. కానీ ఎంతవరకు అనేది నువ్వే నిర్ణయించుకో. నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయకుండా ఆలోచించు. కొన్ని బంధాల మూటలు బంగారు మూటలు తెలుసా? తలుపాను. ఆయన దేవుడు. ఆయన చెప్పేది కరెక్టే. ఆయన ఏం చేసినా అందులో ధర్మం ఉంటుంది. దేవుడు కర్మని మార్చలేడు నాయనా, తగ్గించగలడు. అంతెందుకు ఇన్ని చెప్పినా నేను కొన్నింటిని మోయాల్సిందే. ఆశ్చర్యంగా చూశాను ఆయన వంక. అవును చంద్రయ్య, అర్హత లేకుండా మీరు కోరే కోర్కెలు తీర్చలేక, మొక్కుకున్న మొక్కుల్ని భరించలేక, మీరు అవి తీరక తపించిపోతుంటే, ఏమీ చేయలేక, మీ ప్రార్థనలతో నన్ను ముంచెత్తుతుంటే చూడలేక మోయాల్సిందే అంటూ పోబోతున్న దేవుణ్ణి దేవా దేవా అంటూ పట్టుకోబోయి పట్టుదప్పి బోర్లాపడ్డాను. లేచి చూస్తే ఏముంది, దేవాలయంలో ఎవ్వరూ లేరు. ఎదురుగా విగ్రహం యథాప్రకారం చిరునవ్వులు చిందిస్తోంది. ఇంకేం ఆలోచించలేదు నేను. లేచి నిలబడి మౌనంగా నమస్కరించి బయటికి నడిచాను. పాకెట్లో ఉన్న పురుగుల మందు సీసాను సైడు కలువలోకి బద్దలయ్యేట్టు విసిరుకొట్టాను. తాపీగా మా ఇంటివైపు నడవసాగాను. మూటలు మొయ్యాలిగా, తప్పదు. కాని ఒక్కటి మటుకు నిజం, కొన్ని బరువులు దించుకోవాలి అని తెలిసింది చాలు. ఇక హాయిగా బతకగలను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మూటలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మనభీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ ఆర్కేతుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. హనుమ జయంతి సందర్భంగా పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి సన్నిధిలోని భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో స్వామికి అభిషేకాలు, లక్ష తమల్పాకుల పూజలు చేశారు. సుంకర పద్దై వీధిలో స్వామిని ఎమ్మెల్యే రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి తదితరులు దర్శించుకున్నారు. నర్సయ్య అగ్రహారంలోని సువర్చల సమేత దాసాంజనేయ స్వామికి, నాచువారి కూడలిలో పంచముఖ ఆంజనేయ స్వామి, బంట్రోతుల వీధిలో దాసాంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. బీవీ రాజు కళాశాల రోడ్డులోని సువర్చల వీర సంజీవ ఆంజనేయ స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. ప్రతి గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. గరగపర్రు, మైపాలో నూతన మైక్రో ఫిల్టర్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. తాగునీరు కలుషితం అవుతున్న నేపథ్యంలో శుద్ధి జలాలను అందించేందుకు ప్రభుత్వం, దాతలు, సంస్థల సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేసి జిల్లా ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు బలోపేతం అయ్యేలా సత్వరం రుణాలిచ్చి సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో అలసత్వం వద్దని పేర్కొన్నారు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో అధికారులు, బ్యాంకర్లు కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 20 మండలాల్లోని 17 మండలాలకు ఇప్పటికే పంపించామని సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామ్ సుందర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 20 మండలాల్లోని 17 మండలాలకు ఇప్పటికే పంపించామని సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామ్ సుందర్ తెలిపారు. మొత్తం 475,347 పుస్తకాలు వచ్చాయని, ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మారాయని అన్నారు. ఒకప్పుడు రెవెన్యూ సంబంధమైన చిన్న సమస్య అయినా నెలల తరబడి పరిష్కారం కాక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వం పీజీఆర్ఎస్ కు సమాంతరంగా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ ను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఇతర సిబ్బందిని నియమించడంతో అక్కడికి వచ్చే అర్జీలు పరిష్కరించదగినవో కాదో మొదట గుర్తిస్తూ ఉన్నారు. కోర్టు పరిధిలోకి వచ్చేవి వ్యక్తిగతమైనవి అయితే తిరస్కరిస్తూ ఉన్నారు. అధికారుల స్థాయిలో పరిష్కరించేవి అయితే స్వీకరిస్తూ ఉన్నారు. దీంతో అర్జీలపై ఓ స్పష్టత వస్తోంది. తర్వాత వాటిని నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా వేసవి ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్ఓ నస్రత్ ఎం మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్, ఎస్ఎంవి

బెంగళూరు రైలును జూన్ 5, 12, 19, 26 తేదీల్లో నడపనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎంవిటి బెంగళూరు నర్సాపూర్ రైలును జూన్ 6, 13, 20, 27 తేదీల్లో నడపనున్నట్లు తెలియజేశారు. ఏపీఈఏపీసెట్ 2026 మంగళవారం ప్రారంభమైంది. భీమవరం పట్టణంలోని డిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మందికి గాను 194 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికి గాను 216, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 గాను 287 మంది హాజరయ్యారని పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు తెలిపారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ శివన్నారాయణ రెడ్డి సూచించారు. ఆ శాఖ అధికారులతో ఆయన ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 44 కేంద్రాల్లో 22,061 జనరల్ వొకేషనల్ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మే 21 నుంచి జూన్ 4 తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకు ఈ నెల 3 నిర్వహించిన నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ అవడంతో పరీక్షలు రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాస్తే లీక్ అవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2, తణుకులో 2, తాడేబులగూడెంలో 2, ఏలూరులో 6 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలకు 4,039 మంది హాజరయ్యారు. కిసార వికాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలకోడేర మండలంలోని కుముదవల్లి, పెన్నాడ గ్రామాల్లో ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు పార్వతి, సూర్యకుమారి బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలకు, చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. భీమవరం పట్టణం పీపీ రోడ్లో గల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉన్న స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లకు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లకు అమర్చిన సీల్స్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఉండిలో రైల్వే పైవంతెన నిర్మాణ నేపథ్యంలో 165 జాతీయ రహదారిపై ఈ నెల 15 తేదీ నుంచి 21 తేదీ వరకు రైల్వే గేట్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్వేడు నుంచి భీమవరం వెళ్లే చోదకులు, ప్రయాణికులు అజ్జమూరు, కుప్పనపూడి, కాళ్ల, జక్రం మీదుగా మళ్లింపు మార్గంలో రాకపోకలు సాగించాలని సూచించారు. భీమవరం నుంచి ఆకువీడు వెళ్లే వాహనదారులు ఉండి, పాములపర్రు, పెదకాపవరం, గుమ్మలూరు మీదుగా చేరుకోవాలని వివరించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1193. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. తన షష్టి పూర్తికి కాస్త ముందు ఒకరోజు షూటింగ్ ఉందని తయారైన రేలంగి కాస్త విశ్రమించి భోజనానికి లేవపోగా లేవడం మాత్రం అసాధ్యం అయిపోయింది. అందుకు కారణం దారుణమైన నడునొప్పి. ఏదో మామూలు నొప్పులే, అదే తగ్గిపోతుంది అని రేలంగితో సహా అంతా భావించారు. అయితే అది అలాంటిలాంటి నడునొప్పి కాదు. నడుం నుంచి పాదాల వరకు పక్షవాతం తరహాలో చచ్చుబడేలా చేసిన మాయదారి నడునొప్పి. వారం 10 రోజులైనా ఆ నొప్పి తగ్గలేదు. పట్టుకున్నా నిలబడలేని నిస్సహాయ స్థితి. నడుం కింది భాగమంతా స్పర్శ కూడా తెలియదు. డాక్టర్ వచ్చి చూశాడు, మందులు రాసిచ్చాడు. ఆ మందులు వాడినా ఫలితం శూన్యం. చివరికి హాస్పిటల్లో రేలంగిని చేర్చారు. తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులైన రామ్మూర్తిగారు, ఇది ఎముకలకి చెందిన వ్యాధి, ఆర్థోపెడిక్ డాక్టర్కి వారిని చూపించండి అని సూచించారు. నటరాజన్ అనే ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ రేలంగిని పరీక్షించారు. ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేశారు. చికిత్స ఆరంభించారు. ఆ చికిత్స దుర్భరం. తల నుంచి నడుం దాకా ఒక సిమెంట్ తొట్టిలో మెత్తగా తువ్వాళ్లు వేసి రేలంగిని పడుకోబెట్టేవారు. ఆయనకి పైనున్న గది కప్పు తప్ప మరేదీ కనిపించేది కాదు. తల తిప్పి మరొకటి చూసే వీలు కూడా ఉండేది కాదు. దగ్గరకు వెళ్లి తొట్టిలోకి తొంగి చూస్తే తప్ప రేలంగి ఎవరికీ కనిపించేవాడు కాదు. 10 మందిని నవ్వించేవాడు, తను హాయిగా నవ్వేవాడు. అలాంటి ఒక హాస్య నటుని హృదయ విదారక దయనీయస్థితి అది. అది ఒక దుస్సాహమైన నరకం. భార్య పిల్లలంతా మద్రాసులోనే ఉన్నారు. వాళ్లు తాడేపల్లిగూడెంకి వచ్చినా రేలంగిని చూసి గాబరా పడిపోతారే తప్ప సేవ చేసే సామర్థ్యం వారికి తక్కువ. ఒక రోగికి సుశిక్షితురాలైన నర్సులు శ్రద్ధ అంకిత భావాలతో ఏ విధంగా సేవ చేస్తారో రేలంగికి ఆ విధంగా సేవ చేసే సమర్థత, సహనం, గుండె తిటవు వంటి లక్షణాలు గల వ్యక్తి కావాలి. ఆ లక్షణాలన్నీ పరిపూర్ణంగా మూర్తిభవించిన ఒకే ఒక్క వ్యక్తి శ్రీమతి రాజేశ్వరి. సేవాభావంతో ఆవిడికావిడే సాటి. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు బుచ్చయ్యమ్మ అక్క కూతురే. ఆమె రేలంగి దంపతుల్ని సొంత తల్లిదండ్రులుగా చూసేది. ఆమె సమర్థత మీద బుచ్చయ్యమ్మకి అపార నమ్మకం ఉంది. ఈ కారణంగా రేలంగి సపర్యల బాధ్యతని రాజేశ్వరి తన నెత్తిన వేసుకుంది. ప్రొద్దుటే ముఖం కడగడం నుండి స్నానం చేయించడం, తల్లిలా అన్నం తినిపించడం, వేళకి మందులివ్వడం, ఇలా సమస్తం అలా 3 నెలల పాటు రాజేశ్వరి శ్రద్ధాశక్తులతో రేలంగికి చేసింది. పగవాడికి కూడా ఇటువంటి దుస్థితి రాకూడదురా భగవంతుడా అనిపించే పరిస్థితిలో నుంచి రేలంగి రాజేశ్వరి సేవల ఫలితంగా బయటపడ్డాడు. మైనం కరిగించి దానితో కాపడం పెట్టడం, ఫిజియోథెరపీకి చెందిన ఎక్సర్సైజులు చేయించడం, ఇనుపరాట్ల మధ్య రేలంగిని జాగ్రత్తగా నడిపించడం, ఇలా ఎన్నో ఎన్నో చేయగా చేయగా రేలంగి కర్ర పట్టుకుని నడిచే స్థితికొచ్చాడు. ఆ భగవంతుడే రాజేశ్వరి రూపంలో ఆయన్ని మామూలు స్థితికి తీసుకుని వచ్చాడు. ఈ జబ్బు తర్వాత రేలంగి అధిక కాలం తాడేపల్లిగూడెంలోనే గడిపాడు. రేలంగికి వచ్చిన జబ్బుతో ఇంటిళ్ల పాది కంగారు పడిపోయారు. రేలంగి షష్టి పూర్తికి సన్నిహిత బంధువుల్ని సైతం పిలవడం మానుకున్నారు. దిష్టి తగిలి ఆయనకి ఈ జబ్బు వచ్చిందని, మరింత అనారోగ్యం కలగకుండా కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఉత్సవానికి ఉండాలని అందరూ నిర్ణయించుకున్నారు. అయితే రహస్యం దాచడం కష్టమైంది. షష్టిపూర్తి సంగతి తెలుసుకుని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సావిత్రి, జమున, అంజలీదేవి, యశ్వీ రంగారావు ఇత్యాది అగ్ర నటీ నటులంతా రేలంగి పిలవకపోయినా ఆ సంబరానికి విచ్చేశారు. విలువైన కానుకలు చదివించి అతని అనారోగ్యాన్ని గురించి వివరాలు అడిగి తెలుసుకుని మరీ వారు వెళ్లారు. 15 మంది వేద పండితులు సలక్షణంగా మంత్రాలను చదువుతూ ఉంటే రేలంగి చక్రాల కుర్చీలోనే కూర్చుని షష్టిపూర్తి జరిపించుకున్నాడు. మద్రాసు నుండి వచ్చిన ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్లు ఆ షష్టిపూర్తి వేడుకలను దృశ్య మాలికల తమ కెమెరాలు నిక్షిప్తం చేశారు. రేలంగిలో వృద్ధాప్య చిహ్నాలు సుస్పష్టంగా బయటపడసాగాయి. అనారోగ్యంతో బాధపడుతూ ఔట్డోర్ షూటింగులు విడిచిపెట్టి నటించడం బాగా తగ్గించేశాడు. నేను మంచి టైంలో రిటైర్ అయిపోతున్నాను, ఈ అవుట్డోర్

సినిమాలో యాక్ట్ చేస్తే మళ్లీ డబ్బింగ్ వేరే చెప్పాలి. అసలైన హాస్యం, హాస్య సంభాషణ ఎంత ప్రయత్నించినా డబ్బింగ్ లో పలకదు. అక్కడికక్కడ డైలాగులు చెప్తూ లైవ్ లో నటించడంలోనే టైమింగ్ గల డైలాగ్, హాస్యం బాగా పండుతాయి అని రేలంగి ఒక పత్రికా సంపాదకుడికి ఇంటర్వ్యూలో చెప్పారు. నా జీవితమే నాకు హాస్య నటన్ని నేర్పింది అని చెప్పిన రేలంగికి నటించకుండా జీవించడం

చూసేవాళ్ళు ఇంక చాలు రేలంగోయ్ అనేటంతవరకు నటించాలన్నది అతని ప్రగాఢ వాంఛ. ఈ సందర్భంలో రేలంగి మీద రాసిన ఒక వ్యాసంలో కొడవటిగంటి కుటుంబరావు గారు ఇలా అన్నారు. అతను సినిమాల్లో వేషాలు వేయడం అచ్చంగా డబ్బు కోసం కాదని, అంతకన్నా హెచ్చుగా నటనాశక్తి అని అనుమానం తగిలి నిన్నెవరూ బుక్ చేయకపోతే ఏం చేస్తావు అని అడిగారు. ఎవరినైనా బ్రతిమాలి ఊరికే వేషాలు వేస్తాను అన్నాడు రేలంగి. నటించడం అతని ఊపిరి. జబ్బుపడి లేచిన తర్వాత కూడా రేలంగి దాదాపు 25 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ధరించాడు. గంగామంగ, డబ్బుకు లోకం దాసోహం ఇత్యాదులు అలా నటించినవే. ఆరోగ్యం సహకరించకపోయినా ఆ వేషాల కోసం హైదరాబాద్కి మద్రాస్కి తరచూ ప్రయాణం చేసేవాడు. రేలంగి నటించిన చిట్ట చివరి చిత్రం నిప్పులాంటి మనిషి 1974లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మాతృక హిందీలో విజయవంతమైన జంజీర్ చిత్రం. అగ్రశ్రేణి నటుడిగా వెలుగొంది అమితాబ్ బచ్చన్ నటన ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఎన్టీఆర్తో తెలుగులో ఆ చిత్రాన్ని తీయాలని వైవీరావు సంకల్పించినప్పుడు ఎంతోమంది అతన్ని నిరుత్సాహపరిచారు. తెలుగులో ఆ చిత్రం నడవదని నిరాశపరిచారు. ఆ సమయంలో రేలంగి ఒక్కడే వైవీరావుకి వెన్నుదన్నుగా నిలిచి, నువ్వా సినిమా తప్పకుండా చెయ్యి, చూడు ఈ సినిమా శతదినోత్సవ సభలో నీకు నేనొక బంగారు గొలుసును కానుక్క ఇస్తాను అని ఎంతగానో ప్రోత్సహించాడు. రేలంగి అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మాటకు కట్టుబడే రేలంగి నిప్పులాంటి మనిషి శతదినోత్సవ సభలో ఒక బంగారుపు గొలుసును వైవీరావుకి కానుకగా ఇచ్చాడు. నిప్పులాంటి మనిషి చిత్రంలో రేలంగి పోషించిన పాత్రను హిందీలో ఓం ప్రకాష్ ధరించాడు. హాస్యానికి ఏమాత్రం తావులేని కరుణరసాభరితమైన ఒక తాగుబోతు పాత్రని రేలంగి తనదైన ధోరణిలో అద్భుతంగా పోషించాడు. కల్తీసారా కారణంగా కన్నబిట్టలు మరణిస్తే ఆ కల్తీసారా తయారీదారుల మీద పగని పెంచుకున్న పాత్ర రేలంగిది. ఖాళీ సీసాలు మెడలో వేసుకుని నెరసిన గడ్డంతో చింకికోటుతో బికారివాడిలా తిరిగే ఆ పాత్ర రేలంగి పోషించడం వల్ల ఒక కొత్తదనాన్ని సంతరించుకుంది. రేలంగి చలనచిత్ర జీవితపు చరమాంకంలో కలికితురాయిగా మారింది. రేలంగి జీవితపు అంతిమ దశలు అతనికి నటించాలని తపన ఉన్నా శరీరం ఎంతమాత్రం సహకరించేది కాదు. ఆయనది దూరభారాలు ప్రయాణం చేసే వయసు కూడా కాదు. అందుకే మద్రాసులోని స్టూడియోల్లో తీసే సినిమాల్లో ఆయన నటిస్తూ ఉండేవాడు. తనకి సాయంగా రేలంగి ఇద్దరు కుర్రాళ్లను పెట్టుకున్నాడు. స్టూడియో దగ్గర కారు ఆగ్గానే వాళ్లు ఆయన్ని కారులో నుంచి దించేవాళ్లు. రెండు ప్రక్కల ఆ యువకులు నిల్చుంటే వాళ్ళిద్దరి భుజాల మీద ఊతం కోసం రెండు చేతులు వేసి తన శరీరపు భారాన్ని సగం వాళ్లమీదే పడేసి సెట్లోకి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లేవాడు. ఆ యువకులు ఆయనలా మోసుకుంటూ తీసుకుని వెళ్లి సెట్లో ఓ మూలగా ఉన్న ఒక సింహాసనం లాంటి విశాలమైన కుర్చీలో ఆయన్ని కూర్చోబెట్టేవాళ్లు. షాట్ రెడీ కాగానే వాళ్లు రేలంగిని నిలబెట్టేవాళ్లు. ఆయన సెట్లో ఈ చివరి నుంచి ఆ చివరిదాకా భారంగా నడుస్తూ తన డైలాగులు చెప్పేవాడు. ఆ షాట్లు గిరుక్కున వెనక్కి తిరిగి మళ్లీ ఈ చివరిదాకా నడుస్తూ రావలసిన అవసరం ఉంటే ఆ ఇద్దరు యువకులు గబగబా సెట్లో అవతల ప్రక్కకి వెళ్లి 360 డిగ్రీలు తిరగడానికి మొరాయించే ఆయన శరీరాన్ని అతి ప్రయత్నం మీద మళ్లీ ఎటు తిప్పేవాడు. యథాప్రకారం భారంగా నడుస్తూ డైలాగ్స్ చెప్తూ సెట్లోని ఆ చివరి నుండి మళ్లీ ఈ చివరి వరకు వచ్చేవారు. షూటింగ్ అయిపోయాక కార్లో ఆయన్ని ఎక్కించి ఇంటి దగ్గర దింపి రేలంగి గదిలోని ఆయన కుర్చీలో కూర్చోపెట్టడంతో ఆ ఇద్దరు యువకుల డ్యూటీ ఆనాటికి అయిపోయేది. 1974 మద్రాసులో ఒక ఆదివారం ఉదయం పెద్ద మనుషులు చిత్రం ఏదో ఓ థియేటర్లో ప్రదర్శించారు. రేలంగి ఆ చిత్రం చూసి కంటకటి పెట్టుకున్నాడు. ఆయన పక్కనే కూర్చున్న కొడవటిగంటి కుటుంబరావు గారు, ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే నీకెలా ఉంది అని ఆయన అడగటం జరిగింది. ఇటువంటి పిక్చర్లు ఇప్పుడింక రావు అని అన్నాడు రేలంగి. అంతేకాని అందులో తాను అద్భుతంగా నిర్వహించిన తిక్కశంకరయ్య పాత్రను గురించి కాని, ఆ పాత్రను తాను పోషించిన తీరుతెన్నెల గురించి కాని రేలంగి కుటుంబరావు గారితో ఒక్క మాటైనా మాట్లాడలేదు. తాను అటువంటి పాత్రలు ఇంకా వెయ్యలేనన్న సంగతి అతనికి తట్టుండాలి. అంతకుముందోసారి మాగాపు రామన్ మరికొంతమంది మిత్రులతో మద్రాసులోని న్యూ గ్లోబ్ థియేటర్ ఏదో ఒక ఆంగ్ల చిత్రాన్ని చూసేందుకు రేలంకి వెళ్లాడు. తీరా కొంచెంసేపు సినిమా చూశాక, పోదామబ్బాయ్, ఇది రంగుల చిత్రం కాదు అన్నాడు రేలంగి. అతనిది చిన్నపిల్లల మనస్తత్వం. చిత్రం రిచ్, ఆకర్షణీయంగా ఉండాలి అంతే. టెక్నికాలిటీస్, థిమేటిక్ వాల్యూస్ వంటి వాటితో

0: అతనికి పర్లేదు అని విమర్శకులు అతన్ని చూసినవినా అతనికి పర్వాలేదు. రేలంగి ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంతకాలంగా అనారోగ్యం మరీ బాధిస్తూ ఉండటంతో సొంత ఊరిలా భావించే తాడేపల్లిగూడానికి కుటుంబ సమేతంగా రేలంగి వచ్చేశాడు. మద్రాసును వదిలి ఈ మట్టిలో కలిసిపోవాలన్నది ఆయన చిరకాల వాంచ. వినంతవరకు రెడవిష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నారు కదండి. మరిన్ని విశేషాలు తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అందువరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.

8665-58773. వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపు తింటే ఎంత కమ్మగా ఉంటుందో, అలా నాటి పాటలు వింటూ ఉంటే అంత హాయిగానూ ఉంటుంది. ఆ పాటల మాధుర్యం అలాంటిది మరి. అలాంటి పాటలు వినాలంటే ట్యూన్ అవ్వండి రేడియో విష్ణు 90.4. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మీరు మెచ్చిన పాటలు. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట శివాజీ గణేశన్, కృష్ణంరాజు, వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించిన 1977 నాటి చిత్రం జీవన తీరాలు. ఈ చిత్రం నుంచి కెరటానికి ఆరాటం తీరం చేరాలని పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: జీవన తీరాలు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద జంటగా 1977 విడుదలైన చిత్రం జీవిత నౌక. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన గిలిగింతలు పలకగలిగితే పాట మీకోసం. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

0: నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. దేవతలారా దీవించండి చిత్రం నుంచి సుశీల పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు శశి కపూర్ నటించిన ఫకీరా చిత్రానికి తెలుగు అనువాదం దొంగలకు దొంగ. కృష్ణ జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఎవరేమన్నను తోడుకు రాకున్నా ఒంటరిగానే పోరా బాబు పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: దొంగలకు దొంగ చిత్రం నుంచి జానకి ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట పంచాయతీ చిత్రం నుంచి గాలి అందరిదైతే నేల కొందరిదేనా పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల రమోల పాడిన ఈ పాట రచన సి నారాయణరెడ్డి, సంగీతం కేవి మహాదేవన్. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, చంద్రమోహన్, విజయ నిర్మల, విజయలలిత ప్రధానంగా నటించారు. మరి పాట విందామా?

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. బంగారు బొమ్మల చిత్ర నుంచి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. చివరగా భలే అల్లుడి చిత్ర నుంచి పి సుశీల ఆలపించిన నిద్రపోండి పాపల్లారా పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు. కృష్ణంరాజు, శారద జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

మీరు ఇంతవరకు ఆణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: After the short break, welcome back to Mahila. చూపు బాగుండి వినికిడ లేకపోతే చూస్తున్న దృశ్యం సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సినిమా డైరెక్షన్ ఎంత గొప్పగా జరిగినప్పటికీ శ్రవ్యమైన ధ్వని సమకూరకపోతే అనుకున్న ఫలితం రాదు. అక్కడే మా సౌండ్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యత ఉంటుంది. ఒక సినిమా చిత్రీకరణ అప్పుడు నిర్మాత, దర్శకుడు, నటీనటుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి, కానీ టెక్నీషియన్ల పేర్లు బయటికి అంతగా వినపడవు. వీరందరూ తెర వెనక భాగస్వాములు కాబట్టి స్పష్టమైన ధ్వనిని సమకూర్చడంలో సౌండ్ ఇంజనీర్కు ప్రతిరోజు ఒక సవాల్ ఎదురవుతుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో తీరకలేని వేళలే ఎక్కువ, అయినా ఈ రంగం మీదున్న ఆసక్తి నన్ను ముందుకు నడిపిస్తుంది. నాన్న కన్నడిగా, ఆయన సివిల్ ఇంజనీర్గా పనిచేసేవారు. వృత్తిరీత్యా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉండేవారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. మళ్లీ బెంగళూరుకి వచ్చాం. దాంతో అక్కడే నా చదువంతా సాగింది. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇష్టం. అమ్మా నాన్నలు నీకేం కావాలి అని అడిగినప్పుడల్లా నాకేమి వద్దు, సినిమాకు తీసుకువెళ్తే చాలు, అదే 10,000 అనేదాన్ని. సినిమాలంటే నాకు ఎంత ఇష్టమంటే, ఆ రోజుల్లో దూరదర్శన్లో చిత్రహార్ వచ్చేది. అందరం పక్కింట్లోకి వెళ్ళి టీవీకి అతుక్కుపోయేవాళ్ళం. ఆ ఆసక్తి రానరాను నా వృత్తిగా మారుతుందని అనుకోలేదు. ఒక పని ఎంత కష్టమైనా సరే ఇష్టంతో చేస్తే ఆ కష్టం సులువైపోతుందన్నది అనుభవ సత్యం. లేకపోతే సౌండ్ ఇంజనీర్గా ఇన్నేళ్లు పనిచేయలేను కదా అంటున్నారు గీతా గురప్ప గారు. మరి ఆవిడ జర్నీ మరింత తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్, మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఒక చక్కటి పాట అయితే వినేసారు కదండి. చిన్నప్పుడే కెరీర్ పట్ల నాకు స్పష్టత ఉండేది. వెళితే సినీ రంగాల్లోకే వెళ్లాలన్నది నా లక్ష్యం. బెంగళూరులోని ఎస్జే పాలిటెక్నిక్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో డిప్లొమా పూర్తి చేశాను. సౌండ్ ఇంజనీరింగ్ కంపెనీలోకి వెళ్లాలన్నదే నా ఆలోచన. ముందుగా చిన్న ఉద్యోగమే అని అనుకోకుండా సౌండ్ రికార్డింగ్ కంపెనీలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. లహరి రికార్డింగ్ స్టూడియోలోను కొన్నేళ్లు పనిచేశాక తర్వాత బెంగళూరులోని ప్రసాద్ స్టూడియోలో నాకు ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లు అనుభవం సంపాదించాను. ఆ సమయంలో చెన్నైలో మీడియా ఆర్ట్స్ నా కెరియర్ మొత్తాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. దేశంలోనే తొలి డిజిటల్ స్టూడియో అది. ఆ కంపెనీకి చీఫ్ ఆడియో ఇంజనీర్ హెచ్ శ్రీధర్ నిర్వాహకులు. ఆయన అన్ని భాషల్లోని సినిమాలకు, ఆల్బంలకు సౌండ్ ఇంజనీరింగ్ పనులు ఈ స్టూడియో ద్వారానే చేసేవారు. నేను అక్కడ చేరడంతో నైపుణ్యాన్ని సాధించాను. ఈ రంగానికి సంబంధించిన దేశంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ముందుగా

ఈ స్టూడియోకి రావాల్సిందే. తమిళ్, కెనడా, తెలుగు, హిందీ చిత్రాలెన్నిటికో ఇక్కడ పనులు జరిగాయి. శ్రీధర్ గారితో కలిసి నేను ఇప్పటి వరకు 350 చిత్రాలకు పనిచేశాను. అయితే అకస్మాత్తుగా ఆయన చనిపోవడంతో స్టూడియోను టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సౌండ్ ఇంజనీర్గా నా తొలి చిత్రం కెనడాలో వచ్చిన భగవద్గీత. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఓ సినిమాకి కూడా నేను పనిచేశాను. వీటన్నిటితో పాటు నాకు కొత్త అనుభవం మిగిల్చిన చిత్రం షోలే 3D. భారతీయ చలన చిత్ర ప్రపంచంలో షోలే ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. అలాంటి చిత్రాలను 3D లో మారుస్తున్నప్పుడు ధ్వనిని సమకూర్చడం పెద్ద ఛాలెంజ్. ఒరిజినల్గా ప్రింట్ చాలా వరకు సౌండ్ ట్రాక్స్ దెబ్బతిన్నాయి, దాంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి వచ్చింది. శివాజీ 3D చిత్రానికి కూడా ఇలాంటి పనులే చేశాం. సౌండ్ ఇంజనీర్లో ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ పడాల్సిందే. కొత్తగా DTS 5.1 ప్రవేశించిన రోజుల్లో ఆ పరిజ్ఞానాన్ని ఫిల్మ్ మేకర్స్కు చేరవేసేందుకు ఎంతో శ్రమించాను. ఆ సౌండ్ను సినిమాల్లో వాడుకుంటే థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి లభిస్తుందన్నది అవగాహన కల్పించాను. ఆ తర్వాత అన్ని సినిమాలు DTS లోనే రావడం మొదలైంది. కొన్నేళ్లకు డాల్బీ డిజిటల్, ఇప్పుడు డాల్బీ యాటమ్స్ వంటివి వచ్చేసాయి. మరి లిజనర్స్ విన్నారు కదండి, మరి గీతా గురప్ప గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాటైతే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

వచ్చింది తుక్కిలే, అసలు పడకు చల్ది రాత్రంతా మనకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చూడోనా, డ్రైవర్ తో ఫోన్ గుమ్మానా, ఇక్కడ ఉత్తే స్మైల్ అక్కడ ఉత్తే జై.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు

0: అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు గీతా గురప్ప గారి గురించి తెలుసుకుందాం. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, పనిచేసింది ఒక చోట కాదు, మూడు రాష్ట్రాలతో సంబంధం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన చిన్నాను పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఆర్కిటెక్చర్ చదువుతుంది, చిన్నమ్మాయి ఇంటర్ చదువుతుంది. నా భర్త కూడా సినీ రంగంలోనే ఉంటారు కాబట్టి నా కష్టాన్ని, బిజీ షెడ్యూల్ని బాగా అర్థం చేసుకోగలరు. డెడ్లైన్లతో పరిగెడుతూ చేయాల్సి వస్తుంది. తొలినాళ్ళలో అయితే మరీ కష్టంగా ఉండేది. ఒక మహిళ సౌండ్ ఇంజనీర్గా చేయడం అప్పట్లో అరుదైన విషయం. ఇప్పటి వరకు సొంతంగా 75 చిత్రాల్లో పనిచేశాను. ఆ రోజుల్లో ఈ రంగానికి రావడం, నిలదొక్కుకోవడం సులభమైన విషయం కాదు. నేటి తరంలో చాలా అమ్మాయిలు పెద్ద పెద్ద శిక్షణ సంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సులు చేసి సౌండ్ ఇంజనీరింగ్లోకి వస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నా అధిగమించే సత్తా వారికి ఉంది. వారి కెరియర్కు డోకా లేదు అంటున్నారు గీతా గురప్ప గారు. మరి విన్నారు కదండి కొన్ని బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ గురించి. తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ऑफ स्किन एंड स्पेशलिटी क्लिनिक
1: डॉक्टर सिंधु नारायण MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు
0: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ EHS ఆరోగ్య భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
0: సెల్ 8500136630
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858
4: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి ఇప్పుడు ఆలోచన అంటూ ఉండాలే కానీ అందాల పువ్వులను ఆకర్షణమైన ఆభరణాల రూపంలో ధరించవచ్చు అంటున్నారు డిజైనర్లు మరి దాని గురించి తెలుసుకుందామా గులాబీలు మందారాలు చామంతులు మల్లెలు పొద్దుతిరుగుడు ఇలా ఏ పూలనైనా రెజిన్ జ్యువెలరీలో అందంగా ఒదిగిపోతాయి రంగుల అందాలు విరజమ్ముతూ ఆకర్షణీయంగా కనిపిస్తూ మనసును మెరిపిస్తుంటాయి నిజానికి పువ్వులంటే ఇష్టపడని అమ్మాయిలు సాధారణంగా ఉండరు అయితే వాలు జడలు పోయి బాబ్ హెయిర్లు పోనీటెయిర్లు రావడంతో పూలను తలలో పెట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అందుకే ఆయా రంగుల్లో సుమాలను అయితే అందంగా రెజిన్ మౌల్డ్లో నింపి పూల మీద తమ మక్కువను చాటుకుంటున్నారు రెజిన్ అనగానే జిగురు లాంటి పదార్థం గుర్తుకొస్తుంది నిజమే కానీ ఇటీవల ప్లాస్టిక్తో చేసిన జిగురు విభిన్న రంగుల్లో దొరుకుతుంది ఇందులో ఎక్కువగా తెలుపు రంగుల్లో ఉండే రెజిన్ను గాజు లాకెట్ ఉంగరం ఇలా రకరకాల ఆకారాల్లో నింపి అందులో అందమైన పువ్వులను పేర్చి వాటి మీద మళ్ళీ రెజిన్ నింపి కాసేపు ఉంచితే అది గట్టిపడిపోతుంది కోరుకున్న ఆకారంలో ఆకర్షణమైన ఆభరణం తయారైపోతుంది కాస్త తీరిక ఓపిక ఉంటే ఇంట్లోనే వీటిని సులభంగా కోరుకున్న డిజైన్లలో తయారు చేసుకోవచ్చు చూడ్డానికి క్రిస్టల్గా గ్లాస్ జ్యువెలరీలా కనిపిస్తుంది కానీ వాటిలా కింద పడితే పగిలిపోతుందన్న భయపడాల్సిన పనే లేదు ఎంతకాలం వాడినా చెక్కు చెదరకుండా ఉంటుంది మరి లిజనర్స్ విన్నారు కదండి మరి ఈ ఆర్నమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి మరి ఈరోజు మహిళలో ఒక వంటకం గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది ఇవి ఆనందించండి

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: ఒక సుపెట్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు కళ్ళప్పం తయారు చేయాల్సిన విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం 200 గ్రాములు, డ్రై ఈస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు 5 గ్రాములు, కొబ్బరి తురుము 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 5 గ్రాములు, ఉల్లిపాయలు 10 గ్రాములు, పంచదార 20 గ్రాములు, కొబ్బరిపాలు 100 ml. బియ్యం రాత్రిపూటే నానబెట్టుకుని ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ బియ్యం ముద్దలో 50 గ్రాములు తీసుకుని కొద్దిగా నీరు చేర్చి జారుడుగా చేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద ఉంచి ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. వెల్లుల్లి పలుకులుగా దంచుకోవాలి, అలాగే ఉల్లిపాయలు, కొబ్బరి, మెంతులు కూడా అలాగే దంచుకోవాలి. మిగిలిన బియ్యం ముద్దలో వీటిని వేసి ఉప్పు, పంచదార, ఈస్ట్, కొబ్బరిపాలు, ఉడికించిన బియ్యం వేసి కలపాలి. దీన్ని 4-5 గంటల పాటు పక్కనుంచుకోవాలి. తర్వాత ఈ పిండితో దోశలు వేసి చికెన్ కర్రీ లేదా ఎగ్ రోస్ట్తో తింటే యమ్మీ యమ్మీగా ఉంటుందంట. మరి ఈ కళ్ళప్పం రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అక్షయ.
3: Yes, was it? On Sino.

After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్ను పెన్సిల్ దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని, ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్, మరి 3 నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి 2 ఏళ్లు కీలకమంట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి 2 ఏళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడి వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి 2 ఏళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ 2 ఏళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 100 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తినుబండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించిన వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టనవేలు మీదో, చేతులు ఊపుతూనో, గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: రైతులు సంకర రకాలను పండిస్తూ రసాయనిక ఎరువులని వాడుతుంటే వాళ్ల పంటల మీద చీడపురుగులు దాడులు ఎక్కువ జరగవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చీడపురుగుల వ్యాప్తి, అవి కలగజేసే హాని బాగా పెరుగుతున్నాయి. అనేక మంది రైతులు కీటకాలను అదుపు చేసేందుకు కీటకనాశనులను వాడతారు. విషపూరితమైన ఈ రసాయనాలు ఖరీదెక్కువ, తరచుగా పనిచేయవు కూడా. కీటకనాశనులను మట్టిని, భూగర్భ జలాలని కలుషితం చేస్తాయి. పంటల మీద కీటకనాశనులను చల్లినప్పుడు కలుషితమయ్యే గాలిలో మనుషులు, పశువులు తమ చర్మం, కళ్ళు, నోటి ద్వారా విషపూరితమైన రసాయనాలని పీల్చి వివిధ రోగాలకి గురి కావడమే కాకుండా మరణిస్తారు కూడా.
1: అదావது ఒక అరిసి ఇతను మాసం ఇతను నాలు தான் விளையும். ஆனா நம்ம இந்த பூச்சிக்கொல்லி மருந்து
2: கீட்டகநாசுலని చల్లే వాళ్ళు వేరు వేరు రకాలుగా వాటికి గురవుతారు. అది తీవ్రమైన రోగాలకి దారితీస్తుంది. రోగ లక్షణాలు బయటపడటానికి సమయం పడుతుంది కాబట్టి తాము జబ్బు పడటానికి కారణాలు మనుషులకి చాలా సార్లు తెలియరావు. క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు రావడానికి కీటక నాశనులు ఒక ముఖ్య కారణం. పురుగు మందులకి గురైన పురుషులు వంద్యులై బిడ్డలను కనలేరు. అలాగే స్త్రీలు కూడా వంద్యత్వానికి గురి కావచ్చు.
3: அதை விடவும் பயமா இருக்கு.
2: புருகு மந்துலு நீளல்லோ கலிஸ்தே அவி விஷபூரிதமை ஆ நீళ్లు తాగిన பசுவులు மனுஷులு ஜப்பு படவச்சு லேதா மரணி

0: చేయవచ్చు.
1: పురుగుల మందులు అనేక కీటకాలను చంపుతాయి. మన పంటల్లో పుష్పపరాగం జరిపి వాటిని కాపాడే వాటిని కూడా. పురుగుల మందులు చల్లిన కూరగాయలను పళ్లను తినడం ప్రమాదకరం. అందుకనే వినియోగదారులు రసాయనాలు లేని సేంద్రియ ఆహారాన్ని కొంటుంటారు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశపు రైతుల ద్వారా మొక్కలను వాడి కీటకాలను వికర్షించే పద్ధతులను నేర్చుకుందాం. దానికి ముందు అసలు కీటకాలను అరికట్టడం ఎలానో చూద్దాం. సేంద్రియ లేక స్థానిక విత్తనాలను వాడాలి. ఆరోగ్యవంతమైన మట్టిలో నాటితే మీకు ఆరోగ్యవంతమైన బలమైన పురుగుల దాడికి తక్కువ గురయ్యే మొక్కలు లభిస్తాయి. ప్రకృతిలో మన పంటల్లో పుష్పపరాగం జరిపి వాటిని పురుగుల బిడద నుంచి కాపాడే కీటకాలు అనేకం ఉన్నాయి. సాయం చేసే ఇలాంటి పురుగులని ఆకర్షించేందుకు మీ పొలాల్లో గాని చుట్టుపక్కల గాని పూల మొక్కలని వేయండి. లేదా కొన్ని అడవి మొక్కలని మీ పొలాల చుట్టూ పెరగనివ్వవచ్చు. ప్రకృతిలో కొన్ని మొక్కల మీద పురుగులు అరుదుగా దాడి చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అవి పురుగులను వికర్షిస్తాయి.
2: తెల్ల ఈగ దాడులను తగ్గించడానికి మా వంగ, టమోటా, పచ్చిమిరప మొక్కల మధ్య తులసిని పెంచుతున్నాం. తులసి వాసనకి తెల్ల ఈగలు పంట జోలికి రావు. ఉల్లి, పుదీనా, వెల్లుల్లి వంటివి అంతర పంటలుగా వేసి కూడా పిస్సు పురుగులు, చిమ్మటాల నుంచి పంటలని కాపాడవచ్చు. పైగా ఈ అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.
1: ఈ రకమైన మొక్కలని మీ పంటల మధ్యలో వేసి కీటకాలు మీ పంటల జోలికి రావు కాబట్టి వాటి దాడులని అరికట్టవచ్చు.
0: చేదైన పాలుగారే ఆకులు పురుగులకు నచ్చవు. వాటికి కొన్ని వాసనలు పడవు. అందుకే అవి వాసనలు వచ్చే మొక్కల ఆకుల మీద దాడి చేయవు. అలాంటి ఆకులు తినడానికి పశువులు ఇష్టపడవు. పురుగులు ఆ ఆకులని తినలేవు, సొనని పీల్చలేవు. కనుక ఈ ఆకులు పురుగుల బారిన పడవు.
1: కానీ మీ పంట మీద పురుగులు దాడి చేస్తే ఆ ఆకులను వాడి మీరే సొంతంగా కీటక వికర్షకాన్ని తయారు చేసుకోవచ్చు. 10 లీటర్ల పురుగుల మూలిక వికర్షకాన్ని తయారు చేయడానికి 5 వేర్వేరు రకాల ఆకులని కలిపితే మంచిది. పాల వంటి సొన ఉండే జిల్లెడు, అడవి ఆముదం వంటి ఆకులు 1 కిలో కావాలి. ఆ పాల వంటి సొన పురుగులకి మాత్రమే కాక పశువులకి మనుషులకి కూడా విషమే కాబట్టి జాగ్రత్త. ఒక పంట మీద చల్లితే పురుగులకి ఆ మొక్కలు విషపూరితంగా తోచి ఆ పంట మీద దాడి చేయవు. 1 కిలో వేప, అడ్డరసం వంటి చేదు ఆకులని, పశువులు తినని కొల్లివిత్తు, ఆముదం ఆకులు 1 కిలోతో కలపాలి. 1 కిలో కొండబావిలి, యూకలిప్టస్ వంటి వాసన వచ్చే ఆకులను, పురుగు పట్టని కానుగా, మద్ది వంటి ఇతర ఆకులను కలపాలి.
0: ఒక్కోసారి తెల్లసొన ఉండే ఆకులు దొరికినప్పుడు చేదుగా ఉండే ఆకులు 1 కిలో కలుపుతాను. కొన్ని ఆకులు దొరకలేదని బెంగక్కర్లేదు. దొరికిన వాటితోనే ఈ ద్రవాన్ని తయారు చేయవచ్చు.
1: ఈ ఆకులని తరిగితే అవి తమ వాసనలని త్వరగా వెదజల్లుతాయి. వాటిని 1 డబ్బాలో పోసి 10 లీటర్ల నీళ్లు పోయాలి. 1 లీటర్ గోమూత్రాన్ని ఆకులతో తయారయ్యే కీటక వికర్షక మిశ్రమాన్ని కలిపి నీడలో ఉన్నప్పుడు మూత్రంలోని సూక్ష్మజీవులు త్వరగా పెరిగి ఆకుల్లోని సొనని వెలువరిస్తాయి. కాబట్టి డబ్బాని నీడలో ఉంచి మూత పెట్టాలి. శుభ్రమైన కర్రతో రోజూ కలియబెట్టాలి.
0: వారంలోపు డబ్బాలో ఆకులు రంగు మారుతాయి. ఆకులు కొద్దిగా కుళ్ళుతాయి కూడా. దాంతో మిశ్రమం తయారైనట్లు తెలుస్తుంది.
1: వారం తర్వాత నూలుగుడ్డ లేదా జల్లెడతో మిశ్రమాన్ని వడగట్టాలి. ఈ వికర్షకాన్ని గాలిచోరని డబ్బాలో పోసి 2 నెలల వరకు నిల్వ చేయవచ్చు. వడగట్టిన తర్వాత మిగిలిన ఆకులని మీ గాయగూరల మొక్కలు లేదా పండ్ల మొక్కల మధ్య ఉంచి మట్టి సారాన్ని పెంచవచ్చు. మీకు కాషాయం త్వరగా కావాలన్నా మీ వద్ద గోమూత్రం లేకపోయినా మలర్విలీ చెప్తున్నట్లు మీరు మరో పద్ధతిని పాటించి దాన్ని తయారు చేయవచ్చు.
0: కషాయం త్వరగా కావాలంటే ఈ ఆకులన్నీ 1 పెద్ద కుండలో పోసి 20 లీటర్ల నీళ్లు పోసి అవి 10 లీటర్లు మిగిలేంత వరకు ఉడకపెట్టాలి. మూత పెట్టి 1 రోజంతా కుండని నీడలో ఉంచాలి. చల్లే ముందు 10 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి అందులో 250 గ్రాములు ఇంగువా వేసి 200 చదరపు మీటర్ల మీద చల్లవచ్చు. ఇంగువా వాసన పురుగులకి నచ్చదు.
2: ఒకే వికర్షకాన్ని వాడితే పురుగులు తెలివిగా దానికి అలవాటు పడతాయి. అందుకని 2 రకాల వికర్షకాల్ని వాడాలి. ఒకసారి 1 రకాన్ని చల్లితే రెండోసారి 2 రకాన్ని చల్లాలి. ఇలా వికర్షకాల్ని మార్చుతుంటే కీటకాలు దాడి చేయలేవు.
1: ఇంకో రకం వికర్షకాన్ని తయారు చేయడానికి 250 గ్రాముల అల్లం, 250 గ్రాముల వెల్లుల్లి, 250 గ్రాముల పచ్చిమిరపకాయలని కలిపి దంచాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరప చాలా కారం కాబట్టి ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు గ్లవ్స్ వేసుకోవాలి. ఒక కుండలో 5 లీటర్ల నీళ్లు పోసి ఈ గుజ్జుని బాగా కలిపి ఉడకబెట్టాలి. కషాయం చల్లబడ్డ తర్వాత 1 లీటర్ గోమూత్రాన్ని కలిపి వారం పాటు పులియనివ్వాలి. వారం తర్వాత కషాయాన్ని

0: మూలిక కషాయాన్ని 10 లీటర్ల నీళ్లలో 500 గ్రాముల జిగురుతో కలిపి ఏ పంట మీదనైనా చల్లవచ్చు. ఈ మొత్తం 200 చదరపు మీటర్లకు సరిపోతుంది. పురుగుదాడి తీవ్రంగా ఉంటే 5 లీటర్ల కషాయాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపవచ్చు. మీ పంటని రోజూ గమనించాలి. పురుగులు దాడి చేసిన మొదట్లోనే వికర్షకాన్ని చల్లితే వాటిని పూర్తిగా అరికట్టవచ్చు. పంట మీద పురుగుల దాడి జరగకుంటే నివారక చర్యగా నెలకోసారి చల్లితే చాలు.
1: వికర్షకంలో నిమ్మరసాన్ని కలుపుతాను, అది పురుగులను చికాకు పెడుతుంది. లీటర్ వికర్షకంలో 100 మిల్లీలీటర్ల నిమ్మరసాన్ని కలిపితే మంచి ఫలితాలు వస్తాయి.

0: మనం ఏం నేర్చుకున్నాం? వ్యవసాయం ప్రకృతి మీద చేసే యుద్ధం కాదు, దానితో భాగస్వామ్యం. మీ పొలానికి చుట్టూత మధ్యలోనూ ఎక్కువ పూల మొక్కలు వేసి పుష్పపరాగం చేసి పంటలని కాపాడే పురుగులని ఆకర్షించాలి. కొన్ని మొక్కలు కీటకాలని సహజంగానే వికర్షిస్తాయి. వాటిని మీ పంట మధ్యలో నాటి పురుగులను వికర్షించవచ్చు. మీ ప్రాంతంలో పెరిగే అడవి మొక్కలని గుర్తించి ఖర్చు లేకుండా మీరే స్వయంగా మూలికా కీటక వికర్షకాన్ని తయారు చేయవచ్చు. తెల్లసన వచ్చేవి, చేదుగా ఉండే ఆకులు, వాసన వచ్చే ఆకులు 5 కిలోలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి 10 లీటర్ల నీళ్లు పోయాలి. వికర్షక మిశ్రమాల కషాయాన్ని తయారు చేయడానికి 1 లీటర్ గోమూత్రాన్ని కలపాలి. డబ్బాను నీడలో ఉంచి రోజూ కలియబెట్టాలి. 2 రకాల మూలికా వికర్షకాలను మార్చి మార్చి వాడటం మంచిది. 2వ రకం వికర్షకాన్ని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపల గుజ్జుతో చేయాలి. గుజ్జుని 5 లీటర్ల నీళ్లలో ఉడకబెట్టాలి. చల్లబడిన తర్వాత అందులో 1 లీటర్ గోమూత్రాన్ని కలిపి పులియనివ్వాలి. ఏ పంట మీదనైనా పురుగులని అదుపు చేయడానికి ఈ కీటక వికర్షకాలని వాడవచ్చు.
1: పురుగుల మందులు కొనడానికి మేము డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. ప్రయోజనకరమైన కీటకాలు ఉంటే దిగుబడి బాగుంటుంది. కీటక నాశనులు వాడని పళ్ళు రుచి బాగుంటాయి, కాబట్టి జనాలు వాటికి ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. మా ఆవిడ కీటక వికర్షకాలని తయారు చేసి అమ్ముతుంది, దాంతో మాకు అదనపు ఆదాయం వస్తుంది. అంచేత మేం చాలా సంతోషంగా ఉన్నాం.
2: நம்ம காய எல்லாமே விரும்பி வாங்க ஆரம்பிக்கிறாங்க.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరం లో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: Yes, who's it?
3: Don Sino.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞానదర్శిని కార్యక్రమంలో ప్రాణాంతకం ప్లాస్టిక్ వాడకం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనిషి సుఖపడటానికి అలవాటు పడ్డాడు. విలాసవంతమైన జీవితానికి బానిసై తాను ఏం చేస్తున్నది, ఏం తింటున్నది, ఎలా బ్రతుకుతున్నది ఆలోచించడం లేదు. విలువల్ని మరచి ప్రవర్తిస్తున్నాడు. పుట్టుట గిట్టుట కొరకే అని అందరికీ తెలిసిందే. మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే. శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందినాడు మట్టి పాత్రల్లో వంట చెరకులతో వంట చేసుకునేవారు. దాహమైనప్పుడు ముంతడు మజ్జిగ తాగేవారు. తాబేటి కాయ నిండా నీళ్లు పోసుకుని పొలానికి వెళ్లేసరికి అవి చల్లగా అయ్యేవి. దాహమైనప్పుడు వాటిని త్రాగేవారు. ఇళ్లల్లో మట్టితో చేసిన పిడతలు, మొంతలు, కుండలు, బాణలు, గరిసెలు, కూజాలు వాడేవారు. మనిషికి ఇవి ఎంతో ఆరోగ్యాన్నిచ్చేవి. కాని ఈనాడు కూజాల స్థానంలో వాటర్ కూలర్లు, ఫ్రిడ్జ్లు వచ్చాయి. తాబేటికాయ స్థానంలో వాటర్ బాటిల్స్ వచ్చాయి. గోరింటాకు స్థానంలో గోళ్ల రంగులు, కుంకుమ స్థానంలో స్టిక్కర్లు వచ్చి చేరాయి. పూర్వం బజార్ నుండి సామాన్లు తేవాలంటే గుడ్డ సంచులు, గోని సంచులు వాడేవారు. ఇవి పాడయ్యాక త్వరగా చిరిగి మట్టిలో కలిసిపోతాయి. ఆ తర్వాత కాగితాన్ని తయారుచేసి కాగితపు సంచుల వాడకాన్ని ప్రారంభించాడు మానవుడు. ఇవి కూడా త్వరగా మట్టిలో కలిసిపోయేవి. ఆ తర్వాత ప్లాస్టిక్ వాడకంలోకొచ్చింది. బకెట్లు, చెంబులు, స్పూన్లు వంటి గృహోపకరణాలు తయారుచేసి వాడటం ప్రారంభించాడు. ప్రస్తుతం ప్లాస్టిక్ సంచులు, క్యారీ బ్యాగులు వివిధ రంగుల్లో తయారవుతున్నాయి. క్యారీ బ్యాగులు చూడటానికి అందంగా పలు రంగుల్లో ఉన్నా, చేత్తో పట్టుకోవడానికి తేలిగ్గా ఉన్నా, సామాన్లు మోసుకురావడానికి అనువుగా ఉన్నా, అవి ఎంత అనారోగ్యం

వైఫల్యానికి దారితీస్తాయో ఎవరూ ఆలోచించడం లేదు. శాస్త్రవేత్తలు ఇవి ప్రమాదకరమని నిర్ధారించాక కూడా మన దేశంలో వీటి వాడకం నిరాటంకంగానే సాగుతూనే ఉంది. ఈ మధ్య పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. ఇవి ఆరంభ స్థూరత్వమే అని అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మూడ్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. అయితే విజయవాడ పట్టణంలో క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ బ్యాగులు తయారు చేసే కంపెనీలు విజయవాడలో కోకలలు. ఈ కర్మాగారాలు, ఫ్యాక్టరీలు పనిచేయకపోతే కార్మికులు రోడ్డున పడతారని, ఉద్యోగాలు పోతాయని ఉద్యమాలు సాగించారు. వివిధ రంగుల్లో ఉండే క్యారీ బ్యాగులు మరీ ప్రమాదమని తేల్చారు. అంటే బ్యాగుల తయారీలో వాడే రసాయనాలు మనిషికి అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయని నిర్ధారణ అయింది. అంతేకాదు, క్యారీ బ్యాగులను ఉపయోగించి పారేసిన తర్వాత అవి చెత్తకుండీ చేరతాయి. పట్టణాల్లో అయితే వీధుల్లో తిరిగే ఆవులు, పశువులు తింటున్నాయి. ఇవి జీర్ణం కావు, ప్రేవుల్లో చేరి వాటిని అనారోగ్యానికి గురిచేస్తున్నాయని చెప్తున్నారు. చిరిగిపోయినా ముక్కలైనా ఇవి లక్షల సంవత్సరాల దాకా నాశనమవ్వవు. మరి వేల ఫ్యాక్టరీల ద్వారా తయారయ్యే లక్షల కోట్ల క్యారీ బ్యాగులు భూమిలో కలిసిపోకపోతే 100 సంవత్సరాలు మాత్రమే జీవించగలిగిన మనిషి ఆరోగ్యం ఎలా సాగాలి? అంటే ఒక వ్యక్తి ఒక క్యారీ బ్యాగును వాడి పడేస్తే ఇదే 1000 తరాల వరకు పాడవకుండా భూమి పొరల్లో కూరుకుపోయి ఉంటుందన్నమాట. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరిస్తామని ప్రకటించడం నిజంగా పర్యావరణ పరిరక్షణలో వచ్చిన మంచి మార్పే. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఆచరిస్తే అది మంచి వాతావరణం అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వీధిలో పడేసిన ప్లాస్టిక్ వస్తువుల మీద పరిశోధన చేశారు. అక్కడ వీధుల్లో సంచరించే ఆవులు వాటిని తినడం వల్ల నెలకు 20 నుండి 25 ఆవుల దాకా మరణిస్తున్నాయట. ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు కాల్చితే హానికరమైన కార్సినోజనిస్ ఆవిర్లు విడుదలవుతాయి. ఇవి మనిషి పీల్చితే అనారోగ్యానికి గురవుతాడు. ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు త్వరగా నాశనం అవని గుణాలు ఉండటం వల్ల రీసైక్లింగ్ విధానానికి పనికిరావు. ఇటువంటి వాటిని వాడకం వల్ల భూమి పొరల్లో కూరుకుపోయి భూగర్భ జలాలు సైతం కలుషితం అవడానికి కారణం అవుతున్నాయి. హోటళ్లు, కూరగాయల మార్కెట్, పచారీ షాపులు, చికెన్ సెంటర్లు ఈ బ్యాగులు వాడకపోతే వారి వ్యాపారమే లేదు. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. 2004 చట్టం ప్రకారం ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, వాడకం, అమ్మకం విషయాల్లో నియంత్రణ ఏర్పరిచింది. వివిధ కంపెనీలు తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలను, రసాయనాలను, నాణ్యతను పరీక్షించడానికి అమెరికన్ సొసైటీని ఆశ్రయిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ కార్యదర్శి శ్రీ నైని జయశీలన్ చెప్పారు. నాణ్యతా లోపాలున్న ప్లాస్టిక్ను వాడరాదన్నది నిబంధన. వేడి, నీరు, అల్ట్రావయోలెట్ కాంతి, ఆక్సిజన్ వంటి అంశాలపై ఈ బ్యాగుల తయారీ ఆధారపడి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఢిల్లీలోని ప్లాస్టిక్ తయారీదారులు మాత్రం తాము తయారు చేసే బ్యాగులు కాలుష్య కారకాలు కావని, స్టార్చ్, పాలిస్టర్తో తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో 90% వరకు స్టార్చ్ ఉంటుందని, ఇది పాలిథిన్తో కలిపి తయారు చేస్తామని చెప్తున్నారు. డెర్మా ప్లాస్టిక్ స్టార్చ్ను పాలీ కాప్రాలాకోన్, పాలీ బ్యూటిలిన్, యాడిపేట్ టెరిఫలేట్తో కలిపి బ్యాగులు తయారు చేయడం వల్ల నీరు, కార్బన్ డయాక్సైడ్, మూలకాల మిశ్రమాలు, బయోమాస్ విడుదలవుతుంది. స్టార్చ్, పాలిథిన్, పాలీప్రాపిలోన్తో కలిపి తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు 2003 రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల వేలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నందున రాష్ట్రంలో క్యారీ బ్యాగులు తయారు చేయడాన్ని నిషేధించడం లేదని, తయారైన బ్యాగుల్నే ఇతర రాష్ట్రాలకు అమ్మాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ విలాస్రావు దేశ్ముఖ్ చెప్పారు. 5 ఏళ్ల క్రితమే 20 మైక్రాన్ల దళసరి కంటే తక్కువగా ఉండే బ్యాగులు తయారు చేయడాన్ని నిషేధించింది. కాని ఈ నిషేధాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ పర్యాయం ఈ నిషేధంపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 30 రోజుల వ్యవధి ఇచ్చారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందాక మాత్రమే నిషేధం విషయంలో నోటిఫికేషన్ జారీ చేస్తారు.
రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్లాస్టిక్

క్యారీ బ్యాగులు తయారు చేసే కర్మాగారాల వల్ల ఏటా 3,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. అఖిల భారత ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాలిపాల్ సింగ్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం మీద 30,000 ఫ్యాక్టరీలున్నాయి. ఇందులో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా 800 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ముంబైలో ప్రభుత్వ అనుమతి లేకుండా బాందూప్, ములన్, వసాయ్, వాషీ, నేవీ ముంబై ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కాని ముంబై కాలుష్య నియంత్రణ సంస్థ అధికారులు గత 5 ఏళ్ల కాలంలో కేవలం 3 యూనిట్లను మాత్రమే తనిఖీ చేసింది. అయితే ఈ నిషేధం వల్ల ప్రజల నుండి ప్రతిఘటన వస్తుందా? పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు, మందుల తయారీకి వాడే బ్యాగుల స్థానంలో వేటిని వాడాలి అని మేధావులు, నిపుణులు సైతం ఆలోచనలో పడ్డారు. మనిషి జీవితంతో మమేకమైన ప్లాస్టిక్ వాడకం మానుకోవాలంటే కష్ట సాధ్యమేనని వినియోగదారులంటున్నారు. అయినా కాలుష్యాన్ని తగ్గించాలంటే, నియంత్రించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాల్సిందే. మలిస్నెస్, ఇంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ప్రాణాంతకం ప్లాస్టిక్ వాడకం అనే అంశం గురించి విన్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుంటుంది మీ విజయ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

105.4. గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. నేను మీ ఆర్జే మేఘ్నా. ఈ రోజు మన అది సంగతి ప్రోగ్రామ్ లో కొన్ని కొత్త విషయాలను అయితే మీకోసం తెచ్చేసానండి. మీరు రెడీగా ఉన్నారా విషయాలు వినడానికి? అందులో స్టార్టింగ్, సెల్ఫీల కోసం స్టూడియో అంట. ఫోన్ లో తీసుకున్న ఫన్నీ సెల్ఫీను, క్లిక్ అనిపించే అందమైన దృశ్యాన్ను వాట్సాప్ స్టేటస్ గానో, ఫేస్బుక్ వాల్ మీదో, ఇన్స్టాలో లేదా ట్విట్టర్లోనో పోస్ట్ చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఇతరులు పంచుకున్న ఫోటోల కంటే ఇంకా మంచివి పెట్టాలనిపిస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య యువత రకరకాల ప్రయోగాలు చేసి సెల్ఫీల కోసం ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు మనకు తెలుసు. అవన్నీ గమనించిన 26 ఏళ్ల వీల్డోవెర్ లండన్ లో ఏకంగా సెల్ఫీలు, ఫోటోల కోసం ఒక స్టూడియోనే ఏర్పాటు చేశాడంట. ఇందుకోసం 20 గదులున్న రకరకాల థీమ్లతో డిజైన్ చేయించిన విల్ 70-80 నాటి ఫోటోలు, ఫోన్లు, టీవీలు, వాచ్లు వంటి యాంటిక్ పీస్ రెప్లికాలతో పాటు స్పైడర్, ఆర్మీ తదితర దుస్తుల్ని, పెద్ద పెద్ద సాఫ్ట్ టాయ్స్ ని అందుబాటులో ఉంచాడంట. నచ్చిన థీమ్లు వాటికి మ్యాచ్ చేయాలగు దుస్తులు వేసుకుని ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి పిల్లల నుంచి పెద్దల వరకు తెగ ఉత్సాహపడిపోతున్నారటండి. ఈ పెద్ద మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో కొందరైతే ఇంకా రోజంతా సెల్ఫీలు తీసుకుంటూనే ఉండటం ఇక్కడ విశేషం. అదండి సెల్ఫీల కోసం స్టూడియో. మీకోసం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఇప్పుడు మనకెంతో ఇష్టమైన కిట్ క్యాట్ చాక్లెట్ కాగితంలో వచ్చేస్తుందంట. కాగితమా, ప్లాస్టిక్ కవర్ లో కదా వచ్చేది, కానీ ఇప్పుడు కాగితంతో వస్తుందంటండి. నోట్బుక్ లో కాగితాలతో పడవలు చేసిన, వానలో వదిలిన చిన్ననాటి జ్ఞాపకాలు మనలో చాలా మందికి ఉండే ఉంటాయి. అయితే జపాన్ లో మాత్రం అలా కాగితాలతో బొమ్మలు చేయడం ఒక కళ, దాన్ని ఆరిగామి అంటారు. అందుకు ప్రత్యేకంగా అల్యూమినియం ఫాయిల్ మాదిరిగా కాగితము ఉంటుందన్నమాట. అది కలప గుజ్జుతో చేసిందే అయినా చాలా మందంగా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నెస్లే సంస్థ తమ ఉత్పత్తి అయిన కిట్ క్యాట్ ప్యాకింగ్ కి ఆ కాగితాన్నే వాడుతున్నట్టు ప్రకటించింది. జపాన్లో అత్యంత ఆదరణ ఉన్న చాక్లెట్ కిట్ క్యాట్ కావడంతో తయారీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏడాదికి వీటి ప్యాకింగ్ కోసం దాదాపు 380 టన్నుల ప్లాస్టిక్ అవుతుందంట. ఇక నుంచి పర్యావరణానికి హాని చేయకూడదని

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.

0: 9001 9001 93.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. అక్కడ మాంసం తినడం నేరం అంటండి. అదేంటి, మాంసం తినడం నేరమా? ఇంతకీ అది ఎక్కడా? అది గుజరాత్ లోని భావనగర్ జిల్లా పాలితాన్ పట్టణంలో. అక్కడ దాదాపు 900 జైన దేవాలయాలు ఉన్నాయట. జైన్లు ఎక్కువగా ఉన్న పాలితాన్ కు జైనమాత ప్రచారకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. జైన మతంలో మాంసాహారం ఉట్టొద్దని, హింసకి దూరంగా ఉండమని చెబుతుంటారు. అందుకే అక్కడ మత ప్రచారకులు పోరాడి మరీ అధికారికంగా మాంసాహారాన్ని నిషేధించారు. ఇప్పుడు అక్కడ మాంసం, గుడ్లు అమ్మడం, తినడం చట్ట నిరుద్ధం. ఇప్పటికే గ్రామస్తులంతా ఒక మాట మీద ఉండి ఇలాంటి నియమాల్ని పెట్టుకున్న కొన్ని గ్రామాలు మన దేశంలో ఉన్నాయి. అయితే మాంసాహారం విషయంలో ఏకంగా ప్రభుత్వమే కలగజేసుకుని చట్టం తీసుకొచ్చింది ఒక పాలితానాలో మాత్రమే. మాంసం ఎక్కడ తినకూడదో తెలుసుకున్నాం కదండి. మీకోసం ఇప్పుడు మంచి సాంగ్ అయితే ప్లే చేస్తాం, విని ఆనందించండి.

0: ఫార్మల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఈ రోజు మన అది సంగతి ప్రోగ్రామ్ లో లాస్ట్ విషయం ఏంటంటే, పిల్లల పుట్టుక, వారి జాతకం, నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరంతోనే పేరు పెట్టడం చాలా మంది చేస్తుంటారు. ఆ పేర్ల కోసం పుస్తకంలోను, వెబ్సైట్స్ లోను గాలించి మరీ సెంటిమెంట్కి తగినట్టు పేరు పెట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు లండన్ లో మరికొన్ని దేశాల్లో పిల్లలు డిస్నీ సినిమాల్లో పాత్రల పేర్లు పెట్టేస్తున్నారంట. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల మందికి పైగానే ఆ పేర్లను పెట్టారని ఒక ట్రావెల్ ఏజెన్సీ తన సర్వేలో తెలిపింది. డిస్నీ సినిమాల్లో సరికొత్త పేర్లను సృష్టించింది పెట్టింది ఆ సంస్థ. అందుకే కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు డిస్నీ వాళ్ళ సినిమాలు చూసి పలకడానికి తేలిగ్గా ఉండే పొట్టి పేర్లను ఎంచుకుని మరీ పెడుతున్నారట అక్కడ. తాజాగా విడుదలైన లయన్ కింగ్ లోని సింబా, నాలా పేర్లు యమా ఫేమస్ అయ్యాయి అంటండి అక్కడ. అందుకే పిల్లలకు ఆ డిస్నీ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ పేర్లు పెడుతున్నారు. అదండి ఇవాళ మన అది సంగతి ప్రోగ్రామ్ లో కొన్ని కొత్త విషయాలైతే తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే అది సంగతి ప్రోగ్రామ్ లో ఇంకొన్ని మంచి విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే మేఘ్నా.

0: తండ్రి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: హెల్లో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. మరి ఈరోజు టాపిక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు కదా? అదేనండి, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ రోజుని ఒక్కసారిగా మంచి మూడ్లోకి తీసుకెళ్లే చిన్న విషయం ఏది. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో.
3: హలో అండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు ఫిరోజ్ అండి.
3: హలో ఫిరోజ్ గారు, టాపిక్ విన్నారా అండి?
4: విన్నాను మేడం.
3: మరేమైనా ఆన్సర్ చెప్తారా? ఏమండి?
4: భీమవరం నుంచి డిస్ట్
3: ఓకే అండి. మరి టాపిక్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా?
4: టాపిక్ గురించి
3: ఓకే అండి.
4: హలో.
3: హలో శ్రీను గారు.
5: చెప్పండి.
3: ఏం చేస్తుంటారు?
5: టైలరింగ్ అండి.
3: ఓకే. మరి ఈరోజు టాపిక్ విన్నారా మీరు?
5: లేదండి, నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చాను, మాకు ఫోన్ ఇచ్చారు ఆయన.
3: ఓకే, మరి మీకోసం ఇంకోసారి టాపిక్ చెప్తున్నాను, వినేయండి.
5: ఏమండి?
3: మీకోసం ఇంకోసారి టాపిక్ చెప్తున్నాను, వినేయండి.
5: అర్థం కాలేదండి.
3: టాపిక్ చెప్తున్నానండి.
5: చెప్పండి.
3: మీ రోజుని ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్తున్న చిన్న విషయం ఏది?
5: పాట కావాలండి.
3: పాట కావాలా?
5: పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో మంచి పాట పోయండి.
3: ఓకే అండి. ఓకే, షూర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
5: ఓకే.

0: హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. గుడ్. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు రోహిత అండి.
0: హలో రోహిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇక్కడే అండి, భీమవరం.
0: ఓకే అండి, మరి ఏం చేస్తుంటారు?
1: ఏం చేస్తాను, చదువుకుంటానండి.
0: ఓ నైస్ అండి. ఏం చదువుకుంటున్నారు?
1: ఏంటండి,
0: ఏం చదువుకుంటున్నారు?
1: హలో,
0: వినిపిస్తోందా అండి?
1: వినిపిస్తుందండి.
0: ఏం చదువుకుంటున్నారు?
1: ఇప్పుడు 10th కంప్లీట్ అయ్యిందండి.
0: ఓ ఓకే అండి. మరి టాపిక్ విన్నారా ఈరోజు?
1: వినలేదండి.
0: ఓకే, మీకోసం మళ్ళీ ఇంకోసారి టాపిక్ చెప్తున్నాను, వినేయండి. మీ రోజుని ఒక్కసారిగా మంచి మూడ్లోకి తీసుకెళ్లి చిన్న విషయం ఏమన్నా ఉందా?
1: మంచి విషయంలోకి వెళ్ళిందంటే ఏమీ లేదండి.
0: లైక్ మీరు మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందా?
1: ఆహా, ఏమీ లేవండి.
0: ఓకే, మరి ఏమైనా సాంగ్ వినేయాలనుకుంటున్నారా?
1: మీ రేడియో విష్ణు, అది సండే మాత్రం పనిచేయదండి కాలు.
0: సండే 24/7 పనిచేస్తుందండి, కానీ సండే మొన్న సండే లైవ్ ఇవ్వడానికి ఎవరు రాలేదు అంతే.
1: మొన్న సండే చూసానండి, అసలు ఫోనే కలవలేదు.
0: అవునండి, అంటే సండే కొంచెం లీవ్లో ఉండే కొంచెం. సో
1: మీది

0: నార్సగ్రహన్న రేడియో స్టేషన్ ఎక్కడండి?
1: విష్ణు కాలేజ్ అండి. విష్ణు కాలేజ్
0: లో మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు?
1: అవునండి.
0: అవునా?
1: యా, మీరు ఏమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా అండి?
0: ఏంటండి
1: సాంగ్
0: అండి? అర్జున్ రెడ్డిలో బ్రేకప్ మూవీలో సాంగ్ అంటే వచ్చేసారా?
1: యా,
0: అది ప్లే చేయండి.
1: ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
0: ఎవరికి? మా ఫ్రెండ్ గారిని డెడికేట్ చేయబోతున్నాను.
1: ఓకే అండి, మీ ఫ్రెండ్ కోసం ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ సౌమ్య మేడం గారు, బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాను మేడం. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: హలో పోలయ్య గారు, మరి ఈరోజు టాపిక్ వినేశారా అండి?
1: చెప్పండి మేడం. లేదు.
0: ఓకే, మీ రోజును ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లే విషయం ఏమన్నా ఉందా?
1: మంచి మూడ్ లో తీసుకుపోయే విషయం ఏమంటే, నాకు ఎక్కువగా మంచి మూడ్ గా తీసుకునే విషయం ఏమంటే, ఫ్రెండ్స్ తో, రేడియో ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం, రేడియోలో పాల్గొనడం, వాళ్ళతో, రేడియో శ్రోతలతో కలపగలుపుగా మాట్లాడడం, వాళ్ళందరినీ కలుపుకొని మన రేడియో కార్యక్రమాలు షేర్ చేసుకోవడం మేడం.
0: చాలా బాగుందండి. మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? కులదైవ మూవీ నుంచి పద పదవే వయారి గాలి పటమా, పద పదవే వయారి గాలి పటమా, పైన పక్షిలాగా ఎగురుతావు, బిక్కమేకం వేసి చూస్తావు, పదవే గాలి పటమా పాట ఉంటుంది మేడం.
0: ఏమాటకా మాటకానండి, మీరు మంచి సింగర్ అండి బాబు.
1: థ్యాంక్ యూ మేడం. ఆ పాట వినిపిస్తాడు మేడం, మా ఇష్టం ఎఫ్ఎం వింటున్న శ్రోతల అందరి కోసం, మీకోసం, మా కోసం, అలాగే మిగతా ఆర్జీల కోసం, మా విజయ మేడం గారికి, అలాగే ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాట వినిపించడం మేడం. అందరికీ హాయ్, అందరికీ బాయ్.
0: ఓకే అండి, అందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: పుల్లారావు. బాగున్నారా?
0: బాగున్నానండి పుల్లారావు గారు. ఈ రోజు టాపిక్ విన్నారా అండి? అవునండి. మీ రోజున ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లే చిన్న విషయం ఏంటి? సాంగ్ వినాలనుకుంటున్నారా
1: మేడం? ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వర గారికి, వెంకరాజ్ గారికి, పిన్ని బాబాయ్ గారులతో హాయ్ చెప్పండి.
0: అందరికి హాయ్ అండి.
1: జర్నీలో నుంచి మీ పేరు తెలియదు అనే సాంగ్, జర్నీ మూవీస్ అండి.
0: ఏంటండి?
1: హలో.
0: ఏం
1: జర్నీ అండి?
0: జర్నీ. ఓకే.
1: అందులో నుంచి మీ పేరు తెలియదు.
0: ఓకే అండి.
1: మీ పేరు ఏంటి మేడం?
0: నా పేరు సౌమ్య అండి.
1: సౌమ్య కదా? ఓకే ఓకే
0: ఓకే అండి. మీకోసం ఈ మంచి పాటను వినిపించేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరి ఒక మంచి పాటనైతే వినేశారు కదా, మనం ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీచురాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: హలో వెంకటాచారి గారు, మరి రోజు టాపిక్ వినేశారా అండి?
1: వినలేదు మేడం, చెప్పండి.
0: మీ రోజును ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లి చిన్న విషయం చెప్పండి.
1: అంటే ఒక రోజులో సంతోషం వచ్చే మూడు ఒకసారి ఉంటది మేడం, అది
0: ఏదైనా ఒక విషయం పంచుకోవచ్చు కదా. ఏదైనా ఒక చిన్న విషయం చెప్పండి.
1: ఏదంటే అందులో మనం ఎప్పుడు ఇది చేస్తుంటాం కదా, కష్టం చేసి ఒకసారి సుఖం అనిపించినప్పుడు రేడియో పాటలు విన్నప్పుడు మా రేడియో మాటలు పాటలు వస్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది.
0: అవునా అండి? ఓకే, మరి ఏమైనా సాంగ్ వినేయాలనుకుంటున్నారా?
1: గంగోత్రిలో ఒక తోటలో ఒక పువ్వు పూసింది అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మరి సాంగ్ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: అందరికీ డెడికేట్ చేస్తున్నా.
0: ఓకే అండి, మీకోసం ఒక మంచి పాటను వినిపించేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Hello listeners, welcome back to Must Time Pass with me, RJ Soumya. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హాయ్ అండి.
0: మీ పేరు?
1: పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
0: ఓకే అప్పలరాజు గారు, మరి ఈరోజు టాపిక్ వినేశారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి ఏమైనా చెప్తారా?
1: మన ఒక రోజులో బాగా చేయాలంటే ఫ్రెండ్స్ అందరూ ఒక చోట ఏకమవుతాం అండి.
0: అవునా అండి?
1: ఏకమయ్యి మాకు ఇష్టమైన మంచి పాటలు సౌండ్ స్పీకర్లు పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తాం అండి, డాన్స్ చేస్తాం.
0: అవునా అండి?
1: మాకు డాన్స్ అంటే ఇష్టం. మంచి ఊపిరి పాటలు పెట్టుకుని బాగా డాన్స్ చేస్తాం అండి.
0: ఓకే అండి. మరి ఏదైనా ఒక మంచి ఊపిరి సాంగ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఊపిరి సాంగ్ చెప్తానండి. దొంగ మొగుడు సినిమా ఉందండి మన దగ్గర.
0: ఉందండి.
1: ఆ సినిమాలో కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏ పాటిదో, వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో, ఆ పొంగు చూసి మెచ్చి వచ్చానే, ఇచ్చే రోజు వస్తే అన్ని ఇస్తాలే, ఊరించకు నన్ను వేధించడం న్యాయమా, కోకమ్మ చెప్పమ్మ తెలుసుకు ఈ పాటిదో, వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో. ఆ సాంగ్ ఏంటి మేడం?
0: చాలా బాగా పాడారండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: మన కృష్ణ రేడే ఉంటున్న వారందరికి, అట్లాగే మన విజయ మేడం గారికి, అలాగే మీకు కూడా.
0: థ్యాంక్స్ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మీరు చెప్పిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తున్నాం ఈ ఒక్క మంచి పాటకు మీకోసం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: Dr. Sanjay Homeo Care, Germany, Switzerland and high-quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital, mana Dr. Sanjay Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirgha kalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
3: వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం బస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
4: హలో.
3: హలో అండి.
4: హలో మేడం. నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు బాలాజీ మేడం.
3: హలో బాలాజీ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: మహబూబ్నగర్ నుంచి మేడం.
3: ఓకే అండి. మరి రోజు టాపిక్ వినేసారా?
4: టాపిక్ ఇన్లే మేడం, ఇప్పుడే పెట్టినా నేను.
3: ఓకే ఓకే. మీ రోజును ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లి ఒక చిన్న విషయం చెప్పండి.
4: ఏంది మేడం, నాకు అర్థం కాలే.
3: మీ రోజుని ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లి ఒక చిన్న విషయం.
4: ఈ రోజా?
3: ఈ రోజనే కాదు, మీరు ఏదైనా బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఇది చేస్తే గుడ్ మూడ్ లోకి వెళ్ళిపోతాను అన్న ఒక సిచ్యువేషన్.
4: నాకు అర్థం కాలే మేడం, అది నాకు రాదు.
3: ఓకే అండి. ఇప్పుడు మీకు మూడ్ బాగాలేదనుకోండి, కొంతమంది ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలనుకుంటారు, ఇంకొంతమంది సాంగ్స్ వింటూ ఉంటారు, అలా మీరేం చేస్తుంటారు?
4: మూడు బాగాలేనప్పుడా మేడం? నేను మూడు బాగాలేకుంటే ఏం చేస్తానంటే, మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది, పార్క్ లో పోతా.
3: ఓకే అండి.
4: పార్క్ లో పోతా, పార్క్ లో పోయి రేడియో పెట్టుకుని యాప్ ద్వారా రేడియో వినుకుంటా కూర్చుంటా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని ఇంటికి వచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా పాట విని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం మేడం.
3: మూడ్ సెట్ అయిపోతుంది.
4: సెట్ అయిపోతుంది.
3: ఓకే అండి. మరేమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా?
4: ఏంటి మేడం,
3: మీరేదో అంటున్నారు?
4: మేడం నాకేంటంటే, నేను లేడీస్ టైలర్ని కదా, కస్టమర్లు జరా ఇది చేస్తుంటారు.
3: ఓకే ఓకే.
4: ఒక్కొక్కసారి టెన్షన్ వస్తుంటది.
3: ఓకే అండి.
4: ఆ ఫోన్ ద్వారా టెన్షన్ వస్తుంటది. మా ఇంటి దగ్గరనే పార్క్ అవుద్ది, ఆ పార్క్ లో పోయి హాఫ్ అన్ అవర్ కూర్చొని ఏదో పాటలు వినుకుంటా వచ్చింటే రిలీఫ్ అవుతుంది మైండ్ అనేది.
3: నైస్ అండి. మరేమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా?
4: ఏంది మేడం,
3: ఏమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా?
4: సాంగ్ గురించి కాల్ చేసిన మేడం.
3: మరి చెప్పండి.
4: మీ పేరు మేడం?
3: నా పేరు సౌమ్య అండి.
4: సౌమ్యనా మేడం? థ్యాంక్ యూ మేడం.
3: వెల్కమ్ అండి.
4: నాకు ఒక కృష్ణ నటించింది సాంగ్ కావాలి మేడం.
3: ఓకే.
4: రక్త సంబంధం మూవీ పేరు. రక్త సంబంధము
3: మూవీ పేరు? రక్త సంబంధం సాంగ్.
4: ఎంత కరుణామూర్తి వయ్యా అని సాంగ్ ఉంటది.
3: ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా ఈ సాంగ్ ని?
4: డెడికేట్ అంటే మేడం, మహబూబ్నగర్ నుంచి పుల్పాటి వెంకటేష్, మళ్ళా కర్నూలు బ్రహ్మయ్య, మళ్ళా సాతపూర్ లక్ష్మయ్య.
3: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ కోసం ఈ సాంగ్
4: ఇంకోటి ఏంటంటే, మీ రేడియో స్టాఫ్ అందరికి డెడికేట్ చేస్తూ ఈ పాట కోరుతున్నా.
3: థ్యాంక్స్ అండి, మీకోసం ఏమో మంచి పాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: ఓకే.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరి మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అమ్మ, సౌమ్య బంగారు తల్లి నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, మా పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
1: అదే, మూడు భాగాలైనప్పుడు అని అడిగారు కదా.
0: అవునవును,
1: మూడు భాగం పట్టి ఏముందండి, వెంటనే మూడు సెట్ అవ్వాలంటే మన ఆకాశవాణి లేదా మన రేడియో విష్ణు ప్రసారాలు విన్నామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది.
0: అవునా అండి?
1: అందులో కూడా మన విజయ బంగారు తల్లి చేసి సరదా కాసేపు షో, మా సౌమ్య చిట్టుదల చేస్తున్నటువంటి మస్త్ టైం పాస్ షో, ఇలాంటి షోలు విన్నామంటే ఆటోమేటిక్ గా మూడు సెట్ అయిపోద్ది.
0: థ్యాంక్స్ అండి.
1: తగ్గ చేస్తారు, అందంగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, ఆప్యాయత కురిపిస్తారు, అంతకంటే ఏం కావాలండి.
0: అమ్మో చాలా థ్యాంక్స్ అండి.
1: చాలా ధన్యవాదండి. కేవలం ఒక్క పొగడత మాత్రం కాదండి, వాస్తవం బంగారు తల్లి అని చెప్పింది.
0: థ్యాంక్స్ అండి.
1: ఒకరి మధ్య ఒకరికి ఉండవలసింది ఆత్మీయత, అభిమానం, అనురాగం అండి. అవి మూడింటిని మేళవిస్తూ చక్కగా ప్రేమగా అభిమానంగా మాట్లాడితే ఎంతో సంతోషంగా హాయిగా హుషారుగా ఉంటదండి.
0: అవునండి,
1: ఆటోమేటిక్ గా మూడు సెట్ అయిపోతుంది.
0: అంతే, చాలా బాగా చెప్పారు,
1: చాలా చాలా సంతోషం అండి.
0: మరి ఏమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా?
1: నేను ఈవేళ ఒక రాధ ఇద్దరికి ఇష్టలు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజ, మధుర మూడు హృదయ రవళిన పాట ఉంటుంది చూడండి. ఉందమ్మా?
0: ఉందండి.
1: ఈ పాట మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, విజయ బంగారు తల్లి కోసం, నలబెల్లి వెంకటరెడ్డి గారి కోసం, నెక్స్ట్ నా బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజ్ గారు, మన్యు శాస్త్రగిరి రావు గారు, వీరందరి కోసం ప్రసాదం చేయమని మా చిట్టు తల్లి సౌమ్య గారిని మనసారా కోరుకుంటూ, మధురపురాడి హృదయ పాట కోసం ఒకరాజు ఎదురు కృష్ణ చిత్రం పాట కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మరి మంచి పాటనైతే వినేశారు కదా, మన కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: ఎల్లూరు జిల్లా ఇస్మాయిల్.
0: ఓకే ఇస్మాయిల్ గారు, మరి రోజు టాపిక్ వినేశారా అండి? ఓకే ఓకే, ఏం పర్లేదు.
1: మీరు ఫోన్ తీసుకున్నారు దొరుకుతుంది.
0: ఆహా అవునా అండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ రోజుని ఒక్కసారిగా మంచి మూడ్ లోకి తీసుకెళ్లే చిన్న విషయం చెప్పండి. అంటే మీ మూడ్ బాగాలేనప్పుడు మీరు ఏం చేస్తారు? పాటలు వింటారా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారా, రేడియో వింటారా, అలా అన్నమాట. అవునా అండి.
1: ఆయనకి కోట ప్రేమాభిషేకంలో పూటప్ప కొండ చేసిన పాట కావాలి మా కోలయ్య గారికి.
0: ఏం సాంగ్ అండి?
1: ప్రేమాభిషేకంలో పూటప్పకుండకు వస్తానని ఇచ్చుకున్న పాట కావాలండి.
0: ఓకే అండి, మరి సాంగ్ ని ఎవరికి డెడికేట్ చేస్తున్నానన్నారు?
1: మా ఆళ్ళగడ్డ ముద్దుల ముద్దపాలెం కోలయ్య గారు, మనసు మహారాజు.
0: ఓకే అండి, మీరు చెప్పినట్టుగానే ఈ సాంగ్ ని ప్లే చేస్తాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే లిజనర్స్, మరి ఈరోజు టాపిక్ అయితే మీ అందరికీ నచ్చేసిందనే అనుకుంటున్నాను. మన లైఫ్ టైం అయితే ఎండ్ చేసే టైం వచ్చేసిందండి. మీతో ఇంకా చాలాసేపు మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం చేస్తాం, లైఫ్ టైం అయితే అయిపోయింది కదా. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీలక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీలక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీలక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మ్యానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: పేపరు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో

0: సాధ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
2: ఫోన్ 7738351695.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి. మరి మీరు ఎప్పుడు రేడియో విష్ణు వింటూ, ఆర్జే సాడావిడి వింటూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సరే మరి అయితే ఈరోజు మీకోసం జాను వచ్చేసింది. మరి జాను ఎప్పుడు రావడం, ఊరికే రాదు కదా. మీకోసం సూపర్ హిట్ తెలుగు, తమిళ్ అండ్ హిందీ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసింది. మరి తమిళ్, తెలుగు, హిందీ అన్నానంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. వెల్కమ్ టు ఫేవరెట్ ప్రోగ్రామ్ టీన్ మార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ అన్న వినడానికి మీరు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో ఆ సాంగ్స్ ఏంటి, ఏం తీసుకొచ్చాను, మీరు ఈరోజు ఏం విని ఎంజాయ్ చేయబోతున్నారని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079366.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: After a short break, welcome back to Teen Mar. So listeners, super hit songs unaithe cheppesanu kada. So ee roju mana program lo first song ga manu munduku rabothundi oka manchi telugu paata. So aa paata vachesi nu vastanante nenu oddantana ane movie lo inchi Balasubramanyam garu paadina Galgal ane song. Mari ee maatram aalasyam lekunda ee beautiful song aithe meekosam vachestundi, vini aanandinchandi.

ఓకే లిసనర్స్, ఒక చక్కటి సాంగ్ అయితే వినేశారు కదా, అసలు ఎంత మీనింగ్ ఉందో కదా ఈ లిరిక్స్ లో. సో యా, సో ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి లూకా చుప్పి మూవీలోంచి దునియా. మరి ఈ పాటనైతే అఖిల్ గారు మరియు ధ్వని భానుశాలి గారు అయితే కలిసి పాడేశారు అన్నమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఓకే లిసినర్స్, ఒక మంచి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ని టిక్ టాక్ ని ఒక ఊపు ఊపిన సాంగ్ అయితే వినేసాం కదా, మరి ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే రాబోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినండి, మరి ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును.

0: ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం కాంటాక్ట్ 9703334116 9703334122
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865585773.
3: సో లిజనర్స్, బ్యాక్ టు అవర్ తెలుగు రేస్. ఈ రోజు అయితే మన ప్రోగ్రామ్ లో సెకండ్ తెలుగు సాంగ్ గా శ్యామ్ సింగరాయ్ మూవీలో నుంచి అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన సిరివెన్నెల సాంగ్ అయితే రాబోతుంది. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

సో లిజనర్స్ చూడండి, నాన్నగారు సాయిపల్లవి విని ఎంత అందంగా వర్ణించారో. సరే మరైతే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక మంచి హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అదొచ్చేసి కబీర్ సింగ్ మూవీలోంచి సచేత్ టాండన్ గారు పాడిన బేకయాలి. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎమోషనల్ సాంగ్ అయితే విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇందాకైతే ఎమోషనల్ సాంగ్ పాడి ఏడిపించినట్టున్నాను, నేను అలా చేయలేను కదా. సో మీకోసం ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో నుంచి బ్యూటిఫుల్ లవ్ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది. మరి ఈ సాంగ్ అయితే అర్మాన్ మాలిక్ గారు మరియు చైత్ర అంబడిపూడి గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో హిందీ సాంగ్ మన ముందుకు రాబోతుంది, టూ స్టేట్స్ మూవీలో నుంచి మస్త్ మగన్. మరి ఈ పాటనైతే అర్జిత్ సింగ్ గారు మరియు చిన్మయ్య గారు అయితే కలిసి పాడేశారనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

సో ఈ తెలుగు హిందీ తమిళ్, తెలుగు హిందీ తమిళ్ పోరాటంలో ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ్ సాంగ్ అయితే రాబోతుంది. సో వినేసి ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100911193.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
4: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNEMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైట్.

0: మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136360.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్, ఎంత కొంచెం లాంగ్వేజ్ ఉంటది కదా, సో మన మంచి తెలుగు పాటలను మన ప్రోగ్రామ్ నేను చేసేద్దాం. అండ్ అదొచ్చేసి ఫలక్నామా దాస్ మూవీలో నుంచి అరరే మనసా మరి ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు అయితే పాడేశారనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే ఆనందించండి.

సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఒక హీరో హీరోయిన్ ని ఎంత అందంగా డిస్క్రైబ్ చేశారో ఇదండి. మరి ఈ పాటతో ఈ రోజు మన ప్రోగ్రామ్ కి అయితే సెలవు ఇచ్చేద్దామా. కంగారు పడకండి, తిరిగి ప్రసారం అయితే ఈ మరలో మళ్ళీ కలుసుకుందామా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.